శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఈఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 19వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 58 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కార్యక్రమం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధా కార్యక్రమంలో బి సుధాకర శర్మ గారు తెలియజేసే హితోక్తులు.
1: ప్రతి వ్యక్తి విడిచిపెట్టవలసిన లక్షణాలలో ద్వేషం అతి ముఖ్యమైనది. ద్వేషం వలన మనకు ఎన్నో అనర్థాలు కలుగుతాయి. ద్వేషం మనుషులను రోగగ్రస్తులను చేస్తుంది. వీరు ఇతరులను ఏదో ఒక విధంగా సాధించాలనే ద్వేషంతో, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ నిజానికి వారే మొదటి బాధితులవుతారు. ద్వేషభావం మానసికమైన ఒత్తిడిని లోను చేస్తుంది. దీనికి ఫలితంగా నిద్రకు దూరం కావడం, కొన్ని సందర్భాలలో ఆరోగ్యం కుంటుబడి శారీరక దౌర్బల్యం కూడా కలిగే అవకాశం ఏర్పడుతుంది. మనిషి ఇతర మంచి గుణాలన్నింటినీ కలిగి ఉన్నప్పటికీ ద్వేషం ఆ మంచి గుణాలను బహిర్గతం కానివ్వదు. ద్వేషం దయాదాతృత్వం వంటి మంచి గుణాలను లోపింపజేస్తుంది, ఆవేశాన్ని విజృంభింపజేస్తుంది. ఈ ద్వేషం అంతఃశత్రువు. బయట శత్రువు కంటే అంతఃశత్రువు ఎంతో ప్రమాదకర హేతువు. మహాభారతంలో ధర్మరాజు సంజయునితో పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్నయటుల అంటాడు. అంతేకాదు పగ అడిగించుటింతియ శుభం బగులెస్స అని హితవు పలుకుతాడు. కౌరవులు పాండవులు స్వయంగా అన్నదమ్ముల పిల్లలైనప్పటికీ వారి మధ్య పొడవిన ద్వేషభావం కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైనది. ద్వేషం మనిషిని అతలాకుతలం చేస్తుంది. పదే పదే మనుషుల్ని అనుమానించడం అవమానించడం చేస్తారు. పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు. కొందరు ద్వేషభావాలను తమలోనే గూఢంగా ఉంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బతీయాలని చూస్తారు. ఈ భావం కలిగిన వారు నిత్య చింతితులై అశాంతితో అసహనంతో జీవితం గడుపుతుంటారు. ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా వీరి ద్వేషభావం మనసులో నుండి తొలగిపోదు. వీరు తాము ద్వేషించే వ్యక్తిపై దుష్ప్రచారాలు మరియు నిందారోపణలు నిష్కారణంగానే చేస్తుంటారు. తనకు నచ్చని, తాను మెచ్చని, ఇష్టం లేని వ్యక్తుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ద్వేషభావం కేవలం ప్రమాదకరమైనదే కాదు, ఎంతో క్రూరమైనది కూడా. రావణుడు యుద్ధంలో మరణించిన పిమ్మట అతని సోదరుడైన విభీషణుడు సీతను అపహరణం చేసిన రావణుడికి తాను దహన సంస్కారాది క్రియలు చేయుటకు విముఖత చూపిస్తాడు. అది గమనించి సర్వభూత సముడైన శ్రీరామచంద్రుడు మరణాంతాని వైరాణి, శత్రుత్వాలు మరణంతో పరిసమాప్తమవుతాయని హితోపదేశం చేస్తాడు. ఈర్ష అసూయ గుణాలను కలిగి ఉండుట, క్షమాగుణం లోపించడం, మితిమీరిన స్వార్థ చింతన వలన ఈ సమాజం ఎంతో దేశపూరితంగా మారుతున్నది. వ్యక్తుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, విభిన్న దేశాల మధ్య ద్వేషపూరితమైన కక్షలు కార్పణ్యాలు మానవాళిని సుఖశాంతులకు దూరం చేస్తున్నాయి. ద్వేషాన్ని జయించి జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి పెద్దలు కొన్ని ఉపాయాలు బోధించారు. ద్వేషం అనేది మనసులోకి ఎలా చొరబడుతుందో గమనించి అది మనసులోకి ప్రవేశించకముందే హెచ్చరికతతో దానిని తరిమికొట్టాలి. ఇది అత్యుత్తమమైన పద్ధతి. మనలో ద్వేషం పుట్టుకొస్తోందన్న విషయం తెలియగానే దానిని ప్రేమ, క్షమ, దయ, సహనం వంటి సుగుణాలతో నివారించాలి. ఎవరైనా మనల్ని దూషించినా విమర్శించినా అది మన మంచి కోసమే అనుకుంటే మంచిది. అక్కడితో సరిపెట్టుకోకుండా అలా ద్వేషింపదగిన పొరపాటు మనలో ఉందేమో ఆత్మపరిశీలన చేసుకొని దానిని నిర్మూలించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరి మీదనైనా ఎక్కడైనా మనకు ద్వేషభావం కలిగితే ఆ వ్యక్తిని, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టడం ఉత్తమం. మనకు సుఖాన్ని ఆనందాన్ని కలిగించేది మనలోని శాంత స్వభావమే. మనుషులు ద్వేషభావనను మనసులోంచి పారదోలినప్పుడే సమాజం శాంతియుతంగా మనగలదు.
0: శ్రోతలు ఇంతవరకు సూక్తి సుధా కార్యక్రమంలో బి సుధాకర్ శర్మ గారు తెలియజేసిన హితోక్తులు విన్నారు. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకండి. క్షమించడం నేర్చుకోండి. సంతోషంగా జీవిస్తారు.

ఇంతటితో సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్ అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్ హిస్టరీ ఏ హిస్టరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద షేర్డ్ డివోషనల్ ట్రెడిషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ ట్రేడ్ రూట్స్ దట్ కనెక్టెడ్ అవర్ పీపుల్స్ లాంగ్ బిఫోర్ మోడర్న్ బార్డర్స్ వేర్ డ్రాన్.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు.

0: జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ, హంద్రీనీవ, వంశధార తదితర ప్రాజెక్టులకు కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ,
1: రేపు భవిష్యత్తులో ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకిత భావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడొక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరా పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుని శివరాత్రి లాంటి పర్వదిన టైంలో కూడా ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు.
0: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాద రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్టంలోని బస్తర్ ప్రాంతం జగదల్

0: న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ యుఎస్ ఇండియా స్టాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈ రోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరే భారత నార్వే వ్యాపార అనుసంధాన శిఖర సమ్మేళనే భాగం అగృహణాత్. శిఖర సమ్మేళనే యువరాజ హకోన్, నార్వే దేశస్య ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరే ఇత్యేతావపి భాగం అగృహణతాం. శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ టీఈపీఏ ఇత్యుక్తే టేపా వ్యాపార ఆర్థిక సహభాగిత్వ సమవాయే ప్రవేశం ఇతి విషయ ద్వైపాక్షిక వ్యాపారస్య నివేశస్య చ వృద్ధేః ప్రశంసాం అకరోత్. టీఈపీఏ ఇత్యస్య అంతర్గతం 100 బిలియన్ యుఎస్ డాలర్ ఇత్యస్య నివేశ లక్ష్యం సాధయితుం ఉభయపక్షయోః హితధారకాః ప్రయతంతే ఇతి సః అధోరేఖితవాన్. పరిణామతః భారతే 10 లక్షాః ఉద్యోగాః కల్పితాః భవేయుః ఇత్యపి మన్యతే. సహ భారతస్య ప్రబలం ఊర్ధ్వగామి వికాస పథం, జనసాంఖ్యకీయ లాభాంశం, ప్రతిభాశాలినః మహత్వాకాంక్షాయుక్తాశ్చ యువకాః, దృఢ వ్యవసాయ అభ్యాసాః, నివేశక అనుకూల వినియామక సంరచన, ప్రతిస్పర్ధాత్మక సంఘవాదస్య భావంచ అధోరేఖితవాన్. సహ భారతే నీల అర్థవ్యవస్థ, నౌకాయాన నిర్మాణం, హరిత పరివర్తనం, పునర్నవీకరణీయ ఊర్జా, స్వాస్థ్య తంత్రజ్ఞానం, మహత్వపూర్ణాని ఖనిజాని ఆదిభిస్ సహ నవోద్యోగాదిషు ప్రముఖ క్షేత్రేషు నార్వే దేశస్య అధిక నివేశం ప్రోత్సాహితవాన్. శిఖర సమ్మేళనే భారతీయానాం నార్వే దేశస్య చ ఉద్యోగ విశేషాణాం సంస్థానాం చ మధ్యే అనేకాః వ్యాపార సంధయః హస్తాక్షరితాః. రక్షామంత్రి రాజ్నాథ్ సింహః ఆపరేషన్ సింధూర్ ఇతీదం భారతస్య సుదృఢస్య ఆత్మవిశ్వాసయుక్తస్య సమర్థ రాష్ట్రరూపేణ చ పరివర్తనస్య ప్రమాణం ఇతి వర్ణితవాన్. హ్యః హనోయ్ నగరె భారతీయ ప్రవాసినః సంబోధయన్ శ్రీ సింహవర్యః దృఢరూపేణ అవదత్ యత్ యద్యపి భారతం ప్రథమ ఉపయోగ నిషేధ నీతిం ప్రతి ప్రతిబద్ధః అస్తి, తథాపి సః పరమాణుభీత్యా వశీభూతః న భవిష్యతి, తథా చ శత్రోః కస్యాపి దుస్సాహస్య దృఢతయా ప్రతికారం కర్తుం సజ్జః అస్తి. సః ప్రధానమంత్రిణః నరేంద్ర మోదీవర్యస్య నేతృత్వే ప్రాప్తాయాః అభూతపూర్వస్య ప్రగత్యాః కారణాత్ అంతారాష్ట్రియస్తరే భారతస్య వర్ధమానం ఔన్నత్యం ఉద్ఘాటితవాన్. కేంద్రీయ స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా థాయిలాండ్, ఇరాన్, నీదర్లాండ్, స్వీడన్, మారిషస్ దేశానాం ప్రతినిధిభిః సమకక్షైశ్చ సహ ఉచ్చస్తరీయ ద్వైపాక్షిక మేళనం కృతవాన్. జినేవా నగరే ఏషా సభా అభవత్. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీ నడ్డా అవదత్ యత్ చర్చాసు డిజిటల్ స్వాస్థ్యం,

0: औषध निर्माणं सार्वजनिक स्वास्थ्य व्यवस्थाः सार्वत्रिक स्वास्थ्य व्याप्तिञ्च प्रवर्धयितुं सहकार्यं सुदृढं कर्तुं केन्द्रितम् आसीदिति न्यायाधीशेन यशवंत वर्मणा सम्बद्धानां आरोपाणां अन्वेषणं कुर्वती न्यायाधीशान्वेषण समितिः ह्यः लोकसभायाः अध्यक्षं ओम बिरलां प्रति संसदभवने स्वस्य प्रतिवेदनं समर्पितवती स्वास्थ्य अधिकारिणः मन्यन्ते यत् कांगो लोकतांत्रिक गणराज्ये ईबोला प्रकोपः कतिपय सप्ताह पूर्वं आरब्धः इति अधुना मृतानां संख्या 18.1% यावत् संभूय इतोपि वर्धते सर्वकारः अन्तर्जाल माध्यमेन प्रचलितं एतद् अभियोगं निष्कासयत् यत् मन्दिरस्य स्वर्ण संचयस्य विनिमय रूपेण सर्वकारः देवालयानां कृते स्वर्ण बन्धपत्राणि निर्गमिष्यति इति प्रेस इन्फॉर्मेशन ब्यूरो इत्यस्य द फैक्ट चेक यूनिट इत्युक्ते PIB इत्यनेन उक्तं यत् एतत् प्रतिपादनं मिथ्या अस्ति इति प्रियाः श्रोतारः अन्ते क्रीडा वार्तायां IPL इति क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलं आतिथेय चेन्नई सुपर किंग्स इति दलं गतरात्रौ पंचस्तोभैः पराजित्य प्ले ऑफ इति स्थानं प्राप्तवत् चेन्नई सुपर किंग्स इत्यनेन निर्धारितस्य 81% लक्ष्यस्य अनुसरणं कुर्वता सनराइजर्स हैदराबाद इत्यनेन 29 कन्दुकक्षेपणचक्रेषु एव लक्ष्यम् अतिक्रामितम् इति वार्ताः
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటలు ప్రసార వివరాలు వినే ముందు ఈ ప్రకటన జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి షర్తులు వర్తిస్తాయి జీఆర్పీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం మెగాహెట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు ఈనాటి ప్రసార వివరాల్లో ముందుగా ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రభుత్వ గీతం వింటారు ఇంకా 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు అందించే వివరాలు వినవచ్చు అనంతరం ఇదే కార్యక్రమంలో 8:00 మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది ఇందులో న్యూరాలజిస్ట్ డాక్టర్ మోసిన్ గారు తెలియజేసే సూచనలు ప్రసారమవుతాయి 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తెలియజేసే వివరాలు వింటారు అనంతరం సినీ రంజని కార్యక్రమంలో వేసవి రారాజు మామిడి గురించి తీయని మాటలు కమ్మని పాటలు కూడా వినవచ్చు ఇక 9:00 హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఇక 12:00 హిందీలో వార్తలు 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం 12:30 తెలుగులో వార్తలు 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి కొనసాగుతాయి ఇక సాయంత్రం 5:00 తిరిగి రాత్రి 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు 5:30 తిరిగి 8:30 లలిత సంగీతం వింటారు సినీ ఉదయరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది సాయంత్రం 5:45, అలాగే 6:35. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి 6:10. వ్యవసాయ సూచనలు వింటారు 6:50. 7:05 తెలుగులో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 6:30 సమాచార దర్శిని, ప్రభుత్వ గీతం వింటారు. 7:00 ప్రసార వివరాలు. 7:15 కిసాన్ వాణి. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రాత్రి 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. ఇక మధుర గీతాలు వింటారు 10:00. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి ఎఫ్ఎం ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. స్టేట్యూన్ 103.2 మెగాహెడ్స్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్టలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కే సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. యే యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసి అగ్రిమెంట్ కే మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై.
0: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు, పోటీ స్ఫూర్తిని ఆయన సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయిలో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి, అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్ధతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్టిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
2: 1.72 crore LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier and before waiver also, during waiver also and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies and all efforts have been taken to that effect.
0: IPL cricket lo bhaganga ninna ratri Chennai lo jarigina match lo Chennai Super Kings pai Sunrisers Hyderabad jattu 5 wicketla tedato vijayam sadhinchi playoff ku cherukundi. Toss gelichi modata batting chesina Chennai Super Kings nirnita 20 overlalo 7 wicketla nashtaniki 180 parugulu chesindi. Sunrisers Hyderabad 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ప్రభాతలహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. ఇంకా 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల గారు ఎఫ్ఎం శ్రోతలకు అందించే వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ఇదే కార్యక్రమంలో 8:00 మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ మోసిన్ గారు అందించే వివరాలు వినవచ్చు. ఇంకా కొన్ని సినీ గీతాలు కూడా ప్రసారమవుతాయి. వింటూనే ఉండండి ఈ ఉదయం 10:00 వరకు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఈఆర్ మొబైల్ యాప్. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి పంచభూతాల్లో ముఖ్యమైన భూమి, ఆకాశం, సముద్రం గురించి చక్కగా వర్ణించిన ఈ ప్రభూత గీతాన్ని.

0: ప్రభుత్వ గీతం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
3: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖైల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీవాడి, నిజామాబాద్.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు ఉన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాకలహరి కార్యక్రమంలో. ఇప్పుడు వినండి మొరటోడు చిత్రం నుండి ఈ పాటను.

0: సినీ భక్తి గీతం విన్నారు. శ్రోతలు టీన్ చేశారు 103.2 మెగా హెడ్స్. మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్ నడువల కామరా సైబాల్ వరద పుల్లా సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరు విన్న ఆ పాట మిస్సమ్మ చిత్రం కోసం ఘంటసాల పాడింది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు ఎఫ్ఎం శ్రోతలకు అందించే వివరాలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ఈ రోజు వరల్డ్ డయాబెటీస్ డే. ఈ సందర్భంగా ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులలో అనేక ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. కంటిపైన కూడా దీని ప్రభావం అనేటువంటి ఉంటుంది. అయితే కంటికి ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది ఎప్పుడు ఎవరికి ఇవ్వాల్సి వస్తుందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు అట్లాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మంచి అనుభవం పొందిన డాక్టర్, ఇంకా గోల్డ్ మెడలిస్ట్ మరియు క్యాటరాక్ట్ అండ్ రెటినా సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం, గుడ్ మార్నింగ్.
3: డాక్టర్ గారు, జనరల్ గా కంటికి ఇంజెక్షన్ ఇస్తూ ఉన్నారు ఈ మధ్య. అయితే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది, కంటికి ఇంజెక్షన్స్ అంటే చాలా చిన్నది కదా, ఆ చేతుకు ఇంకెక్కడో ఇస్తున్నారంటే ఏమనిపించదు, కానీ వెనుపూసకి ఇచ్చినా ఏమనిపించదు, కానీ కంటికి ఇస్తున్నారంటే భయం వేస్తుంది. అసలు ఈ కంటికి ఇంజెక్షన్ అవసరమా, ఎప్పుడు అవసరం?
4: యా, చాలా మంచి ప్రశ్న అండి. కంటికి కూడా ఇంజెక్షన్స్ ఉంటాయి. కంటికి ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటాం వాటిని. ఎందుకంటే మనం కంటిది స్ట్రక్చర్ చూసుకుంటే ఐబాలు, మన లెన్స్ వెనుక లేదా పెద్ద క్యావిటీ ఉంటుందో దాన్ని విట్రియస్ క్యావిటీ అంటాం కదా, రెటినాకు ముందు అది విట్రియస్ క్యావిటీ అంటాం. మనం ఇంజెక్షన్ని అక్కడ ఇస్తామన్నమాట, ఆ క్యావిటీ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం ఏదైనా డ్రగ్ని, దాన్నే ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటాం వాటిని. సో ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అనేవి రిలేటివ్గా సేఫ్ ఉంటాయి, చిన్న సింపుల్ ప్రొసీజర్ ఇది. కాకపోతే అందరికీ అవసరం ఉండదు. ఎప్పుడైతే పర్టికులర్ కండిషన్స్ ఉంటాయి కొన్ని, అవి ఉన్న వాళ్ళకి, రెటినా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్, ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది.
3: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇది ఎప్పుడు ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది?
4: యా, ఎప్పుడు ఎవరికి అంటే ఇది ఎప్పుడైతే పేషెంట్స్ రెటినా ప్రాబ్లంతో సఫర్ అవుతూ రెటినాలో వాపు ఉందో, స్వెల్లింగ్, కంటి లోపల నరంలో రెటినాలో స్వెల్లింగ్ అంటాం, దాన్ని మ్యాక్లర్ ఎడిమా అంటాం మనం, సెంట్రల్ పార్ట్ మ్యాక్లా అంటాం కదా, ఆ మ్యాక్లాలో ఎడిమా అంటే వాపు వచ్చినప్పుడు, ఆ వాపు తగ్గడానికి మనం కంటి లోపల ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దాన్ని మ్యాక్లర్ ఎడిమా అంటాం. సో మ్యాక్లర్ ఎడిమా ఎందుకు వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటంటే మనకు మోస్ట్ కామన్గా ఎక్కువగా వచ్చేది ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి అంటే మీకు తెలుసు కదా, షుగర్ వల్ల రెటినా ప్రాబ్లం, రెటినా డ్యామేజ్ అవ్వడము. అలా రెటినా డ్యామేజ్ అవుతూ ఏమవుతుందంటే ఆ కంటి లోపల రెటినాలో ఉన్న ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిపోకుండా అక్కడనే అక్యుములేట్ అవుతుంటుంది, జమ అవుతుంది అనమాట ఫ్లూయిడ్ అంతా. సో ఎప్పుడైతే కంటి లోపల మన రెటినాలో 10 లేయర్స్ ఉంటాయి, ఆ 10 లేయర్స్లో ఫ్లూయిడ్ లేకుండా మంచిగా అతుక్కొని ఉన్నప్పుడు మనకు విజన్ క్లారిటీగా కనిపిస్తుంది. బట్ ఈ షుగర్ వల్ల ఏమవుతుందంటే ఆ లేయర్స్ మధ్యలో నీళ్ళన్నీ జమ అవుతూ ఉంటాయి అన్నమాట, వాటర్ జమ అవుతూ ఉంటుంది. అలా వాటర్ జమ కావడం వల్ల మనకు చూపు అన్నది పేషెంట్కి తగ్గిపోతుంది. సో ఆ తగ్గిపోవడమే మ్యాక్లర్ ఎడిమా అన్నమాట. ఆ మ్యాక్లర్ ఎడిమా వచ్చినప్పుడు ఆ మ్యాక్లర్ ఎడిమా తగ్గించాలి అంటే మనం కంటికి ఇంజెక్షన్స్ ఇవ్వాలి. సో వాటిని మనం ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటాము. అయితే ఇందులో రెగ్యులర్గా మనం ఇంకా చూసే కండిషన్స్ ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి విత్ డయాబెటిక్ మ్యాక్లర్ ఎడిమా, లేదంటే రెండోది ఏంటంటే సిస్టాయిడ్ మ్యాక్లర్ ఎడిమా అంటాం. అంటే కంటి లోపల రెటినాలో సెంట్రల్ మ్యాక్లలో వాపు రావడం. అవి ఏంటంటే వేరే చాలా రీజన్స్ వల్ల కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మన రెటినల్ వెయిన్ అక్లూజన్. ఇప్పుడు రెటినాలో వెయిన్స్ కొంచెం బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, అటాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా వాటర్ అనేది బయటకు వెళ్లకుండా అక్కడనే అక్యుములేట్ అవుతుంది. అట్లాంటి కండిషన్స్ కానీ, లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే రెటినాలోనే కొత్త కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి అన్నమాట, వాటిని మనము సిఎన్విఎం అంటాం, కొరాయిడల్ నియోవాస్కులర్ మెంబ్రేన్స్ అంటాం, సిఎన్విఎం అంటాము. వాటిని ఏఆర్ఎండిస్ ఉంటాయి, అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కంటి లోపల నరంలో వాపు వస్తుందో, కొత్త రక్తనాలు పుడుతున్నాయో, వాటిని తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. అండ్ ఇంజెక్షన్స్ కూడా ఒకటే ఉండదు, చాలా రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. అందులో మోస్ట్ కామన్గా ఉండే ఇంజెక్షన్ ఏంటంటే యాంటీ విఈజీఎఫ్ ఇంజెక్షన్ అంటాం మనం. అంటే యాంటీ విఈజీఎఫ్ అంటే యాంటీ వస్కులర్ ఎండోథెలియల్ గ్రోత్ ఫ్యాక్టర్. ఈజీఎఫ్ అనేది ఏంటంటే కంటి లోపల రెటినాలో ఎప్పుడైతే షుగర్ వల్ల కానీ ఇతర ఇతర కారణాల వల్ల కానీ రెటినా డ్యామేజ్ అవుతుందో ఈ బీఈజీఎఫ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అక్కడ. అది రిలీజ్ అయ్యి దానివల్ల ఏమవుతుందంటే కొత్త రక్తనాలు పుట్టడం కానీ వాపు పెరగడం కానీ జరుగుతుంటుంది. సో ఆ బీఈజీఎఫ్ని మనం అణచివేయాలి, ఇన్హిబిట్ చేసేయాలి, బ్లాక్ చేయాలి. ఎట్లా అంటే దానికి విరుగుడు అనమాట, యాంటీడోట్ లాగా యాంటీబీఈజీఎఫ్ ఇంజెక్షన్ ఇస్తాం మనం. సో ఆ యాంటీబీఈజీఎఫ్ ఇంజెక్షన్ వెళ్ళి ఆల్రెడీ ఎక్కడైతే బీఈజీఎఫ్ ఉందో దాన్ని బ్లాక్ చేస్తుంది. అది బ్లాక్ చేయడం వల్ల దానివల్ల కొత్త రక్తనాలు పుట్టడం కానీ ఆగిపోతుంది, వాపు పెరగడం తగ్గుతుంది. సో ఆ వాపు తగ్గుతుందంటే చూపు ఇంప్రూవ్ అవుతుంది పేషెంట్కి. సో అట్లా అనమాట, ఇది మేజర్ ఇంజెక్షన్ మనం ఇచ్చేది యాంటీబీజీఎఫ్ ఇంజెక్షన్. కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే బీజీఎఫ్ ఇంజెక్షన్స్ కాకుండా కొన్నిసార్లు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. వాపు ఓన్లీ వాపు ఉంది, రక్తనాళాలు ఎక్కువ కొత్త పుట్టట్లేదు, ఓన్లీ వాపే ఉన్నప్పుడు, ఎస్పెషల్గా ఏదైనా రెటినల్ వేన్ అక్లూజన్ అట్లా ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే కొంతమందికి క్యాటరాక్ సర్జరీ తర్వాత కూడా ఏదైనా కాంప్లికేటెడ్ క్యాటరాక్ సర్జరీ అయిందనుకోండి, అంటే క్యాటరాక్ సర్జరీ టైంలో ఏదైనా కాంప్లికేషన్ అయ్యి ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈ రెటినాలో కూడా వాపు వస్తుంది అనమాట. అప్పుడు తగ్గడానికి కూడా మళ్ళీ మనం ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అందులో మనకు మెయిన్గా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టిరాయిడ్ అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ వాపును తగ్గించి తద్వారా విజన్ ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అట్లాంటి వాళ్ళకి మనము ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం వాళ్ళకి.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: ఇప్పుడు జనరల్గా మరి ఇది ఎట్లాంటి సిచ్యువేషన్లో అంటే పిల్లల్లో కానీ యువకుల్లో కానీ వృద్ధుల్లో కానీ ఇది ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ సమయంలో ఈ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది?
4: సో ఏజ్ వైజ్గా చూసుకుంటే ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో అప్పుడు ఇవ్వాలి, ఏజ్కి సంబంధం ఏం లేదు. యూజువల్గా మనకు అబోవ్ 15 ఇయర్స్ వాళ్ళందరికీ సేఫ్గా మనం ఇవ్వచ్చు. అండ్ ఎప్పుడైతే డిసీజ్ యాక్టివిటీ మనం చూడాలి ఫస్ట్, డిసీజ్ యాక్టివిటీ ఎంత ఉంది, ప్రాబ్లం ఎంత ఉంది. దానికి మనకి ఓసీటీ స్కాన్స్ ఉంటాయి, ఆ ఓసీటీ స్కాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఆ స్కాన్ రెటినా స్కాన్ అనమాట, ఓసీటీ స్కాన్ అంటే ఆ స్కాన్ చేసి చూస్తాం మన క్లినికల్గా ఎప్పుడైతే డౌట్ఫుల్ అనిపించిందో లేదంటే క్లినికల్గా ప్రాబ్లం ఎంత ఉందో మనం తెలుసుకోవాలనుకుంటే ఓసీటీ స్కాన్ చేస్తాం. ఆ స్కాన్లో కంప్లీట్గా మైక్రో లెవెల్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట, వాపు ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ ఏరియాలో ఎక్కువ ఉంది, అది కంప్లీట్గా తెలుస్తుంది మనకు. అండ్ ఈవెన్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా బిఫోర్ ఇంజెక్షన్ ఆఫ్టర్ ఇంజెక్షన్ తేడా ఎంత ఉంది అది కూడా మనం స్కాన్లో డిటెక్ట్ చేయవచ్చు. పేషెంట్ విజన్ తెలుస్తుంది క్వాలిటీ వైజ్, అలాగే మనం స్కాన్లలో కూడా మనకు క్లినికల్గా తెలుస్తుంది, ప్లస్ స్కాన్లలో కూడా ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది అది వాపు ఎంతవరకు తగ్గింది, ఎంత పర్సంటేజ్ తగ్గింది అనేది తెలుస్తుంది మనకు. అది స్కాన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ డిసీజెస్ వైజ్గా మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఈ డిసీజెస్లో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఉంది అని మనం డిటెక్ట్ చేస్తాము, అప్పుడు వాళ్ళకి ఈ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాం మనం.
3: బాగుంది డాక్టర్ గారు, ఇప్పుడు మీరు కంటికి ఈ ఇంజెక్షన్ ఇస్తున్నారు కాబట్టి అసలు మేము అసలు ఊహించడమే కష్టంగా ఉంది. అయితే దీన్ని ఎట్లా మీరు ఇంజెక్షన్ ఇస్తారు, ప్రొసీజర్ ఏంటి?
4: సో ప్రొసీజర్ ఏముండదండి, సింపుల్ ఉంటుంది, జస్ట్ 2 మినిట్స్ ప్రొసీజర్ అంతే. అండ్ ఇంజెక్షన్ అనేది మనకు నీడిల్స్ ఉంటాయి, ఏదైనా కానీ ఇంజెక్షన్స్కి నీడిల్స్ ఉంటాయి కదా, ఆ నీడిల్స్ అనేవి ఇందులో వాడేవి చాలా థిన్ నీడిల్స్ అనమాట, 30 గాజ్ నీడిల్ అంటాం అది, చాలా న్యారో ఉంటుంది అనమాట మైక్రో నీడిల్స్. అవి ఇవి నార్మల్గా మనము ఇంజెక్షన్స్ ఏవైతే తీసుకుంటామో బాడీకి తీసుకునే ఇంజెక్షన్స్ పెద్ద ఉంటాయి. సో చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ భయపడేది ఇదే, ఇంజెక్షన్ గానే ఎక్కడ చేయిస్తారా డాక్టర్ అని అడుగుతారు, లేదు కంటికిస్తాం అంటే కంటికంటే వద్దు నాకు, నేను చేయికే తీసుకోను అంటారు. కానీ భయపడాల్సిన అవసరం ఏముండదు, ఎందుకంటే ఇది మైక్రో నీడిల్ అనమాట, అది మనం ఇచ్చినట్టు కూడా తెలియదు పేషెంట్కి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మన కంట్లో ఏదైనా డస్ట్ పడితేనే మామూలుగా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, మనం భరించలేము, అట్లాంటి మీరు ఇంజెక్షన్ ఎట్లా ఇస్తారు సింపుల్గా అని అడగచ్చు మీరు. సో దానికి ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చే ముందు పేషెంట్కి మనం కంట్లో డ్రాప్స్ వేస్తాము, టాపికల్ అనస్థెటిక్ డ్రాప్స్ ఉంటాయి. టాపికల్ అనస్థెటిక్ డ్రాప్స్ అంటే మన కంటి సర్ఫేస్ మొత్తం అది అనస్థీషియా ఇచ్చేస్తా అనమాట ఆ డ్రాప్ వల్ల. సో మనకేం సెన్సేషన్ ఉండదు, మన కంట్లో ఏం డస్ట్ పడ్డా ఇట్లా ప్రిక్ చేసినా కూడా సెన్సేషన్ ఉండదు. సో అట్లా డ్రాప్స్ వేసిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తాం మనం, కాబట్టి పేషెంట్ పెయిన్ ఫీల్ అవడం అంటూ ఏమి ఉండదు, జస్ట్ ఒక 1 మినిట్లో ఇంజెక్షన్ ఇచ్చేస్తాం అంతే. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పంపించేస్తాం ఇంటికి ఇమీడియట్ గా. దాంట్లో అడ్మిషన్ అట్లా ఉండడము, హాస్పిటల్లోనే స్టే చేయడం అట్లా ఏమి ఉండదు. అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు వీళ్ళకి. రెగ్యులర్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, రెగ్యులర్ గా మెడిసిన్స్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: డాక్టర్ గారు, మరి ఈ ఇంజెక్షన్ చేసుకోవడం ద్వారా మరి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది?
4: చాలా మంచి ప్రశ్న అండి ఇది. సో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకు అందరికీ తెలుసు ఏ ప్రొసీజర్ కూడా 100% సేఫ్ కాదు. అండ్ ఇందులో కూడా కొంచెం రిస్క్స్ ఉంటాయి, కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి, కానీ అది రిలేటివ్గా చాలా రేర్గా వస్తాయి అన్నమాట. సో మన ప్రాబ్లమ్స్ రాకుండా మనం అట్మోస్ట్ కేర్తో ఇంజెక్షన్స్ ఇస్తాం మనం ఎవ్రీ పేషెంట్కి కూడా. సో దానివల్ల మనం యూజువల్గా ఇప్పటిదాకా ఏ పేషెంట్ కూడా కాంప్లికేట్ చేయలేదు, అందరికీ సేఫ్గా ఇంజెక్షన్స్ ఇచ్చేసాము. సో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కొంతమందికి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే, వాళ్ళకి ఒక్కోసారి గ్లకోమా ఉండొచ్చు. పేషెంట్ ఆల్రెడీ గ్లకోమా పేషెంట్ అనుకోండి, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ గ్లకోమా అంటే మీకు తెలుసు కదా, కంటి లోపల ప్రెజర్ పెరిగి ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ. నా కంటి లోపలకి ఇంకా ఇంజెక్షన్ మనం డ్రగ్ ఇంజెక్ట్ చేస్తున్నాం అంటే వాల్యూమ్ పెంచుతున్నాం కంటి లోపల, కాబట్టి వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, మనం చిన్న ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, పారాసింటసిస్ అంటాం మనం, అంటే కంటి లోపల అంటర్ చాంబర్లో చిన్న ప్రిక్ చేసి వదిలేస్తాం అనమాట. ఏదైతే మనం ఇస్తున్నామో అది దానికి కాంపెన్సేషన్ లాగా అది. అండ్ ప్రెజర్ లోవరింగ్ టాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట, ఆ టాబ్లెట్స్ డ్రాప్స్ వాళ్ళకి ఇస్తాము ప్రెజర్ పెరగకుండా, అదొకటి. రెండవది, కొంతమందికి ఏంటంటే రిపీటెడ్గా ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల గ్లకోమా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మనం గ్లకోమా ఉందా లేదా ముందు రెగ్యులర్గా చెక్ చేసుకుని వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తే సరిపోతుంది. అదర్వైజ్ ఈ ఇంజెక్షన్స్ అనేవి వెరీ సేఫ్ ఇంజెక్షన్స్, ఇవి వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మనం రెగ్యులర్గా ప్రాపర్ అసెప్టిక్ ప్రికాషన్స్ అన్ని తీసుకొని చేస్తాం కాబట్టి యూజువల్గా ప్రాబ్లం ఏమి ఉండకుండా అయిపోతుంది.
3: డాక్టర్ గారు, మరి ఈ ఇంజెక్షన్ చేసుకునేటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటారు?
4: ఇంజెక్షన్ తర్వాత యూజువల్గా వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. మనం ఓన్లీ ఒకటేం చెప్తామంటే, ఒక అట్లీస్ట్ ఒక 2 డేస్ హెడ్ బాత్ అవాయిడ్ చేయమంటాం అంతే. ఎందుకు అంటే హెడ్ బాత్ చేస్తే ఒకవేళ షాంపూ సోప్ ఏదైనా కంటిలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఇరిటేషన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 2 డేస్ హెడ్ బాత్ అవాయిడ్ చేయమంటాం. అదర్వైజ్ ఏముండవు, రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు, వాళ్ళ డ్యూటీస్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఏం లేదు, డార్క్ గాగుల్స్ పెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు, ఫుడ్లో ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఎప్పటిలాగా అన్ని ఫుడ్ తినొచ్చు. ఒకవేళ డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉంటే ఆ రెగ్యులర్ ఏదైతే ఉంటుందో ఫుడ్ హ్యాబిట్స్ దాన్ని ఫాలో అవ్వాలి. అదర్వైజ్ ఇంజెక్షన్కి స్పెసిఫిక్గా అంటూ ఏముండదు. అండ్ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాలి, మెడిసిన్స్ వాడి రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం వచ్చి చెక్ చేసుకోవాలి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మరి ఒక పేషెంట్కి ఒకసారి ఒక ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందా, దీనికి కోర్స్ లాగా ఏమన్నా ఉంటుందా ఇన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలని?
4: ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఎలా అంటే, ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట. ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇవి మనం నేను మీరు డిసైడ్ చేసేది కాదు. చాలా వరకు ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ స్టడీస్ చేసి ఆ స్టడీస్ ప్రకారంగా ఎట్లా ఉందనేది వాళ్ళు ఇస్తారనమాట మనకు అప్డేట్స్. అట్లా కొన్నిట్లలో ఇప్పుడు మనకు నియోవాస్కులర్ AMD ఉంది కదా, ARMD, వెట్ ARMD, అందులో రెగ్యులర్గా ఏంటంటే కొన్నిసార్లు 3 ఇంజెక్షన్స్ రిపీటెడ్గా ఇవ్వాలన్నమాట. అండ్ కొంతమంది డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా ఉంది, డయాబెటీస్ వల్ల షుగర్ వల్ల ప్రాబ్లం ఉంది, వాళ్ళకు కూడా రిపీటెడ్గా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే, ఫస్ట్ మనకు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యాంటీ-VEGF ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది మనం ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ అన్నది 4-5 వీక్స్ వరకే ఉంటుంది. సపోజ్ ఇవాళ ఒక ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ 4-5 వీక్స్ వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది, దాని తర్వాత దాని ఎఫెక్ట్ ఎక్కువేమి ఉండదు ఇంకా. సో కాబట్టి మనము ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తే మళ్ళీ ఒక 4-5 వీక్స్ తర్వాత పేషెంట్ చెక్ చేయాలి, విజన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయాలి, ప్లస్ క్లినికల్గా మనం చెక్ చేయాలి, అవసరమైతే OCT స్కాన్ రిపీట్ చేసి చూడాలి. ఈ 4 పారామీటర్స్ చూసి దాన్ని బట్టి ఆ ఇంజెక్షన్ వల్ల వాపు తగ్గుతుందా లేదా పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా మనం చూసి సెకండ్ ఇంజెక్షన్ అవసరమో లేదా డిసైడ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 60-70% డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందనుకోండి, ఇంకా స్టిల్ వాపు ఉంది, మొత్తం తగ్గలేదు, ఇంకొక 20-30% ఉందనుకోండి, మళ్ళీ సెకండ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే కొంతమంది పేషెంట్స్ ఉంటారు మన దగ్గర రెగ్యులర్ గా 10 ఇంజెక్షన్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక కంటికే 10 ఏవో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎలా అంటే మెయిన్ గా ఏంటంటే ఇంజెక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే అక్కడ వస్తున్న అక్యుములేట్ అవుతున్న వాటర్ స్వెల్లింగ్ ని తీసేస్తుంది అంతే. అది వాటర్ వస్తే తీసేస్తుంది, కానీ వాటర్ రాకుండా చేయాలి మనం.
3: అది ఇంపార్టెంట్.
4: వాటర్ రాకుండా చేసేది లేజర్. అందుకే లేజర్ చాలా ఇంపార్టెంట్. లేజర్ చేయడం వల్ల ఫర్దర్ లీకేజ్ కాకుండా ప్రొటెక్షన్ స్టేబుల్ చేస్తుంది అన్నమాట. ఇంజెక్షన్ అనేది ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేస్తుంది. అండ్ మెయిన్ గా వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే షుగర్ కంట్రోల్.
3: అది
4: సో షుగర్ కంట్రోల్ లేకుండా మనం ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఎన్నిసార్లు లేజర్ చేసినా దాని ఎఫెక్ట్ ఎక్కువేమి ఉండదు. సో ఇది గోల్డెన్ రూల్, ఫస్ట్ షుగర్ కంట్రోల్ ఉండాలి. షుగర్ కంట్రోల్ ఉంచుకొని ఈ ట్రీట్మెంట్స్ అన్ని చేసుకుంటేనే, సో అట్లా చేస్తేనే అది బెనిఫిట్ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది. లేదంటే రిపీటెడ్గా మనం ఇంజెక్షన్స్ ఇస్తుంటే పేషెంట్ కూడా కాస్ట్ బర్డెన్ అవుతుంది, ప్లస్ ఎంత ఇచ్చినా యూస్ఫుల్ ఏమి ఉండదు దానికి.
3: బాగుంది డాక్టర్ గారు, ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
4: థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్ వాడి నిజామాబాద్,
2: ఫోన్ 08462223111.
0: శ్రోతలు ఇంతవరకు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు ఎఫ్ఎం శ్రోతలకు అందించిన వివరాలు విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ప్రకటనలు విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 7:58 మెడికోవర్ హాస్పిటల్ హైదరాబాద్ రోడ్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, మూర్ఛవ్యాధి గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోసిన్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. శ్రోతలు వింటున్నారు ప్రభాతలహరి.

మిస్టర్ ఎర్రబాబు చిత్రం నుండి పాట విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో థైరాయిడ్, షుగర్, అధిక బరువు, ఉభకాయం గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధనపాల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:58. ఇప్పుడు వినండి మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ మోసిన్ గారు అందించే వివరాలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: మెడికవర్ హాస్పిటల్ ఎల్లమగుట్ట నిజామాబాద్,
3: ఫోన్ 0406833445.
4: ప్రతి వారం మనం ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కూడా మరికొన్ని ఆరోగ్య సమస్యలు, వాటికి చికిత్స గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ప్రత్యేకంగా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మోసిన్ గారు, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, మెడికోర్ హాస్పిటల్ నిజామాబాద్ నుండి. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్తే అండి.
4: డాక్టర్ గారు, జనరల్ గా న్యూరో ఫిజిషియన్ అనగానే మనకు గుర్తొచ్చేటి స్ట్రోక్ గురించి గానీ, మూర్ఛ గురించి గానీ, మతిమరుపు గురించి గానీ, నరాల బలహీనత గానీ, ఇవన్నీ జనరల్ గా మీరు చూసేటటువంటి సమస్యలకి చికిత్స చేస్తూ ఉంటారు. మరి న్యూరో ఫిజిషియన్ యొక్క ప్రధాన విధులు ఏంటి?
5: న్యూరాలజీ అనగా మెదడుకు సంబంధించిన గుజ్జు, మెదడు సరఫరా, అలానే వెన్నుపూస,

0: కళ్ళ నుంచి వచ్చే నరాలు ఇంకా కండరాలు, వీటాటి గురించి మేము డీల్ చేయడం అన్నది జరుగుతుందండి. దీంట్లో అతి కామన్ గా అతిగా ఎక్కువగా వచ్చేది స్ట్రోక్. స్ట్రోక్ మన దేశంలో ప్రతి 20 సెకండ్లకి ఒక మనిషి స్ట్రోక్ తో ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఈ స్ట్రోక్ రావడానికి గల కారణం ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం, బీపీ కంట్రోల్ లేకపోవడం, అలానే వయసు అన్నదే ఒక పెద్ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. అంటే వయసు 80 దాటాక 70 దాటాక స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన రక్త సరఫరాలో నాడులు అన్నాయి, రక్త సరఫరా నాడులు మందం చెందడం అన్నది జరుగుతుందండి. దానివల్ల వచ్చే స్ట్రోక్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
1: ఇప్పుడు జనరల్ గా స్ట్రోక్ వచ్చేటప్పుడు కొంచెం లక్షణాలు ఏమన్నా మనం?
0: స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు, మన పెద్దవారికి ఇంట్లో స్ట్రోక్ వచ్చినప్పుడు మనం గమనించే లక్షణాలని బి ఫాస్ట్ అనే ఒక నిమోనిక్ తో గుర్తుపెట్టుకోవచ్చండి. బి ఫాస్ట్ అంటే బి అనగా బ్యాలెన్స్, బ్యాలెన్స్ తప్పడం. ఈ అనగా ఐ ప్రాబ్లం, అంటే సడన్ గా కంట్లో చూపు వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక 5-10 సెకండ్లో చూపు వచ్చేయడం. అలానే ఎఫ్ అనగా ఫేషియల్ డ్రూపింగ్ అంటారండి, అంటే మూతి వంకర వెళ్ళడం, అలానే ఒకవైపు కన్ను రెప్ప వాలిపోవడం. ఎస్ అనగానే స్పీచ్ డిఫికల్టీ, స్పీచ్ డిఫికల్టీ అనగానే మనిషి మాట తడబడడం, వెంటనే నార్మల్ అయిపోవడం అలా జరుగుతుందండి. టీ అనగానే టైం, టైం అనగానే టైం ఇస్ బ్రెయిన్ అనడం అన్నది జరుగుతుందండి. ఎందుకు అంటే స్ట్రోక్ లో ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ న్యూరాన్స్ చనిపోవడం అనేది జరుగుతుంది. సుమారు 2 మిలియన్ న్యూరాన్స్ చనిపోవడం ఒక నిమిషానికి జరగడం వల్ల మనిషి అన్నది కాలు చేతి పడిపోవడం గానీ మాట పడిపోవడం గానీ ఇలాంటివి జరుగుతాయండి. సో ఇది, దీనికి మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోగలుగుతామంటే వెంటనే దగ్గరున్న న్యూరాలజీ సంబంధించిన సెంటర్ దగ్గర వెళ్ళడం. దీన్ని బట్టి చాలా మందికి 4.5 గంటల్లో గానీ, ఈ మధ్య వచ్చిన ఎంఆర్ఐ వల్ల 6-9 గంటల లోపల కూడా ఈ ఫ్లేర్ డిఫ్యూజన్ మిస్ మ్యాచ్ అనడం అన్నది జరుగుతుందండి. అది ఇమేజ్ లో తెలుస్తుంది. అప్పుడు మేము ఆ రక్త సరఫరా నాడులో రక్తం కరిగిచ్చే ఇంజెక్షన్ ఇచ్చి మనిషి కాలు చేతులు నార్మల్ పవర్ వచ్చి మళ్ళీ నడిచేటట్టు చేయొచ్చు.
1: సో ఇంత అడ్వాన్స్ మెడిసిన్ వచ్చింది అంటారు.
0: అలానే దీంట్లో మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారండి. 24 గంటల లోపల దీనికి రక్త సరఫరా నాడుల్లో గైడ్ వైర్స్ వల్ల అక్కడ ఉన్న క్లాట్ ని, ఆ రక్త సరఫరాలో గడ్డగట్టిన క్లాట్ ని ఆ నరం నుంచి, నాడి నుంచి బయటకు తీయొచ్చు. అలా కూడా ఉందండి, అలా కూడా చేస్తారు. 24 గంటల లోపల చేయొచ్చు దాన్ని.
1: సో మీరు అన్నట్టు ఈ టైం అనేది వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ఇవన్నీ లక్షణాలు కనబడ్డాయంటే
0: వెంటనే ఒక న్యూరాలజిస్ట్ ని లేదా ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్ ని, స్ట్రోక్ సెంటర్ ని వెళ్తే చాలా ఉత్తమం.
1: బాగుంది డాక్టర్ గారు. జనరల్ గా అంటే మనం మీరు అన్నట్టు ఈ పక్షవాతం లక్షణాలు అని అంటాం మనం నిజంగా చెప్పాలంటే. సరే, ఇప్పుడు ఈ పక్షవాతం వచ్చినటువంటి లక్షణాలు కనబడేటప్పుడు దీని యొక్క అక్యురేట్ అంటే చాలా పర్ఫెక్ట్ గా అది పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉందా? ఏ టైం నుంచి ఏ టైం మధ్య పేషెంట్ వస్తే అంత అక్యురేట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేట్ చేస్తే ఎంత డ్యామేజ్ జరిగే అవకాశం?
0: ఇందాక చెప్పినట్టు నేను ప్రతి నిమిషానికి 1.9 మిలియన్స్ న్యూరాన్స్ చచ్చిపోవడం అనేది జరుగుతుంది మీద. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా, యాసప్ అన్నట్టు, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఎంత తొందరగా థ్రాంబోలైజ్ ఇంజెక్షన్ ఏదైతే మెదడులో రక్త సరఫరా నాడిలో కరిగించే ఇంజెక్షన్ ఇస్తామో అన్ని నరాల్ని మనం కాపాడినట్టు.
1: ఓ,
0: ఎంత తొందరగా రీచ్ అయితే ఇంత చాలా ఉత్తమం.
1: అది సో ఇక మనం కొంచెం లేట్ చేసినట్టయితే
0: ఆ నరాల పనికిడి చచ్చిపోతాయి, కాబట్టి ఆ నరాల పనికిడి రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రీజనరేషన్ కెపాసిటీ మన అవయవాళ్ళ అన్నిటిలో ఉన్న రీజనరేషన్ కెపాసిటీ లివర్ కు ఉన్నట్టు మెదడుకి లేదండి. సో పక్కనున్న నరాలు పనిచేసి, మెదడులో ఉన్న గుజ్జు పక్కనున్న గుజ్జు పనిచేసి మళ్ళీ పనికిడి కాలు కోసం పవర్ రావడమో, మాట కోసం చిన్న పవర్ వచ్చి మాట్లాడడమో ఇలాంటివి జరగాలి. కానీ చచ్చుబడ్డ నరాలు మళ్ళీ రిపేర్ అవ్వడం అన్నది కష్టం.
1: ఓహో, సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి
0: అందుకే టైమ్ ఈజ్ బ్రెయిన్ అనడం అనేది జరుగుతుంది. టైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్రెయిన్.
1: అంతే. బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మనం జనరల్ గా మన లోకల్లో చూసినట్టయితే ఈ స్ట్రోక్స్ తో పాటు ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో మనం చుట్టుపక్కల చూసినట్టయితే ఇప్పటికీ మూర్ఛ వ్యాధి అనేటువంటిది ఎక్కువ కనబడుతుంది. అసలు ఈ మూర్ఛ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? మూర్ఛ వ్యాధిని మనం ఎట్లా తగ్గించవచ్చు అంట?
0: ఇది మూర్ఛ వ్యాధికి అందరికి అతిపెద్ద అపోహ ఏంటంటే అండి, ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ అని ఫీల్ అవుతా ఉంటారు.
1: అది
0: ఏదో జరిగిపోయింది, ఇది చెప్పకూడదు బయట, ఇది చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా చాలా ఉంటాయండి. కానీ ఇది ఒక పెద్ద అపోహ. మూర్ఛ వ్యాధికి ఇంకో అపోహ ఉందండి. ఒకసారి మూర్ఛ వ్యాధి రాగానే జీవితాంతం బిల్లలు వేసుకోవాలనేది చాలా పెద్ద అపోహ. దీంట్లో చాలా రకాల మూర్ఛ ఫిట్స్ ఉంటాయండి. అది మనకు తెలిసింది కాలు చేతులు ఆడించడమే ఒకటి అనుకుంటాము, కానీ దీనికి వచ్చే కారణాలు కూడా చాలా ఉంటాయి. స్ట్రక్చరల్ కారణాలు అంటారు, అంటే మెదడులో చిన్న టీవీ కానీ టీవీ కాయలు ఎక్కువ ఉండడం కానీ, న్యూరోసిస్టిస్ సర్కోసిస్ అంటాం, చిన్న పారాసైట్ పురుగు కానీ ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వస్తాయి. దానికి ట్రీట్ చేసినట్టయితే, సమయానికి ట్రీట్ చేసి ఒక సంవత్సరం ఒక 3 నెలలు మందులు వాడితే ఆ ఫిట్స్ బిల్లలు ఆపే అవకాశాలు చాలా ఉంటాయి.
1: సో దాని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు,
0: భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దీంట్లో జెను వల్ల వచ్చిన ఫిట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒకటికే జీవితాంతం బిల్లలు వేసుకోవాల్సి వచ్చింది. యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్ అన్నది ఆ జెను లోపం వల్ల వచ్చిన దానికి వేసుకోవాల్సి వచ్చింది.
2: మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్.
3: మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు,
2: అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో గుండె సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందుబాటులో ఉంది.
3: అనుభవజ్ఞులైన కార్డియాక్ నిపుణుల పర్యవేక్షణలో బైపాస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి.
2: గుండె బ్లాకులు, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి.
3: సంప్రదించండి మెడికోవర్ హాస్పిటల్స్, ఎల్లమ్మగుట్ట, నిజామాబాద్.
2: ఫోన్ 0406833455.
1: అయితే మనం ఈ మూర్ఛ వ్యాధులు మనం చూసినట్టయితే జనరల్ గా పడిపోగానే తాళాలు చీలు పెట్టడం, కొంతమందికి బిందెలు బిందెలు నీళ్లు గుమ్మరియడం ఇలాంటివి చేస్తారు. ఇది
0: చాలా తప్పండి. ఎప్పుడైతే పేషెంట్ ఎవరైనా కానీ మన చుట్టుపక్కల పరిసరాల్లో ఫిట్స్తో సడన్ గా పడిపోయినట్టయితే ఆ మనిషి తల అన్నది ఒకవైపు తిప్పేయాలండి. అలానే వాళ్ళ నోట్లో ఏదో మనం చేతి పెట్టడం కానీ, అలానే ఖర్చీఫ్ పెట్టడం కానీ ఇలాంటిది చేయకూడదు. అలానే వీళ్ళకి వచ్చే మూర్ఛ మాక్సిమం 2 నిమిషాల లోపల ఆటోమేటిక్ గా అదే తగ్గిద్దండి. చేతులలో ఇనుప పెట్టడం, చేతులలో తాళాలు పెట్టడం ఇదంతా అపోహ. దీనివల్ల తగ్గడం అన్నట్టు జరగదు. మీరు ఆ తాళాలు పెట్టినా ఇనుప పెట్టినా అది ఆటోమేటిక్ గా, మీరు పెట్టినా పెట్టకపోయినా 2 నిమిషాల లోపల అదే తగ్గిపోద్ది. మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన నాలుక కొరుక్కోకుండా ఉండేటట్టు తల ఒకవైపు తిప్పేసి తన ఫిట్స్ రూపంలో ఉన్నప్పుడు తనను ఉమ్ము తాను మింగేసి ఊపిరితిత్తులు వెళ్లకుండా కాపాడాలన్నది చాలా ఇంపార్టెంట్.
1: సో ఇలాంటి జాగ్రత్తలు చూసేవాళ్ళు ఆ పేషెంట్ కి ఫస్ట్ ఎయిడ్ లాగా ఇవ్వగలిగితే
0: సేవ్ చేసినట్టు. ఊపిరితిత్తుల్లో ఉమ్ము పోతే మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఆయాసం రావడం ఇవన్నీ జరుగుతాయి.
1: ఇక ఈ న్యూరోదాంట్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా తలనొప్పి చాలా ఇంపార్టెంట్. ఈ తలనొప్పితోనే చాలా బయటపడుతూ ఉంటాయండి. అయితే తలనొప్పులలో మనం డిఫైన్ చేసే 2 రకాల తలనొప్పులు చెప్పుకోవచ్చు, ఒకటి మైగ్రేన్ తలనొప్పి, ఒకటి మామూలుగా చెట్టు తలనొప్పి. సో ఈ మైగ్రేన్ తలనొప్పి ఎట్లా?
0: నార్మల్గా తలనొప్పితో అండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం ఎవరో ఒకరు టెన్షన్ తల బాధతో సఫర్ అయ్యే ఉంటామండి. సో ఈ టెన్షన్ బాధ అన్నది చాలా కామన్. అలానే దీంట్లో తలనొప్పిలో 2 రకాలండి. దీంట్లో ప్రైమరీ హెడ్ ఎక్స్ అంటారు, సెకండరీ హెడ్ ఎక్స్ అంటారు. ప్రైమరీ అన్నట్టు ఏంటంటే దీంట్లో మీకు మెదడు లోపల ఏదో కాయ ఉండడం కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, మందు అలవాటు పడడం వల్ల కానీ, లేదా బీపీ పెరగడం వల్ల కానీ, ఇదంతా నేను చెప్పే తలబాధలు. ఇవి సెకండరీ తలబాధలు అంటారు. ప్రైమరీ తలబాధలు ఏంటంటే అండి ఈ టెన్షన్ తల బాధ, మైగ్రేన్ తల బాధ, మూడోది ట్రైజెమినల్ ఆటోనామిక్ సెఫాల్జియాస్ అంటారు. ఈ తలబాధలన్నీ మైగ్రేన్, ట్రైజెమినల్ తల బాధలు ఏవైతే ఉంటాయో ఇది ఒకవైపు నుంచి మొదలవుతాయి. యూజువల్ గా ఒకవైపు మొదలయ్యి ఒక కంట్లో నీరు రావడం, ఒక చంప ఎర్రబడ్డం అలా ఉంటాయి. అదే విధంగా మన మైగ్రేన్ తల బాధ కూడా ఒకవైపు మొదలైతుంది కానీ మరుసటి వైపు పాకుతుంది. ఇది దిగ్ దిగ్ దిగ్మని పొడుస్తూ ఉంటుంది. వాళ్ళని పడుకోనివ్వదు, లైట్ చూడనివ్వదు, ఎవరైనా మాట్లాడినా వాళ్ళు ఇరిటేట్ అవుతా ఉంటారు మన మీద, అలాంటి సూచనలు ఉంటాయి. సో ఈ తల బాధలో ప్రైమరీ తల బాధలకి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కానీ ప్రైమరీ తలబాధలు మనిషికి వచ్చినప్పుడు వెంటనే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ తలబాధలకు వైద్యం తీసుకోకపోతే పేషెంట్ యాంగ్జైటీ న్యూరోసిస్కి వెళ్ళిపోతాడు. యాంగ్జైటీ న్యూరోసిస్ అనగా మళ్ళీ మనకు దడక అయిపోవడం, గుండె దడ రావడం, భయంగా ఉండడం, ఏదో అయిపోతుంది అనిపించడం ఇలాంటివి ఉంటాయి. సమస్య
2: మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్.
3: మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు,
2: అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో గుండె సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందుబాటులో ఉంది.
3: అనుభవజ్ఞులైన కార్డియాక్ నిపుణుల పర్యవేక్షణలో బైపాస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి.
2: గుండె బ్లాకులు, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి.
3: సంప్రదించండి మెడికోవర్ హాస్పిటల్స్, ఎల్లమ్మగుట్ట, నిజామాబాద్.
2: ఫోన్ 0406833455.
1: బాగుంది డాక్టర్ గారు. మళ్ళీ దాన్ని మీరు అన్నట్టు ఇప్పటికే మైగ్రేన్ అన్నగానే ఏదో కొంచెం ఏదో మీరు అంటే వన్ సైడ్ అని వస్తుంది అంటే అది బ్లాక్ మ్యాగ్ చేసినారో లేదో చేతబడి చేసినారో అనుకుంటారు. ఈ గుండెదడ ఇవన్నీ పెరిగినాయంటే ఇంకా ఖచ్చితంగా అది ఇదేదో జరిగింది అని
0: అలానే అనుకుంటారండి. అపోహలే ఎక్కువైపోతాయి దానివల్ల. వెంటనే మనం కన్సల్ట్ అయితే ఏంటంటే ఇది ఒక టెన్షన్ తలబాధన లేదా మైగ్రేన్ తలబాధన లేదా ఇందాక చెప్పిన ట్రైజెమినల్ తలబాధన ఇలాంటి కారణాలు ఏంటి అన్నది మనకు తెలుస్తా ఉంటాయండి.
1: అదే అదే. ఇక ఇంకో ప్రధాన సమస్య మనం చూసినట్టయితే సార్ తలనొప్పితో కాకుండా అంటే హెడ్లో వచ్చే సమస్యలలో మనం అల్జీమర్స్ ఈ మతిమరుపు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది మరి ఈ మధ్య పిల్లల్లో కూడా కొంచెం అప్పుడప్పుడు కనబడుతుంది. ఏజ్ పడ్డ వాళ్ళు అది కామన్గా చూస్తూ ఉన్నాం. ఈ అల్జీమర్స్ సమస్యను ఎట్లా మనం అధిగమించవచ్చు
0: అంటే అల్జీమర్స్ అన్నది ఫస్ట్ అయితే అండి నార్మల్గా మనకు దేవుడు 1500 grams మెదడు ఇవ్వడం అన్నది జరిగిందండి. సో ఈ 1500 grams మెదడు 70-80 సంవత్సరాలు దాటాక మనకు సంవత్సరానికి 1-2% అన్నది వాల్యూమ్ కరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది మనిషి చిన్నపిల్లోడ్లాగా మారాడు అంటాం మన ముసలితనంలో. అది కరగడం వల్ల మనిషికి వచ్చే స్లోనెస్ అది. కానీ వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్ అయితే ఉండగలుగుతారు. అంటే మన చుట్టాలు ఎవరన్నా రాగానే చిన్నగా పేరు మర్చిపోవడం, కానీ వెంటనే మళ్ళీ కొద్దిసేపు తర్వాత తనే అని నేను గుర్తుపట్టానని మళ్ళీ పేరు చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు. అలానే తన పని తను చేసుకోగలుగుతారు. దారులు ఇంట్లో దారులు అవన్నీ తెలుస్తాయి. ఇది సంబంధించి దీన్ని ఏజింగ్ అంటారండి. ఏజింగ్ వేరు, అల్జీమర్స్ వేరండి. అల్జీమర్స్ అన్నది ఏంటంటే ఇది జనులోపం వల్ల కొందరికి వెంటనే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 70 సంవత్సరాల తర్వాత 1-2% అంటే 1-2% మన మెదడు అరుగుదల ఏదైతే ఉంటుందో అలా కాకుండా ఈ అల్జీమర్స్ వాళ్లకు ఎక్కువగా మెదడు అరిగిపోతుంది. ఆ అరిగిపోవడం వల్ల ఫస్ట్ మనం గుర్తుపట్టే సూచనలు ఏంటంటే వాళ్ళు వర్కింగ్ మెమరీ అందమన్న జరుగుతుంది. వర్కింగ్ మెమరీ అంటే మన రొటీన్ డైలీ యాక్టివిటీస్ లో వాళ్ళకి మతి మరపు వస్తుంది. అంటే పెట్టిన బ్రష్ కోసం వెతకడం, పెట్టిన పేస్ట్ కోసం వెతకడం అలా చేస్తూ ఉంటారు. లేదంటే ఇక ఆడవారైతే అప్పుడప్పుడు వంటిల్లో గ్యాస్ బంద్ చేయడం మర్చిపోవడం అది నడుస్తూ ఉంటది అలా ఉండిపోతారు. ఇంకోటి మన చిన్న చిన్న దారులు మర్చిపోతాడు, ఒక వేలో వెళ్ళడం మానేసి వేరే దారిలో వెళ్ళడం అలా చేస్తారు. ఇలా ఇంకోటి వీళ్ళకు మతి మరుపు ఇందాక చెప్పినట్టు ఆ ఏజింగ్ కి సంబంధించిన మతి మరుపులో పేర్లు వీళ్ళకి గుర్తొస్తాయి, వీళ్ళ లైఫ్ వీళ్ళు ఇండిపెండెంట్ గా బతుకుతారు. కానీ ఈ అల్జీమర్స్ లో ఏంటంటే ఈ మెదడు అరుగుదల ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు కొంచెం సఫర్ అవుతారు. అందులో మనకు అర్థమైతే ఏంటంటే వీళ్ళ ప్రవర్తన వల్ల అర్థమైతా ఉంటది. వీళ్ళకి ఫోన్ నంబర్లు గుర్తుకు రావు, వీళ్ళు లెక్కలు మర్చిపోతారు, వీళ్ళు దారులు మర్చిపోతారు. రెగ్యులర్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనం రెగ్యులర్ గా చేసిన వాటే మర్చిపోతారు. దీన్ని డైలీ యాక్టివిటీస్ అంటారు. అంటే మనం లేచిన కాడ నుంచి పడుకునే వరకు మనకు దినచర్య ఉంటది. ఈ దినచర్యలో కొన్ని కొన్ని తేడాలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇట్లా బైక్ సెల్ఫ్ ఉన్నప్పటికీ సెల్ఫ్ కొట్టకుండా కిక్కు కొట్టడం, స్టార్ట్ చేయడం, ఇలాంటి తేడాలు ఉంటాయి. మనం అది గమనించుకోవాలి ముందే. అలా గమనించుకొని తొందరగా యాక్షన్ తీసుకుంటే దీనికి కూడా వైద్యం ఉంది. దీనికి కూడా వైద్యం ఉంది. కానీ ఈ వైద్యం అన్నది పూర్తిగా నయం అన్నట్టు కాకుండా ఆ మెదడు యొక్క అరుగుదలని మెల్లగా మనం ఆపొచ్చు,
1: కొంచెం కొంచెం
0: ఆపొచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. చివరిగా ఏమో సలహాలు ఇస్తారు
0: అండి. ఇప్పుడు మనకు నిద్ర అన్నది ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యూత్ అయినా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా కానీ సఫర్ అయ్యేది నిద్రతోనే. ఏజ్ని బట్టి నిద్ర అన్నది స్పెసిఫై అవుతుందండి. కానీ జనరల్గా 6-7 hours, అట్లీస్ట్ 7 hours స్లీప్ ఉండాలి. ఆ స్లీప్లోనే మనకు కిడ్నీలో ఎట్లయితే మూత్రంలో మనకి యూరియా అన్నది బయటికి వెళ్తుందో అలానే మన మెదడులో కూడా వేస్ట్ జమ అవుతుంది. దాన్ని బయటికి తీసుకెళ్లేది గ్లింఫాటిక్స్ అనడం అనేది జరుగుతుంది. ఆ గ్లింఫాటిక్స్ అన్నది నిద్రలోనే పనిచేస్తాయి, మనిషి మేల్కొన్నప్పుడు పనిచేయవు. సో అలాంటి వేస్టేజెస్ అన్ని బయటికి వెళ్తే మనకు మతి మరపు రాదు. అలాంటి వేస్టేజెస్ అన్ని బయటికి వెళ్తే మనం యాక్టివ్ గా ఉంటాం. అలాంటి వేస్టేజెస్ అన్ని బయటికి వెళ్తే మన లైఫ్ అన్నది ప్రొలాంగ్ చేసుకున్నట్టు చాలా సంవత్సరాల వరకు మనం బాగుండొచ్చు. అలానే ఫుడ్స్ ఉంటాయండి, కొన్ని బ్రెయిన్ గ్రోత్ ఫుడ్స్ అంటాం. ఎట్లా అంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అంటామండి. అది చేపలో ఉంటుంది, గుడ్డు తెల్లభాగంలో ఉంటుంది, వాల్నట్స్ లో ఉంటుంది. ఇలా డైలీ ఒక పండు తినడం, రోజుకి 15-30 నిమిషాలు వాకింగ్ చేయడం. మనం ఇంట్లో పని చేస్తున్నాం అదే వాకింగ్ అనకూడదండి. వాకింగ్ అన్నది ఇదో సపరేట్. దీనికి పగలు గానీ రాత్రి గానీ ఈవినింగ్ కానీ మనం ఒక 15-30 నిమిషాలు రోజుకు తీయాలి. ఇది వాకింగ్ చేయడం, వాల్నట్స్ తినడం, రోజుకు ఒక ఫ్రూట్ తినడం, అలానే ఇందాక చెప్పినట్టు స్లీప్, అడిక్వేట్ స్లీప్, అడిక్వేట్ ఫుడ్, అడిక్వేట్ వాటర్, అడిక్వేట్ న్యూట్రియంట్స్ సప్లిమెంటేషన్స్ తీసుకుంటే సరిపోద్దండి.
1: విన్నారు కదా డాక్టర్ గారు, చాలా చక్కటి వివరాలు ఈ రోజు మనకు అందించారు. ముఖ్యంగా ఈ న్యూరో ప్రాబ్లమ్స్ ఏంటి, అట్లాగే వాటిని కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా, వాకింగ్, గుడ్ స్లీపింగ్, గుడ్ డైట్, ఇట్లా వీటి ద్వారా మనం చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలియజేశారు డాక్టర్ గారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: మెడికోర్ హాస్పిటల్ ఎల్లమగుట్ట నిజామాబాద్. ఫోన్ 0406833445.
4: శ్రోతలు, ఇంతవరకు మెడికోర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ మోసిన్ గారు అందించిన వివరాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎమానంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యలు నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. వింటూనే ఉండండి 103.2 మెగాహెడ్స్.

0: Akashvani presents Morning News. Good morning, I'm Abhishek Mukhopadhyay. The headlines. Prime Minister Narendra Modi calls for $100 billion investment and 1 million jobs under India EFTA agreement at Business and Research Summit in Oslo, Norway. Prime Minister Modi to meet leaders of all five Nordic nations at third India-Nordic summit today. Defence Minister Rajnath Singh describes Operation Sindoor as testament to India's transformation into strong, confident and capable nation. Judges Inquiry Committee investigating allegations against Justice Yashwant Verma submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RG Corps Medical College Sandeep Ghosh in financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. Prime Minister Narendra Modi attended the India-Norway Business and Research Summit in Oslo. Crown Prince Haakon and the Prime Minister of Norway, Jonas Gahr Støre, also participated in the summit. Addressing the business and research community, Prime Minister Modi appreciated the growth in bilateral trade and investments following the entry into force of Trade and Economic Partnership Agreement, TEPA. He underlined that stakeholders on both sides should make efforts to achieve the investment target of $100 billion under and the consequent creation of 1 million jobs in India.
1: EFTA countries se Bharat mein agle 15 varshon mein $100 billion investment aur 1 million jobs create karne ka lakshya hai. Ye ambitious target hai lekin achievable hai aur Bharat mein aapke investment ko आउटकम्स में बदलना मैं आपको विश्वास से कहता हूं यह हमारी गारंटी है.
0: Mr. Modi also underscored India's ambitious green transition agenda, emphasizing the country's scale, growing energy demands, climate commitments and rapid expansion in renewable energy, grid infrastructure, green hydrogen and clean energy.
1: 2030 तक हमने 500 gigawatt clean energy और 5 मिलियन टन ग्रीन हाइड्रोजन प्रोड्यूस करने का टारगेट रखा है. ग्रीन एनर्जी इन्वेस्टमेंट नॉर्वे वेल्थ फंड की भी प्राथमिकता है. मैं नॉर्वे को भारत के क्लीन एनर्जी फ्यूचर में अहम हिस्सेदार बनने के लिए आमंत्रित करता हूं.
0: The summit was also attended by CEOs of over 50 companies and more than 250 participants from the Norwegian and Indian business and research communities. Early in a gesture towards closer relations, Prime Minister Modi was awarded Grand Cross of the Royal Norwegian Order of Merit by His Majesty King Harald V of Norway. On Prime Minister's visit to Norway, Secretary West in the Ministry of External Affairs, C.B. George, said that India welcomes the decision by Norway to join the Indo-Pacific Oceans Initiative, as both the countries are leading maritime nations.
2: Recognizing the ambitious maritime Amrit Kal Vision 2047 of India, both leaders have called for scaling up the blue economy partnership, including in shipbuilding, green shipping, ship recycling, developing port infrastructure, training of seafarers, fisheries, aquaculture, and greening of ports.
0: Prime Minister Narendra Modi will attend the third India-Nordic summit today in Oslo, aimed at strengthening India's strategic partnership with Nordic nations in areas such as technology, renewable energy, defence, sustainability and trade. We have more from a correspondent.
3: Prime Minister Narendra Modi, along with his counterparts from five Nordic countries, will attend the third India-Nordic summit today. This summit will build upon the increased sectoral cooperation between India and the Nordic countries since the previous summit held in Copenhagen in 2022. The areas in focus are tech and innovation, sustainability, renewable energy and digitization. With TEPA in force, the summit will try to forge deeper trade and investment linkages. India's bilateral trade with this bloc currently stands at $19 billion. This summit will help in expanding our multifaceted cooperation with the region. It will also provide an opportunity to exchange views on global and regional issues of mutual interest. Prime Minister Modi will also hold bilateral meetings with the Prime Ministers of Denmark, Iceland and Finland on the margins of the summit. Sangeeta Godbole, Akashvani News, Oslo.
0: On the last leg of his five-nation visit, Prime Minister Narendra Modi will arrive in Rome, Italy on a two-day state visit today at the invitation of his Italian counterpart Giorgia Meloni. Prime Minister Modi will have bilateral talks with Prime Minister Meloni. He will also call on the President of Italy, Sergio Mattarella. Mr. Modi is scheduled to hold talks with business leaders to further promote trade and investment between the two countries. Defence Minister Rajnath Singh has described Operation Sindoor as a testament to India's transformation into a strong, confident and capable nation. Addressing the Indian diaspora in Hanoi yesterday, Mr. Singh asserted that while India remains committed to the no-first-use policy, it will not succumb to nuclear blackmail and stands ready to respond firmly to any enemy misadventure. He highlighted India's growing stature on the international stage due to the unprecedented progress achieved under the leadership of Prime Minister Narendra Modi. Union Minister for Health and Family Welfare Jagat Prakash Nadda held high-level bilateral meetings with counterparts and representatives from Thailand, Iran, the Netherlands, Sweden and Mauritius. The meeting was held on the sidelines of the 79th World Health Assembly in Geneva yesterday. In a social media post, Mr. Nadda said the discussions focus on strengthening cooperation in digital health, pharmaceuticals, resilient public health systems and advancing universal health coverage. Health Minister Nadda is currently in Switzerland to participate in the 79th World Health Assembly, which began yesterday and will continue till the 23rd of this month. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Judges Inquiry Committee investigating allegations concerning Justice Yashwant Verma submitted his report to the Lok Sabha Speaker Om Birla at the Parliament House. It was presented in accordance with the statutory requirements under the Judges Inquiry Act 1968. We have a report.
4: The committee was constituted on August 12 last year by the Lok Sabha Speaker to inquire into allegations against former High Court Judge Justice Yashwant Verma. The report will be laid in both Houses of Parliament in due course. Presiding Officer of Judges Inquiry Committee, Supreme Court Judge Justice Arvind Kumar, along with Chief Justice of Bombay High Court Justice Sri Chandrasekhar and Senior Advocate Karnataka High Court B.V. Acharya, presented the report of Judges Inquiry Committee to Mr. Birla. With Anand Kumar, Priya Mondal, Akashvani News, Delhi.
0: The West Bengal government has sanctioned the Enforcement Directorate ED to prosecute Sandeep Ghosh, former principal of RJ Kaur Medical College and Hospital. The official government order released by the Chief Minister Subhendu Adhikari clears the deck for ED to prosecute Ghosh for alleged financial irregularities and money laundering. Expressing strong disapproval of the previous Trinamool Congress-led government in handling of the situation, Mr. Adhikari said that the TMC government had forcibly and unethically stalled the investigation process of this case for a long time. He said that no one is above the law and truth cannot be suppressed forever. The case also pertains to the rape and murder of a trainee doctor whose body was discovered on the 9th of August in 2024 in the hospital's seminar room, triggering widespread protest. Meanwhile, Central Bureau of Investigation, CBI, later took over the probe. Union Home Minister Amit Shah will chair the meeting of the Central Zonal Council today in Jagdalpur, the divisional headquarters of Bastar in Chhattisgarh. The meeting will be attended by the chief ministers and senior officials of Chhattisgarh, Madhya Pradesh, Uttar Pradesh and Uttarakhand. Later, Mr. Shah inaugurated a public service center at Netenar village in Bastar district yesterday. We have more from a correspondent.
5: Union Home Minister Amit Shah said the government, under the leadership of Prime Minister Narendra Modi, will compensate for the large-scale economic, social and cultural losses suffered by the people of Bastar due to nationalism over the past six decades within the next 5 years. He said that out of nearly 200 security camps set up in Bastar division, around 70 camps will be converted into public service centers over the next 1.5 years and developed as hubs for tribal welfare. Mr. Shah said these service centers will provide facilities related to banking, Aadhaar, ration cards, skill training and all welfare schemes of the central and state government. Vikalp Shukla, Akashwani News, Raipur.
0: Government has debunked a claim circulating online alleging that the government is going to issue gold bonds to temples in exchange for temple gold reserves. The fact-check unit of the Press Information Bureau stated that the claim is fake. It added that the government has not made any such statement. The PIB has advised citizens to stay away from fake claims and always refer to official sources only for verified information. U.S. President Donald Trump has said that he is holding off a planned military strike on Iran after requests from the leadership of Qatar, Saudi Arabia and the UAE, as serious negotiations are now underway. In a post on Truth Social, the U.S. President said he had been asked by the Emir of Qatar, Tamim bin Hamad Al Thani, Saudi Crown Prince Mohammed bin Salman Al Saud and UAE President Mohammed bin Zayed Al Nahyan to postpone the strike which was scheduled for today. President Trump said a deal acceptable to the United States and countries across West Asia could soon be reached. He added that the proposed agreement would ensure that Iran does not possess nuclear weapons. In IPL cricket, Sunrisers Hyderabad defeated Chennai Super Kings by 5 wickets in Chennai last night to secure a playoff berth. Put into bat first, Chennai Super Kings posted 180 for 7 in 20 overs, with Karthik Sharma being the highest scorer with 44 runs. In reply, Sunrisers Hyderabad overhauled the target, losing 5 wickets in 19 overs, riding on Ishan Kishan's 70 and Henrik Klassen's 47 runs. Ishan Kishan was declared the player of the match. Today, Rajasthan Royals will face Lucknow Super Giants in Jaipur at 7:30 p.m. The India Meteorological Department IMD has forecast severe heat wave conditions today at places over Madhya Pradesh and Uttar Pradesh. Hot and humid weather conditions are expected to persist during the day over coastal Andhra Pradesh and Odisha. Rajasthan, Vidarbha and West Uttar Pradesh are expected to experience hot night conditions tonight. The weather agency also forecast heavy rainfall over Andaman and Nicobar Islands, Kerala, Mahe, Lakshadweep, Nagaland, Manipur, Mizoram, Tripura, Tamil Nadu, Puducherry and Karaikal. Thunderstorms and lightning are likely today over Bihar, Gangetic, West Bengal, Odisha, Jharkhand, Telangana, Jammu and Kashmir and some parts of Northeast India. And now for a look at today's newspapers, it's over to Nina Arakkal.
6: Thank you, Abhishek. Modi, the first Indian Prime Minister to visit Norway in more than 4 decades, is covered prominently by the dailies. Prime Minister urges peace in Ukraine, West Asia leads the pioneer. While the statesman leads with Prime Minister Modi, pushes tech, green ties in Norway. The Indian Express carries the picture of PM Modi receiving Norway's highest honour. The caption under the picture reads, PM Narendra Modi with King Harald V as he is conferred the Grand Cross of the Royal Norwegian Order of Merit in Oslo on Monday. The Economic Times, in its editorial, Bringing It All Back Home, writes that the repatriation of 1,000-year-old Chola copper plates from Leiden University during Narendra Modi's visit to the Netherlands last weekend is a welcome assertion of India's proprietorial sovereignty. Excavated between 1687 and 1700 during the Dutch redevelopment of Nagapattinam, the two sets reveal a legacy of royal succession and maritime diplomacy. The return of Chola plates mirrors that of Piprava Buddha relic gems and restitution of 657 stolen antiquities from the United States. UPSC to release prelims provisional answers, reports Hindustan Times about the UPSC to release the answer key soon after prelims exams to enhance transparency and uphold the highest standards of to conduct the examination. Aaron Rai runs away with PGA Championship, first English-born winner in more than a century, states the pioneer. And finally, India's bullet train dream inches closer to reality. The Financial Express says project is being executed with assistance from the government of Japan. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for $100 billion investment and 1 million jobs under India EFTA agreement at Business and Research Summit in Oslo, Norway. Prime Minister Modi to meet leaders of all 5 Nordic nations at the 3rd India-Nordic Summit today. Defence Minister Rajnath Singh describes Operation Sindoor as testament to India's transformation into strong, confident and capable nation. Judges Inquiry Committee investigating allegations against Justice Yashwant Verma submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RG Kaur Medical College, Sandeep Ghosh, for financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. And with that, we end the morning news. Have a nice day.
7: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:30. ఇప్పుడు వినండి సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు అందించే సలహాలు సూచనలు.
8: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
9: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిల్వాడి నిజామాబాద్, సెల్ 8019999990. ప్రతి వారం మనం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజులలో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా డయాబెటీస్ సంఖ్య పెరిగింది, అట్లాగే థైరాయిడ్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒబెసిటీ, ఇది పిల్లలు పెద్దలని తేడా లేకుండా అందరిలో ఒబెసిటీ కనబడుతుంది. మరి ఈ సమస్యలకు కారణాలేంటి, మరి వీటి నుంచి ఎట్లా మనం చికిత్స పొందవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
10: నమస్కారం సార్.
9: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మన దగ్గర ఈ డయాబెటీస్ అనేటువంటిది, అంటే షుగర్ వ్యాధి గ్రస్తులైనటువంటి చాలా ఎక్కువైపోయారు. ఈ షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటి, అసలు షుగర్ వ్యాధి కారణాలు ఏంటి కొంచెం వివరిస్తారా?
10: సార్, షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముందరికి ఇప్పటికీ చాలామంది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే షుగర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జన్యుపరంగా కానివ్వండి, లేకుంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి. అన్నింటికన్నా ముఖ్యం ఇప్పుడు చిన్న వయసులో చాలా మందికి షుగర్ వస్తుంది. ఆ చిన్న వయసులో ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడము, లేకుంటే విపరీతమైన స్ట్రెస్, అంటే ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, లేకుంటే జాబ్ స్ట్రెస్ కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కారణాల వల్ల మానసికంగా బాగా ఒత్తిళ్ళు ఉన్న వల్ల కూడా విపరీతంగా షుగర్స్. చాలా మంది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఫిజికల్ గా, అంటే పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడే వాళ్ళకి కూడా షుగర్ మేము చూస్తూ ఉంటాము, 300-400 షుగర్స్ వస్తూ ఉంటారు. ఎందుకని అడుగుతా ఉంటే ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, విపరీతంగా స్ట్రెస్ ఉండడం వల్ల అది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే జనరల్ గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమైతే అండి, మన బాడీలో ఏమవుతాయంటే స్టీరాయిడ్స్ అనే హార్మోన్స్ ఉంటాయి అందరికీ కూడా, దాన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం అన్నట్టు. ఆ హార్మోన్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతా ఉంటాయి అన్నట్టు స్ట్రెస్ ఉన్నప్పుడు. చాలా రోజులు ఆ స్ట్రెస్ ఉండడం వల్ల, చాలా రోజులు ఆ టెన్షన్ ఉండడం వల్ల ఏమవుతాయంటే, చాలా రోజులు ఆ స్ట్రెస్ స్టీరాయిడ్స్ అనేటి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల అది మన పేయి పైన ప్రభావం పడి షుగర్స్ ని విపరీతంగా పెంచేస్తూ ఉంటుంది. మనం అందరం కోవిడ్ సమయంలో వింటా ఉన్నాము, అప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి, స్టీరాయిడ్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి అనేది. అవి బయట నుంచి ఇచ్చే స్టీరాయిడ్స్. ఈ స్ట్రెస్ టెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే మన శరీరం లోపల ఎక్కువ మోతాదులో స్టీరాయిడ్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి అన్నట్టు. చాలా మంది షుగర్స్ అట్లాగే బయటపడతాయి. అందుకే అన్ని ముఖ్యం అన్నట్టు. అంటే ఒకవేళ షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఓన్లీ మనం టాబ్లెట్లు గోళీలు వేసుకున్నంత మాత్రమే మనకి సరిపోతుంది అనుకోవద్దు. మనము షుగర్ వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ ఉండాలంటే మనం కూడా నాలుగిటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం పదార్థాలు కానీ, మైదా పదార్థాలు కానీ మొత్తానికి మాక్సిమం అవాయిడ్ చేసి, కొద్దిగా వీలైనంత మనం తినే దాంట్లోనే కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, సింపుల్గా చెప్పాలంటే. దాంతోపాటు డైలీ ఒక కనీసం 30-45 నిమిషాలు వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటాం. బ్రిస్క్ వాకింగ్ అంటే మనకి కొద్దిగా మనకి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయడం, మరీ ఫాస్ట్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు, మరీ నెమ్మదే కాకుండా ఎవరి పేస్లో వాళ్ళు, అంటే ఒకరిదొకరిని చూసుకోవడం కాకుండా కొంతమంది ఫాస్ట్గా చేయొచ్చు, కొంతమంది స్లోగా చేయొచ్చు, నెమ్మదిగా చేయొచ్చు, కానీ మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేయడము. మూడవది నిద్ర. ఒక్కొక్కరి పేయి గుణం బట్టి కొంతమందికి 6 గంటలు నిద్ర సరిపోవచ్చు, కొంతమందికి 8 గంటలు అవసరం పడుతుంది. మనం పొద్దున్న లేచిన తర్వాత మనము హాయిగా ఉన్నామా లేదా, యాక్టివ్గా ఉన్నామా లేదా, ఆరోగ్యంగా ఉన్నామా లేదా మనకు అనిపిస్తే ఆ నిద్ర మనకు సరిపోతున్నట్టు. నాలుగవది మన టెన్షన్లు ఉంటే, ఏదన్నా కారణాల వల్ల టెన్షన్ ఉంటే ఆ టెన్షన్లు కూడా తగ్గించుకోవడం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తేనే గోళీలు అనేవి సరిగా పనిచేస్తాయి. లేదు అంటే ఈ నాలుగిటిపైన మనం దృష్టి పెట్టకుండా ఉట్టి గోళీలు వేసుకున్నాం అనుకోండి, అది రాను రాని ఏంటంటే టాబ్లెట్లు డోసు పెరుగుతూ ఉంటుంది, తర్వాత రాను రాని ఇంకొక 7-8 సంవత్సరాలతో ముఖ్యంగా కంట్రోల్ లేదనుకోండి, వాళ్ళు ఇన్సులిన్ పైకి వచ్చేస్తారు.
9: డయాబెటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే అసలు షుగర్ ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవడం ఎట్లా?
10: షుగర్ అనేది జనరల్గా మనకి 100 మందిలో 50% మందికి ఎలాంటి లక్షణాలు ఉండవండి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, సార్ మాకు 400 షుగర్ ఉంది కానీ నాకేమి ఇబ్బంది కాలేదు సార్, అనుకోకుండా రక్త పరీక్షలు చేసుకున్నాను, హెల్త్ ప్యాకేజ్ లాగా చేసుకున్నాను, షుగర్ బయట ఎలా సాధ్యం సార్ అని అడుగుతారు అన్నట్టు. షుగర్ అనేది ఒకరోజు వచ్చేది కాదండి, చాలా రోజుల నుంచి నెమ్మదిగా నెమ్మదిగా షుగర్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. కాబట్టి ఒక్కొక్కరి పేయి తత్వం బట్టి ఆ షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో మన పేయి కూడా దాని తగ్గట్టు అలవాటు అయిపోతుంది. అందుకే చాలా మందికి లక్షణాలు ఉండవు. జనరల్గా మిగతా 50% మందికి లక్షణాలు ఏముంటాయంటే బరువు తగ్గడం, ముఖ్యంగా షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటే బరువు తగ్గుతూ ఉంటారు. కానీ చాలా మంది గుర్తించరు, ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి వాళ్ళు బరువు తగ్గుతున్నట్టు చాలా మంది తెలియదు. ఎవరో మన చుట్టాలో లేకుంటే ఎవరో వచ్చి చూసినప్పుడు ఏంది ఇట్లా చిక్కిపోయిన అన్న తర్వాతనే చాలా మందికి డౌట్ వస్తున్నారు, నాకు షుగర్ ఏమో వచ్చిందేమో అని. దాంతోపాటు లేడీస్లో కానీ మగవాళ్ళలో కానీ మూత్రం పోయే దగ్గర దురద రావడము, ఇలాంటి సమస్యలు కూడా చాలా మందికి అలా ప్రాబ్లము చర్మం డాక్టర్ దగ్గరికి లేకుంటే గైనకాలజీ దగ్గరికి పోయిన తర్వాతనే షుగర్ ఉందని బయటపడుతుంది. కొంతమందికి మూత్రం ఎక్కువ రావడము, కొంతమందికి దామ ఎక్కువ వేయడము, ఇలాంటి అన్ని లక్షణాలు. అంటే 50% మందికే షుగర్ ఉంటుంది కాబట్టి, అంటే షుగర్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి కాబట్టి, మిగతా 50% మందికి ఉండవు కాబట్టి, ఎవరైనా కానీ మన దేశంలో 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, లేకుంటే ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే, లేకుంటే లావుగా ఉంటే, లేకుంటే వాళ్ళు ఏమైనా బీపీ గోళీలు వాడుతున్నారు అంటే, లేకుంటే వాళ్ళు కొలెస్ట్రాల్ అంటే కొవ్వుకు సంబంధించిన గోళీలు వాడుతున్నారు అంటే, వీళ్ళు ఇబ్బంది ఉన్నా లేకున్నా సంవత్సరానికి ఒకసారి 35 సంవత్సరాల తర్వాత చేసుకోవడం ఉత్తమం. సింపుల్ టెస్ట్, ఎక్కువ కూడా ఏముండదండి. ఇప్పుడున్న టెస్ట్లలో పడిగడుపున షుగరు, తిన్న తర్వాత షుగరు 2 గంటలకు చేయమంటాము. ఇంకా అంతకన్నా మంచి టెస్ట్ ఏంటంటే గ్లూకోజ్ పౌడర్తోని టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక 75 గ్రాములు గ్లూకోజ్ పౌడర్ తీసుకొని తర్వాత 2 గంటల తర్వాత టెస్ట్ చేస్తే మనకి ఇంకా 100% కరెక్ట్ చెప్పగలుగుతాం మనం షుగర్ వచ్చిందా లేదనేది. దాంతోపాటు మూడో టెస్ట్ HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. HbA1c అంటే ఏంటంటే మనకి పోయిన 3 నెలల షుగర్ రిపోర్ట్. సో ఈ చిన్న చిన్న టెస్ట్లు చేయడం ద్వారా ఏంటంటే మనకి షుగరు వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు అంటు. అందుకే సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఉత్తమం.
9: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
11: 24 గంటలు అత్యవసర సేవలు.
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
11: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
8: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
11: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
8: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
11: సంప్రదించండి
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: సెల్ 8019999990.
9: ఇక మనం ఇంకో అంశం ఏమనుకుంటున్నామంటే థైరాయిడ్ గురించి అనుకుంటున్నాం. ఈ రోజులలో చాలా మంది థైరాయిడ్తో కూడా బాధపడుతున్నారు. అసలు ఈ థైరాయిడ్ లక్షణాలు ఏంటి, అట్లాగే థైరాయిడ్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి?
10: థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. అంటే హైపోథైరాయిడిజం అంటాం, హైపర్ థైరాయిడిజం అంటాం. చాలా మంది భయపడతారు థైరాయిడ్ అనగానే, కానీ అన్నిటికన్నా చిన్న సమస్య థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అంటే మన గొంతు దగ్గర ఉండే ఒక గ్రంథి, అది ఎక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ ఎక్కువైపోతాయి శరీరంలో, తక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ తగ్గిపోతాయి. చాలా మందికి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిందనికన్నా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్స్ రక్తంలో తగ్గిపోవడం, శరీరంలో తగ్గిపోవడం వల్ల దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నట్టు. అయితే దానికి సంబంధించి జనరల్గా సేమ్ ఇది కూడా షుగర్ లాగానే 50% నుంచి 70% మందికి ఏం లక్షణాలు ఉండవు. అందుకే కొంతమంది ఏంటంటే అందరికీ చేయకుండా కూడా మిగతా వాళ్ళకి లక్షణాలు, ముఖ్యంగా మా పెయ్ అంతా ఉబ్బిపోవడము, లేకుంటే విపరీతంగా నిద్ర రావడము, బాగా అలసట కావడము, చాలా ఎక్కువ గురక పెట్టడము, ఎప్పుడు నిద్ర మబ్బు రావడము, నిద్రపోవడము, మోషన్స్ అంటే దొడ్డికి సరిగా రాకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే ఇవన్నీ లక్షణాలు ఉండకపోవచ్చు. సో చిన్నపిల్లల్లో ఏమవుతుంది, హైట్ పెరగరన్నట్టు. అంటే చిన్నపిల్లల్లో హైట్ పెరగట్లేదు, ప్లస్ ఫేస్ అంతా ఉబ్బిపోయింది, డల్ అయిపోయారు, చర్మం అంతా ఎండిపోయింది, పొడి పొడి అయిపోతుంది, అట్లాంటి లక్షణాలు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేసుకోవడం మంచిది. ఇది హైపోథైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ఇప్పుడు దాకా మీకు చెప్పిన లక్షణాలు ఏంటంటే హైపోథైరాయిడిజం. ఇంకొక రకమైన థైరాయిడ్ ఉంటుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం ఏంటంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల కొద్దిగా బక్కగా అయిపోవడము, లేకుంటే మోషన్స్ ఎక్కువ రావడము, లేకుంటే కాలు చేతులు వణకడము, కళ్ళు ఉబ్బడము, గుండె డబ్బడబ కొడు, ఇవన్నీ లక్షణాలు హైపర్ థైరాయిడిజం. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా మంది భయపడేది ఏంటంటే థైరాయిడ్ అనగానే ముఖ్యంగా లేడీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అని, అంటే ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ అటు అత్త వాళ్ళ సైడ్ అయినా కానీ ఎవరైనా కానీ అది ఎవరింట్లో అయినా కానీ థైరాయిడ్ అనగానే పిల్లలు పుట్టరు అనే ఒక భయంతో ఉండిపోతారు. థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పండి. థైరాయిడ్ ఒకవేళ కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే, ఒకవేళ ట్యాబ్లెట్స్తోని ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్ డోసు మెయింటైన్ చేస్తే అందరిలాగానే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అంతేగాని థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అనేది కాదు. అది ఖచ్చితంగా చాలా మిస్ఇన్ఫర్మేషన్, అంటే చాలా మందికి అది ఒక అపోహ అన్నట్టు. అపోహ మాత్రమే కానీ అది థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పు. లాస్ట్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ ఉంటే కూడా చాలా మంది ఏదేదో భయపడిపోయి థైరాయిడ్ ఉంటే ఇది తినకూడదు అది తినకూడదు, క్యాబేజ్ తినద్దు, కాలీఫ్లవర్ తినద్దు, టొమాటో తినద్దు, మిల్ మేకర్ తిన, అవన్నీ ఏం లేదండి. థైరాయిడ్ ఉన్నప్పుడు అన్ని పదార్థాలు తినచ్చు. క్యాబేజ్ కాలీఫ్లవర్ తినద్దు అంటే జనరల్గా మనం అది పచ్చి తినద్దు అంటాం, కానీ పచ్చి ఎవరైనా తినం ఎట్లన్నా, అందరూ వండుకొని తింటాం కాబట్టి క్యాబేజ్ అయినా తినచ్చు, కాలీఫ్లవర్ అయినా తినచ్చు. కానీ ఏం తిన్నా కూడా తిన్న తర్వాత ఒక మనం ఏదైనా ట్యాబ్లెట్ మార్నింగ్ పడిగడుపున వేసుకున్న తర్వాత నీళ్ళు తాగచ్చు, ఏమైనా టీ కాఫీ తేయాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, ఏమైనా తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా కూడా ఒక అరగంట గ్యాప్ ఉంచుకోవడం అనేది చాలా బెటర్ అంటే అప్పుడే ఆ ట్యాబ్లెట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంతే థైరాయిడ్కి, దీని తప్ప ఇంకా డైట్ రెస్ట్రిక్షన్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు.
9: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
11: 24 గంటలు అత్యవసర సేవలు,
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
11: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
8: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
11: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
8: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
11: సంప్రదించండి
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: సెల్ 8019999990.
9: థైరాయిడ్ చాలా మందికి హైపో థైరాయిడిజం, అట్లాగే హైపర్ థైరాయిడిజం గురించి మీరు చక్కగా వివరించారు. మీరు అన్నట్టు మనం ఎక్కువగా చూసేటటువంటిది హైపో థైరాయిడిజం. సో ఇది ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అట్లాగే దీని గురించి మీరు అన్నట్టు చాలా సింపుల్గా, ఇది ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మార్నింగ్ ఒక చిన్న టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, పిల్లలు పుట్టారనేటువంటి అపోహలు పక్క పెట్టాలంట.
10: అంతేనండి.
9: బాగుంది డాక్టర్ గారు. ఇక చివరిగా ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఉపకాయం, ఇది చిన్నపిల్లల్లో చాలా అందరిలో కనబడుతుంది. ఉపకాయం యొక్క లక్షణాలు, దీనికి కారణాలు కొంచెం వివరించి.
10: ఉపకాయం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుందండి. ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్, మనం ఉండే సమాజంలో ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి. ఇంతకుముందు ఇప్పుడు మా జనరేషన్ కానీ, ఇప్పుడు మాకన్నా సీనియర్ మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చాలామంది ప్లే గ్రౌండ్లలో లేకుంటే ఏదో ఒక రకమైన గేమ్ ఆడుతూ ఉంటున్నారు, ఆడుకోవడం వల్ల, లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఈ కాలంలో అట్లా లేదు. చాలామంది ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఊబకాయంతో వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, లేకుంటే ఎక్కువసేపు స్క్రీన్ టైం అంటాం, అంటే ఫోన్ కానీ టీవీ పైన ఎక్కువ ఉండడం కానివ్వండి, లేకుంటే ఎక్కువ గేమ్స్ ఆడకపోవడం వల్ల. దాంతోపాటు ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ అయిపోయింది. ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్స్, మైదా ఐటమ్స్ ఇవి ఏదైనా కానివ్వండి, ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం లోనవుతున్నారు. అయితే ఇప్పుడు ఊబకాయం అనగానే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ఊబకాయం ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్స్ గురించి అందరికీ ఒక అవగాహన వచ్చిందన్నట్టు. ఊబకాయం అనగానే నేను ఇంజెక్షన్ తీసుకోగానే మ్యాజిక్ మొత్తం నార్మల్ అయిపోతాని చాలామంది ఆకపోతానున్నారు. ఊబకాయం ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం కొద్దిగా కష్టపడాలండి. మనం సింపుల్గా చెప్పాలంటే మనము చేసే పనికన్నా ఒక 30% పెంచాలి. అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్కువసేపు కూర్చునే పరిస్థితుల్లో మనం ఉన్న మన జాబ్ వల్లనో దేని వల్లనో మనం కూర్చుంటున్నాం అంటే కనీసం 30-40 నిమిషాలు వాకింగ్ చేస్తూ మనం తినే దాంట్లో 30% తగ్గించండి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం, మైదా పదార్థాలు తగ్గించడంతో పాటు తినే దాంట్లో 30%. అంతేగాని బాగా స్ట్రిక్ట్గా మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. బాగా స్ట్రిక్ట్గా మొత్తం ఫుడ్ను మార్చుకుంటే ఏమవుతుందంటే మనం కొన్ని రోజుల తర్వాత తినలేము, చాలామంది మానేస్తారు అన్నట్టు. సో తినే దాంట్లో 30% తగ్గించుకోవడం సింపుల్గా ఏంటంటే 4 తింటే 3 ఇడ్లీలు, 3 తింటే 2 చపాతీలు, 3 తింటే 2 దోశలు, తినే దాంట్లో కొద్దిగా తక్కువ. ముందు పచ్చి కూరగాయలు తిన్నాం అనుకోండి, తినే ముందు ఒక దోసకాయనో మొలకలు ఒక 5-6 క్యారెట్ పీసెస్ తిన్న తర్వాత భోజనం స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే మనం తినే దాంట్లో ఆటోమేటిక్గా 4 ఇడ్లీలు తినే బదులు ఆటోమేటిక్గా లేకుండా 3 ఇడ్లీలు తినేస్తాము. సో ఆటోమేటిక్గా ఫుడ్ అనేది, తిండి అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఇది చేయాలండి. ఇవన్నీ చేసి ఒక 3 నెలలు చూస్తామన్నట్టు, అంటే తను ఎంత కష్టపడుతున్నారు అని దాన్ని బట్టి అసెస్మెంట్ చేసిన తర్వాత, లేదు బాగా నిజంగానే బాగా కష్టపడిన తర్వాత కూడా అసలు ఇంత కూడా కొద్దిగా బరువు తగ్గట్లేదు అంటే అప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే అందరికీ కూడా అవసరం పడదు. పేషెంట్ కండిషన్, ముఖ్యంగా బాగా లావు ఉన్నారు, బీఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది, అంటే వాళ్ళ హైట్ వెయిట్ బట్టి, దాంతోపాటు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రిఫర్ చేస్తాం ఇంజెక్షన్స్ అనేది. ప్రతి ఒక్కరికి అవసరం పడదు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఊబకాయం

0: తగ్గించాలంటే స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం కూడా అంటే టీవీ అండ్ ఫోను కలిపి గంటన్నర కన్నా ఎక్కువ చూడొద్దని చెప్తాం పిల్లల్లో, ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి. అంతకన్నా ఎక్కువ చూస్తున్నారు అంటే ఇవన్నిటికీ కారణాలు వేరే క్రానిక్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ ఊబకాయంతో పాటు దాంతో వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చక్కగా డయాబెటిక్స్ గురించి, అట్లాగే థైరాయిడ్ గురించి, అట్లాగే ఊబకాయం గురించి మా శ్రోతలకు చక్కటి విలువైన సమాచారం అందించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: శ్రోతలు ఇంతవరకు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి వేసవి రారాజు మామిడి గురించి తీయని మాటలు, కమ్మని పాటలు. వేసవి కాలం వచ్చిందంటే చాలు, మనకు ముందుగా గుర్తుకొచ్చేదేమిటి? వేసవి సెలవులు, ఎండ తీవ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, ఆహారంలో మార్పులు, ఇంకా సెలవుల్లో ట్రిప్స్ ని ఎంజాయ్ చేయడం, ఇవే కదా మీరు అనుకున్నవి? ఎస్, కానీ వీటితో పాటు మరొక ముఖ్యమైనది కూడా ఉందండోయ్, అవే రసాల మామిడి పండ్లు ఈ సీజన్లో రావడం. ఇంకా మామిడి ఆవకాయ పచ్చడి. మామిడి సీజన్ రాగానే లేత మామిడి పచ్చడి, మామిడికాయ పులిహోర, మామిడి పప్పుతో ప్రారంభమవుతాయి తెలుగువారి రుచులు. ఇక మామిడి పండును పండ్లరాజు అంటారు. ఇది చాలా రుచిగా, తీయగా ఉంటుంది. వేసవి కాలంలోనే ఇవి లభిస్తాయి. మామిడి పండులో విటమిన్లు మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మామిడి పండుతో జ్యూస్, పచ్చడి, ఐస్ క్రీం, మిల్క్ షేక్ వంటి ఎన్నో రకాల పదార్థాలు ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు మామిడి పండును ఇష్టపడతారు. ఇక మన దేశంలో బంగినపల్లి, ఆల్ఫోన్సో, చెన్నూరి వంటి ఎన్నో రకాల మామిడి పండ్లు దొరుకుతున్నాయి. రోజుకు ఒక మామిడి పండు తింటే ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది. ఈ పాట విన్న తర్వాత తెలుగువారి ప్రాణం మామిడి ఆవకాయ గురించి మరిన్ని కబుర్లు మాట్లాడుకుందాం.

తెలుగు వంటింటి గర్వకారణం భోజనానికి అసలైన రుచి, అమ్మ ప్రేమను గుర్తు చేసే మధుర జ్ఞాపకం మన మామిడికాయ ఆవకాయ పచ్చడి.

ఇక తెలుగువారి వంటకాల్లో సాంప్రదాయాల్లో మామిడి ఆవకాయకు ఒక ప్రత్యేక స్థానముంది. అన్నం, నెయ్యి, ఆవకాయ ఉంటే చాలు, అమృతాన్ని కూడా పక్కన పెట్టేస్తాం. అంతటి ఘనమైన చరిత్ర, రుచి కలిగిన మామిడికాయ ఆవ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మామిడికాయ పచ్చడి అంటే కేవలం ఒక వంటకం కాదు, మన తెలుగు సంస్కృతిలో ఒక భావోద్వేగం, అమ్మ చేతి రుచి, అమ్మమ్మల సాంప్రదాయం, ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసే అపురూపమైన వంటకం. ప్రేమ, అనుబంధాలకు ఇది ప్రతీక. ఆవకాయ అనే పేరు వినగానే మన తెలుగువారి నోట్లో నీరూరుతుంది. ప్రతి ఇల్లు మామిడికాయల సువాసనతో పాటు పచ్చడి తయారీకి సందడి మొదలవుతుంది. పూర్వకాలంలో ఇంట్లో అందరూ కలిసి పచ్చడి తయారీలో పాలు పంచుకునేవారు. పెద్దవాళ్లు మామిడి ముక్కలు కోయడం, ఆరబెట్టడం, చిన్నవారు సహాయం చేస్తూ ఇల్లంతా వేడుకలా ఉండేది. ముక్కా పచ్చడి ముక్కోటి దేవతల ప్రసాదం అనేవారు. అందులోనూ ఆవకాయంటే తెలుగువారి ఆత్మబంధువు. తెలుగు సంస్కృతికి, రుచులకు బ్రాండ్ అంబాసిడర్ మన ఆవకాయనే చెప్పాలి. మామిడికాయ పచ్చడిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మామిడిలో ఉండే విటమిన్ సి శరీరానికి రోగ నిరోధక శక్తినిస్తుంది. అలాగే ఆవాలు, మెంతులు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అందుకే మన పెద్దలు సాంప్రదాయ ఆహారాన్ని ఆరోగ్యంతో కలిపి మనకు అందించారు. మరిప్పుడు వినండి ఈ పాటను.

ఆవకాయ పెట్టడం ఒక కళ. దానికి ఎంతో ఓపిక, ఖచ్చితమైన కొలతలు అవసరం. అమ్మమ్మలు నానమ్మలు పచ్చడి పెడుతుంటే అదొక వేడుకలా సాగేది. అసలు ఆవకాయ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఆవకాయకు మామిడి ముక్కలు కారం ఉప్పుతో ఉప్పు ప్రధానమైన రుచిని వాసనను ఇచ్చేది, ముఖ్యంగా ఆవపిండి. ఈ ఆవపిండిని ప్రధానంగా వాడి చేసేటువంటి కాయ పచ్చడి కాబట్టి దీనికి ఆవకాయ అనే పేరు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఊరగాయ, మామిడికాయ తొక్కు అనే పేర్లతో కూడా దీన్ని పిలుస్తారు. లోకంలో ఎన్నో రకాల పచ్చళ్లుండవచ్చు, కానీ ఆవకాయ ఇచ్చే రుచి, తృప్తి, కిక్ మరి ఏ పచ్చడికి ఇవ్వదని చెప్పాలి. అందుకే ఆవకాయ లేని ఇల్లు అందం లేని తోట అంటారు పెద్దలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవకాయ తయారీ ఒక మహాయజ్ఞం లాంటిదనే చెప్పొచ్చు.

ఆవకాయకున్న క్రేజ్ ఎలాంటిదంటే తెలుగు సినిమా అయినా సాహిత్యమైనా ఆవకాయ ప్రస్తావన ఉంటుంది. బాపు రమణల సినిమాలో ఆవకాయ ముచ్చట్లు, పచ్చడి కలిపే సీన్లు తెలుగుతనానికి కళ్ళక్కడతాయి. కాలాలు మారినా పిజ్జాలు బర్గర్లు వచ్చినా వేడి అన్నంలో ఆవకాయ ముక్కను నంజుకుని తింటే ఆ తృప్తి ఏ 5-స్టార్ హోటల్ భోజనానికైనా దిగదుడిపే. ఇదంతా విన్న తర్వాత అబ్బా అని నోట్లో నీరూరుతుంది కదూ. ఇక చివరిగా నేనైతే ఇప్పటికే కొత్త మామిడి ఆవకాయ రుచిని ఆస్వాదించాను. మరి ఈ వేసవిలో మీరు కూడా ఇంట్లో మామిడికాయ పచ్చడి తయారు చేసుకుని ఉంటారు కదూ. ఇంకేం, మరి కుటుంబంతో కలిసి ఆ రుచిని ఆస్వాదించండి ఈ పాటను వింటూ.

శ్రోతలింతవరకు వేసవి రారాజు మామిడి గురించి తీయని మాటలు కమ్మని పాటలు విన్నారు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ఈ ఉదయం 10 గంటల వరకు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. ఇది హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల సమయం. ఈ సమయంలో నచ్చిన ఛాయ్ కాఫీ తాగుతూ లేదా నోరూరించే అల్పాహారం తింటూ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఈ ఆనందం ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకే ఈ సంగీత ఆనందాన్ని మీరు కోరుకుంటే వెంటనే 8462245066 నంబర్కు మీకు నచ్చిన పాట వివరాలు, మీ వివరాలు టైప్ చేసి పంపివ్వండి. తప్పకుండా వినిపించేస్తాం ఈ ఉదయం 10 గంటలలోపు. వింటూనే ఉండండి మీ రేడియో నేస్తంతో 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో తొలి గీతంగా వచ్చినటువంటి రిక్వెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేశారు. మాకోసం సుప్రీం చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ తప్పకుండా తొలి గీతంగా వచ్చేస్తుంది మీరు కోరిన ఈ పాట.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి మా యొక్క నమస్కారాలు. ఈ రోజు ఉదయం 7:15 ప్రభాత లహరి కార్యక్రమం విన్నాము. ప్రారంభంలో పంచభూతాలలో ఒకటైన చక్కని ప్రబోధ గీతం వినిపించారు. అనంతరం మొరటోడు సినిమాలోని పాట మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది. ఈ పాటను చాలా హైలైట్ చేశారు వ్యాఖ్యాత గారు. అనంతరం డాక్టర్ నవీన్ నూకల గారిని పరిచయం అనేది చాలా బాగుంది. కంటికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా వారు శ్రోతలకు తెలియజేశారు అంటూ రిక్వెస్ట్ చేశారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా మరియు గోదావరి వీరంతా కోరుతున్న పాట ఈనాటి హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో గృహలక్ష్మి చిత్రం నుండి. తప్పకుండా వినిద్దాం మీరు కోరిన ఈ పాటను. అలాగే కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837. డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
6: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు టీం చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట సాగర సంగమం చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, దృపదబాయి.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి గ్రామం నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను, అబేద, ఆయేషా వీరంతా కోరుతున్న చిత్రం స్వయం కృషి నుండి తప్పకుండా ఈ పాట వినేద్దాం.

వింటున్న పాట కళా వాచస్పతి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కెవి మహాదేవన్ గారి సంగీతంలో వచ్చిన శంకరాభరణం చిత్రంలోని వేటూరి సుందరరామూర్తి గీతం మాకోసం వినిపించండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో అంటూ రిక్వెస్ట్ చేశారు చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీరాజ్, పృథ్వీనారాయణ, రుద్రగణేష్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: ముఖాన్ మొటిమల
5: సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: శ్రోతలు కించేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమంలో. తర్వాత రిక్వెస్ట్, మాకోసం కన్న మనసులు చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మీ మృదుల, ఉదయ కిరణ్, జిందం భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, అంగూరు భానుతేజ, హన్మహిత్ వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు. మరి మీకోసం ఈ చిత్రంలో నుండి అందుబాటులో ఉన్న పాట వినిపించేస్తున్నాం, వినేయండి.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల్లో తర్వాత రిక్వెస్ట్. నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రోతలు కూచిని శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్ ఈ రోజు మా కోసం ఒక మంచి గీతం వినిపించగలరు అంటూ రిక్వెస్ట్ పంపారు. రాముడు భీముడు చిత్రం నుండి. వీరితో పాటు మా కోసం కూడా ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, లింగాల కార్తీక, మోహిత్, సిద్ధార్థ వీరు కూడా రిక్వెస్ట్ పంపారు. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది రాముడు భీముడు చిత్రం నుండి ఈ పాట.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత
1: విజయలక్ష్మి హాస్పిటల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో
2: ఖలీల్ వాడి నిజామాబాద్
1: ఫోన్ 08462253344.
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో వింటున్న పాట చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. ఈ పాటను కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం నుండి అరుణ, ఇంకా నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: తాతయ్య ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: GRP జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, ఇష్ణ, రచన, యశ్వత్, వివేక్, ఇంకా వీరితో పాటు నిజామాబాద్ ఫులాంగ్ నుండి మహమ్మద్ వహీద్ రుమానీ, జమీర్ ఫాసీ, జునైద్ జుబేర్, ముక్రమ్, నోమన్, ఫర్కాన్, జాకిర్, ఫాజిల్ వీరంతా కోరుతున్న పాట ఆదిత్య 369 చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి పాడింది.

హృదయ రాగాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్రాటిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావడం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, చంద్రకళ, సరోజిని, పద్మ, శ్రీనిక, శివాజీ, శ్రీశాంక్, నర్సయ్య. వీరితో పాటు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి సరోజ, సంతోష్, ప్రతీక్ష, లక్ష్మీప్రియ. వీరంతా కోరుతున్న ఈ పాట దేవుళ్ళు చిత్రం కోసం చిత్ర స్వర్ణలత పాడింది.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమంలో చివరి పాటగా ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి రియాన్స్ సహర్ష, ఇంకా జాన్కంపేట్ నుండి శ్యామ్లాల్ జగన్మోహన్ రాజేష్ ఆరాధ్య సాయి సోను, మరియు నిజామాబాద్ నాగారం నుండి రామగిరి శ్రీకాంత్ గౌతమి ధనుష్య, వీరితో పాటు నిజామాబాద్ దుబ్బా నుండి వేముల నరసింహరావు గోదావరి కూడా రిక్వెస్ట్ పంపారు. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది మంగమ్మ గారి మనవడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ యుగల గీతం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో నిన్న దిశ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. జహీరాబాద్లోని హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. పర్యాటక వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన నూతన బేకరీ కోర్సులను, నిధం అడ్మిషన్లను ప్రారంభించడంతో పాటు టూరిస్ట్ గైడ్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ సైన్స్ పుస్తకాల తెలుగు అనువాదంపై 5 రోజుల కార్యశాల ప్రారంభమైంది. జాతీయ అనువాద సమితి సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో పుస్తకాల సమీక్ష, మూల్యాంకనం చేస్తారు. మాతృభాషలో శాస్త్రీయ అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ప్రొఫెసర్ అన్నం నరేష్ తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుండి రూపాయి వరకు ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజాగా లీటర్పై సగటున 90 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. లీటర్ డీజిల్ ధర 98.90 రూపాయలుగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం తెలుగు పద్మాలు. శీర్షికన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక విద్య సాహిత్య రంగాల సేవలకు గాను 2022 సంవత్సరంలో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరింపబడిన డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు.
1: తమ ప్రవచనాలతో భారతీయ సంస్కృతినే కాదు, సనాతన ధర్మాల ప్రాశస్త్యాన్నే కాదు, దేశభక్తిని సైతం ఎప్పటికప్పుడు పునః ప్రతిష్ఠితం చేస్తూ సాగుతున్నారు. కనుక మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పంపింది. మీరు పద్మశ్రీ అందుకున్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు అని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత ప్రశంసలు అందుకున్న బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. తెలుగు పద్మాలు ధారావాహికలో భాగంగా శ్రోతలతో తమ అభిప్రాయాలు పంచుకోవటానికి మనతో ముచ్చటించేందుకు నరసింహారావు గారు స్వాగతం, నమస్కారం.

0: నమస్కారం.
1: మీరు ఆకాశవాణి స్టూడియోస్లోకి, ఆకాశవాణి ప్రాంగణంలోకి వస్తూనే ఒక స్టార్ అట్రాక్షన్, ఒక సెలబ్రిటీ పర్సనాలిటీ లాగా ఆ వాతావరణం వచ్చింది. ఒక పండితుడు, సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాహిత్యాన్ని ఆధారంగా చేసుకున్న ఒక వ్యక్తి ఇలాంటి సెలబ్రిటీ స్టేటస్ రావటం, అంటే సినిమా స్టార్లకు, క్రీడాకారులకు ఉండడం సహజం. ఒక సాహిత్యవేత్తగా మీరు ఇలాంటి ఆహ్వానాన్ని పొందినప్పుడు ఎలా ఫీల్ అవుతారు?
0: ఒకసారి మా అమ్మగారిని ప్రార్థించినే మారబడు. మాతృదేవో భవ, నేను వాణి సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు, నన్ను వెంకమ్మ కొడుకటం సన్నసాలు, నన్ను వెంకమ్మ కొడుకటం సన్నసాలు, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే. ప్రాచీన పురాణ ప్రవచనాలకి, అవధానాలకి ఒక నవీనమైన ఆకర్షణ, మీరన్న గ్లామర్ రావడం ఉంది. ఇది చాలా అవసరం. మన చెప్పిన సనాతనమైన విషయాలు ఇప్పటి జనంలోకి వెళ్ళాలి అంటే ఇప్పటి జనం దేనికి ఆకర్షితులు అవుతున్నారో మనం గమనించాలి. చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి తీసుకురావాలంటే ముందు మనం చీకట్లోకి వెళ్ళాలి. ఇక్కడ కూర్చొని రమ్మంటే వాడు రాడు. అక్కడికి వెళ్ళి ఇది చీకటే అని తెలియజేయాలి. అంచేత యువతరాన్ని, అనేక రకాల వర్గాల వారిని ఇవాళ ఆకట్టుకోవాలంటే ఒక గ్లామర్ మనిషిలో ఉండాలి. ఈయన పురాణాలను నమ్ముకుని, సాహిత్యాన్ని నమ్ముకుని మహావైభవంగా ఉన్నాడు అంటేనే మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు. అంతేకాని ఈయన ఏదో ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉంది, అప్పుల్లో పడిపోయాడంటే ఎవడు పద్యాలు నేర్చుకోడు. అందుకనే ఆ సెలబ్రిటీ స్థాయి, ఆ గ్లామర్ అనేది అవసరం. అది ఉండాలి. అది బయటికే ఉండాలి, లోపల ఉండకూడదు. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఇది నేను నేర్చుకున్న లక్షణం.
1: ఇంకేదో ప్రశ్న అడగా అనుకున్నాను, కానీ మీరు ఈ మాట అనగానే మళ్ళీ మీరు ఎన్నో చెప్తారు వ్యక్తిత్వ వికాసం, మనిషి ఏమి సాధించాలి అని. మళ్ళీ వైరాగ్యం గురించి కూడా చెప్తుంటాం, ఇదేమిటో అర్థం కాలేదు.
0: ఎందుకంటే వైరాగ్యం లేకపోబట్టే సమాజంలో అవినీతి బాగా పెరిగిపోయింది. సామాజిక సంస్కరణ అనేటువంటి ఇంజన్కి వేదాంతమే ఇంధనం అన్నాడు వివేకానందుడు. వేదాంతం అంటే వైరాగ్యమే నేర్పుతుంది. వేదాంతం సంపాదించుకోమని చెప్పదు, ఉన్నది వదిలేయమని చెబుతుంది. ఈ వైరాగ్య ధోరణి ఇవాళ సమాజంలో చాలామంది అధికారుల్లోనూ, ఉద్యోగుల్లోనూ, వ్యాపారస్తుల్లోనూ కొరవడం వల్లే అనేక రకాల దోపిడీ జరుగుతుంది. అది ఆగిపోవాలి అంటే వైరాగ్యం బాగా పెరగాలి. ఆ వైరాగ్యాన్ని బోధించకపోతే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించాలని మీరు 25 ఏళ్ళ వాళ్ళకి చెప్పండి, 40 ఏళ్ళ వాళ్ళకి చెప్పండి, 70 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? మీరు ఇంకేమిటి సాధిస్తారు? ఆత్మజ్ఞానం ఎందుకు పొందరు? ఏం అక్కర్లేదనే ధోరణి ఎందుకు రారు? అసలు మనిషి చనిపోయే వరకు ఇంకా నాకు ఏం అక్కర్లేదని అనుకోడా? ఎప్పుడు ఏదో ఒకటి కావాలనుకుంటూ ఉంటే మనుషుల మధ్యలో పోటీ, రాగద్వేషాలు, గొడవలు, కక్షలు దానివల్లే ఉంటాయి. అంచేది వైరాగ్యం చాలా పాజిటివ్ క్వాలిటీ తప్పితే నెగిటివ్ క్వాలిటీ కాదు. వైరాగ్యాన్ని మనం పెంచి పోషించాలి. అది అందుకే నేను దాన్ని చెబుతూ ఉంటాను. సాధించాలంటే సాధించవలసింది కూడా వైరాగ్యమే అంటాను.
1: బాగుందండి. పద్మశ్రీ పురస్కారం అందుకున్న దృశ్యాన్ని ఒక్కసారి మళ్ళీ మననం చేసుకోండి. ఆ రోజు ఢిల్లీలో ఎలా జరిగింది, ప్రధానమంత్రి గారు మీతో సాక్షాత్ అన్న మాట ఒకసారి మా శ్రోతలతో పంచుకోండి.
0: నాకు బాగా గుర్తుండిపోయేది అదే పద్మశ్రీ. నాకంటే ముందు చాలామంది అందుకున్నారు, ఇంకా పెద్దవి అందుకున్నారు, తర్వాత అందుకున్నారు. అది పెద్ద విషయం కాదు. నాకు ముందు ఆవేళ ఆనందం కలిగించింది ఏమిటంటే, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మన ప్రవచనాల సారాంశం పెడుతుంది అని నేను అనుకోవాలి. ఆయన పివి నరసింహారావు గారు అయితే నేను ఆశ్చర్యపడ్డాను, ఆయన తెలుగువాడు, వింటూ ఉంటాడు. కానీ నరేంద్ర మోడీ గారు వేరే రాష్ట్రానికి, వేరే భాషకి చెందిన మనిషి. ఆయన రాష్ట్రపతి గారి ద్వారా మనం పురస్కారం స్వీకరించాక 64 మంది మేము అక్కడ నిలబడి ఉంటే ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించారు. సరే, నేనెవరు తెలిసే అవకాశం లేదు కదా అని, మైసెల్ఫ్ గరికపాటి నరసింహారావు ఫ్రమ్ ఏపీ అంటే ఆయన వెంటనే మంచి మాలూమ్ ఆ రాష్ట్రకి భక్తి, భగవాన్కి భక్తి మిల్కర్ బోల్తే అన్నారు ఆయన. మీరు దేశభక్తిని, దైవభక్తిని కలిపి చెబుతున్నారు, నాకు ఆ విషయం తెలుసు అన్నారు. ఆయన దృష్టికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు ఇప్పటికే. అది తీసుకెళ్ళిన మహానుభావులకు నమస్కారం. వారికి ఎలా ఉంది ఎవరు చెప్పబోతే తెలియదు కదా. ఆయన విన్నారు. ఆయన్ని ప్రధానంగా ఆకట్టుకున్న అంశం అది. దేశభక్తి చాలా ముఖ్యం ప్రవచనాల్లో. కేవలం దేవుడు, మాయా, మహిమ చెప్పేస్తే కుదరదు. దేవుడు అంటే శంకరాచార్య చెప్పిన మాట దేశభక్తే. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్ జీవో వేదాంత నిండి మగ. మీరు వేదాంతం వైరాగ్యం ఉంటున్నారు. వేదాంతంలో అత్యద్భుతమైన స్తోత్రం 100 శ్లోకాలు ఉండే వేదాంత నిండిము. అందులో దేశభక్తే దైవం అని చెప్పారు ఆయన. సమిష్టి వ్యష్టి రూపోద్వౌ పదార్థవు సర్వసమ్మతవు సమ

0: స్త్రీస్వరో వేష్టిర్ జీవో వేదాంత రెండి మగ నువ్వు ఎప్పుడైతే దేశం గురించి ఆలోచిస్తున్నావో అప్పుడు నువ్వు దేవుడి గురించి ఆలోచిస్తున్నట్టు లెక్క, నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావో ఎప్పుడు అప్పుడు జీవుడి గురించి ఆలోచిస్తున్నట్టు లెక్క. జీవుడుగా ఉంటావో దేవుడుగా అవుతావో తేల్చుకోమన్నాడు ఆయన. అంటే దేశభక్తికి దైవభక్తికి తేడా ఎక్కడుంది? అది ఆయన అన్నమాట, నాకు నచ్చిన మాట.
1: బాగుందండి. 2022లో మీరు పద్మశ్రీ పురస్కార శోభితులయ్యారు కదా, కానీ అదివరకే దాదాపు 3 దశాబ్దాలు ఇంకా అంత ఎక్కువ ఈ సాహిత్య విద్యా రంగాల్లో ఉపన్యాసాల్లో బోధనలో ఉన్నారు. ఇది ఆలస్యమైంది అని అనిపించిందా మీకు ఏమన్నా?
0: దైవ దర్శనానికి మనం నిలబడినప్పుడు ముందు వాడికి అయ్యే దర్శనం వేరు, వెనకవాడికి అయ్యే దర్శనం వేరుగా ఏముండదు. విగ్రహంలో మార్పు ఏముండదు, మన మనోభావం అంతే. అంచేతను ఎప్పుడు వచ్చినా ఒకటే. నేను మాత్రం ఏం భావించానంటే దాన్ని వచ్చినప్పుడు మనం ఎప్పటి నుంచో భారత మాతకి సేవ చేస్తున్నాం. ఇవాళ ఆవిడ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ పంపింది నాకు తెలుగు రసీదు, నీ సేవలు నాకు అందేయరా అబ్బాయి అని ఒక రసీదు వచ్చింది. సంతోషం,
1: గొప్ప మాట. పద్మశ్రీకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు.
0: అంతే,
1: సాక్షాత్తు తల్లి భారత మాత, నాయన నీ సేవ నాకు
0: అందింది. ఇప్పుడు మనకు పూర్వం చూడు రిజిస్టర్డ్ ఉత్తరాలు రాస్తే విత్ ఎక్నాలెడ్జ్మెంట్ అని 30 పైసలు అదనంగా పెట్టేవాళ్ళం. దానికోసం అందింది అని మనకు తెలిస్తే అదొక సంతృప్తి కదా, లేదా కంగారుగా ఉంటుంది. అవతల వాడి నుంచి ఉత్తరం వచ్చేవారు. అలా కాకుండా నాకు పద్మశ్రీ 2022 జనవరిలో రాగాను, ఓ ఇది భారత మాత స్వీకరించినట్టుగా నాకు తెలుగు రసీదు వచ్చింది అనుకున్నాను. అంతే అంతే, అంతవరకే.
1: మీరు ఏ విషయం మీదైనా అలవోకగా అలా పద్యాలు శ్లోకాలు అన్ని చెప్తుంటారు, అనెక్డోట్స్ అంటారు, ఏదో ఉదాహరణ. అసలు ఈ పద్య రచన తొలి పద్యం ఎప్పుడు రాశారు మీరు?
0: 1975లో నేను డిగ్రీ చదువుకుంటుండగానే మొదటమొదటి పద్యాలు రాయడం ప్రారంభించాను. ఏదో ప్రకృతి పరిసరాలు ఇలాగా, ఎందుకంటే మాకు తెలుగు నేర్పిన ఉపాధ్యాయులు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, ఎన్వీఎస్ రామారావు గారు, ఇంద్రకంటి రామచంద్రమూర్తి గారు లాంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ప్రోత్సహించేవారు, అందువల్ల వచ్చేది. సరే, తర్వాత నాకు అప్పటి నుంచి బాగా అలవాటైంది ఏమిటంటే నిత్యము 10 గంటలు చదవడం. అది ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఈ మధ్యన కొంచెం కరోనా వచ్చాక జపం ఎక్కువ చేసి పఠనం తగ్గించి 6 గంటలు పఠనం, 4 గంటలు జపం ఇప్పటికి ఇప్పుడు. కానీ అంతకుముందు అయితే 10 గంటలు పఠనమే, మామూలు జపం అంటే సంధ్యావందనం జపమే అంతకంటే. ఇప్పుడు అలా కాదు, వేరేగా కూడా చేస్తున్నాం. ఆ నిత్య పఠనం అనేది అందులో కూడా వైవిధ్యంగా పుస్తకాలు చదువుతాను నేను. కేవలం ఒక సంస్కృత సాహిత్యం అని పురాణాలను కాదు, 1 గంట సంస్కృత సాహిత్యం, 1 తెలుగు సాహిత్యం, అంతకంటే ఎక్కువ ముఖ్యంగా ముందు దినపత్రిక 1 గంట చదువుతాను ఖచ్చితంగా. 1 తెలుగు దినపత్రిక 75 నుంచి ఈ రోజు వరకు మానకుండా ఒకటి ఏదో ఒక పత్రిక ఖచ్చితంగా 1 గంట చదువుతాను నేను. ప్రపంచం అంతా తెలుస్తుంది. ఎందుకంటే లోకజ్ఞానం లేకపోతే శ్లోకజ్ఞానం వృధా అయిపోతుంది. అలాగే శ్లోకజ్ఞానం లేకపోయే లోకజ్ఞానం అంటే మనిషి స్వార్థపరుడు అయిపోతాడు. తను స్వార్థపరుడు కాకుండా లోకానికి ఉపయోగపడాలంటే శ్లోకజ్ఞానం లోకజ్ఞానం రెండు ఉండాలి. దానికి అవసరమైన పుస్తకాలు నేను ఎంపిక చేసుకుని వ్యాకరణం కొంత, వేదాంతం కొంత, సాహిత్యం కొంత, తెలుగు కొంత, సంస్కృతం కొంత, దినపత్రికలకి కొంత, కొత్తగా వచ్చే సాహిత్యం కొంత, ఇలా చదవడం వల్ల ఏ అంశం మీదైనా మాట్లాడగలిగిన సామర్థ్యం భగవంతుడి దేవుళ్ళు లభించింది.
1: శ్లోకజ్ఞానం మీకు సంతృప్తినిస్తే ఈ లోకజ్ఞానం అనేది ఒక్కోసారి మిమ్మల్ని ఆవేదనకు కూడా గురి చేస్తుంది అని మీ పద్యాలు మాటలు ప్రవచనాలు చెబుతుంది.
0: చాలా గురి చేస్తుంది, అందులో అనుమానమే లేదు. దినపత్రికలు చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క వార్త చదివితే నాకు ఎంత లోపల కెలికినట్టు ఉంటుందంటే, మొన్ననే కదా మనం ఈ ఊళ్ళో ప్రవచనం చెప్పాం, ఆ ఊళ్ళో ఈ ఘటన జరిగింది, తండ్రి కూతుర్ని చంపేయచ్చు, కూతురు తండ్రిని చంపేయచ్చు, కొడుకు తల్లిని చంపే ఏదైనా జరగచ్చు, ఇతను మన ప్రవచనానికి రాలేదా వినలేదా, ఇతను వరకు వెళ్ళకపోవడం నాదే తప్పేమో అన్నంత బాధ వస్తుంది నాకు. అంటే ఒక మంచి మాట మనం చెబుతున్నప్పుడు అది జనంలోకి వెళ్ళకపోతే, వాడి హృదయంలోకి దూసుకుని వెళ్ళకపోతే దాని ప్రయోజనం ఏమిటి? నన్నీచూరుడు కుమార సంభవం మొదట్లో చెబుతాడు ఒక మాట, ఒక బాణంలా ఉండాలి పద్యం అంటేను, అది శత్రువు గుండెల్లోకి దూసుకుని వెళ్ళినప్పుడు శిరస్సు ఊగనప్పుడు బాణం ఎందుకు పద్యం ఎందుకు అంటాడు. బాణం గుండెల్లోకి దూసుకెళ్ళాలంట, శిరస్సు ఊగాలంటే రాలిపోవాలి యుద్ధంలో. అలాగే పద్యం కూడా శ్రోత గుండెల్లోకి దూసుకెళ్ళాలి, శిరస్సు ఊగాలి, అది రాలిపోవద్దు, వహవా అనిపించాలి. ఆ శిరస్సు ఊగనప్పుడు అది పద్యమే పట్టినది ఎన్ను శరమే అంటాడు. అలా లేనప్పుడు ఎందుకు అని నాకు అటువంటి మాటలు బాగా ప్రేరేపించి దినపత్రికల వార్తలు చదువుతున్నప్పుడు ఇంత మంచి మాటలు వింటూ ఉన్నా జనం ఎందుకు ఇలా తయారవుతున్నారని చాలా బాధ కలుగుతుంది. అప్పుడే నాకు ఒక విరక్తి వస్తే ఇంకో చోట ఇంకా మనం గట్టిగా చెప్పాలన్నమాట, మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఇది అని అనిపిస్తుంది. అంటే ఆవేదనకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే నేను మహాప్రస్థానంలో శ్రీశ్రీ కవిత్వాలు చాలాసార్లు ఉదాహరిస్తూ ఉంటాను. దారిపక్క చెట్టు కింద కూర్చున్నది ముసుగులు దొక్కితే ఇవి చెప్తూ ఉంటాయి. ఎందుకంటే జనంలో మార్పు రావాలి. ఎందుకంటే ప్రధానంగా ఒకటి గ్రహించాలి, ధనవంతుల దగ్గర ధనవంతులనే పర్వతాల్లో పుట్టినటువంటి ధన ప్రవాహం, పేదలనే

0: పట్టభూములకు చేరాలంటే ఔదార్యం అనే కారు ఉండాలి. వచ్చాం
1: గొప్పగా ఉందండి నిర్వచనం. ధనవంతులనే
0: పర్వతాల్లో పుట్టిన ధన ప్రవాహం, పేదలనే పంట భూముల దగ్గరికి చేరాలి అంటే మధ్యలో ఔదార్యం అనే కాలు ఉండాలి. ఆ ఔదార్యం అనే కాలువ తవ్వగలిగే శక్తి వేళ ప్రవచనకర్తకున్నట్టుగా మరొకరికి లేదు. అది మనం చేయాలి.
1: ప్రవచన అనే పదం మీరు అంటుంటూ గుర్తొచ్చింది నరసింహరావు గారు, సనాతన ధర్మ విలువల్ని పునఃప్రతిష్ఠించేందుకు, సనాతన ధర్మ యొక్క గొప్పదనం చెప్పడానికి, లేదా వేద పురాణేతిహాస ఉపనిషత్తు వీటి సారాన్ని పంచేందుకు ప్రవచనం అంటే కొంచెం ఒక గాంభీర్యం ఉంటుంది ఆ పదంలో. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వేద పురాణ అంశాలతో పాటు సమకాలీన అంశాలు చాలా ప్రస్ఫుటంగా ప్రతిధ్వనిస్తుంటాయి. మరి దీన్ని కూడా ప్రవచనం అనొచ్చా?
0: దీన్ని సామాజిక ప్రవచనం అనండి, హాయిగా ఉంటుంది. నేను అందుకే నా భారతం రామాయణం మీద ఎక్కడ మాట్లాడిన సామాజిక వ్యాఖ్య అని చెబుతాను. నేను సోషల్ కామెంటరీ. సమాజాన్ని విడిచిపెట్టి మీరు పురాణాలు చెప్పి ప్రయోజనం ఏమిటి? అప్పుడు గుళ్ళ చుట్టూ తిరుగుతారు, గోపురాల చుట్టూ తిరుగుతారు, పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేస్తారు. మనుషుల్లో మార్పు రాదు. మనుషుల్లో మార్పు రావాలంటే జీవితానికి అన్వయం చేయాలి. ఈ తిరగడం అంతా అవసరమే. ఇదంతా నువ్వు మారడం కోసం. అంతేగాని హఠాత్తుగా ఏదో వచ్చి పడుతుంది అనుకోవచ్చు. ఈ మాయలు మహిమల్లో జనాన్ని పడేయకుండా వాడి మనస్సు మీద వాడు దృష్టి పెట్టేలా చేయాలి అంటే మనం సామాజిక వ్యాఖ్య చేయాలి. అంటే నాది సామాజిక ప్రవచనం.
1: ఇందులో శ్లోక జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంతో కూడుకున్న పని.
0: చాలా కష్టం. నిజానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి. కానీ ఒక తాపత్రయం మనస్సులో ఏమిటంటే, ఈ మహారచయితలు వాల్మీకి అనగా వ్యాసుడు అనగా వాళ్ళు జీవితాలు త్యాగం చేసి ఇంచుమించు కుటుంబ బంధాలు కూడా లేకుండా బ్రహ్మచారులుగా ఉండి ఇంత సాహిత్యాన్ని మనకు అందించింది మనుషుల్లో మార్పు గురించి కదా. వ్యాసుడు 1,700 శ్లోకాల భారతాన్ని ముగించాక వినాయకుడితో అంటాడు, ఊర్ధ్వబాహురు విరవం చేశాను చకచ్చిచ్చురునవుతుమి, చేతులెత్తి ఏడుస్తున్నాను రా, నా మాట ఒక్కడూ వినట్లేదు అన్నాడు. ఏమిటా మాట అంటే, ధర్మాదర్థశ్చ కామశ్చ సఖిమర్థం న సేవితే, అర్థం కానీ కామవాని కోరికలు తీరాలన్నా డబ్బు సంపాదించాలన్నా దానికి మూలం ధర్మం. ఆ ధర్మం మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? డబ్బు మీద దృష్టి పెడతారు, కోరికల మీద దృష్టి పెడుతున్నారు. ధర్మం మోక్షం అనే వాటి మీద ఎందుకు దృష్టి పెట్టేటదని చేతులు ఎత్తి ఏడిచాడు వ్యాసుడు. అప్పుడు మేమేం చేయాలి చెప్పండి? వీటి మహిమలు జనంలోకి తీసుకెళ్లాలా, వాటిలో ఉండే మానవత్వం జనంలోకి తీసుకెళ్లాలా? అది నన్ను కదిలించిన విషయం.
1: మిమ్మల్ని కదిలించిన విషయాలు ఒక్కోసారి కన్నీటిగా కూడా మారిన సందర్భాలు ఉంటాయిగా?
0: మారతాయి. కన్నీటి గొప్పతనం ఏమిటంటే, నా దృష్టిలో మిత్రమా, చల్లిన పన్నీటిని మర్చిపోగలం, కురిసిన కన్నీటిని మర్చిపోలేం. మన జీవితంలో ఎన్ని సన్మానాలు జరిగినా, పద్మశ్రీ సహా ఇంకెన్ని పెద్ద వచ్చినా ఒకనాటికి మర్చిపోతాం. కానీ మనకి జరిగిన ద్రోహమో మోసమో అవమానమో బాధో చాలా కాలం మర్చిపోలేం. అంచేది మనిషికి దుఃఖం గుర్తున్నట్టుగా సుఖం గుర్తుండదు. అంటే కన్నీటికే విలువ ఎక్కువ. ఆ కన్నీటిని పన్నీటిగా మార్చడమే మన ప్రవచన లక్ష్యం.
1: ఎన్ని పద్యాలు రాశారు మొత్తం?
0: ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,282 పక్కా లెక్క.
1: వీటిలో ముద్రితాలు ఎన్ని?
0: ఒక 7,000 పైన ముద్రితమయ్యి. అవధానాలు, కావ్యాలు, సాగరఘోష రూపంలో 7,000 పైన ముద్రితమయ్యి. ఇంకా మిగిలిన అవధానాలు, ఇతరత్ర పద్యాలు కొన్ని ఆశువుగా అక్కడక్కడ చెప్పిన ఆశుపద్య మాలిక అని అవే ఒక 1,500 వరకు ఉన్నాయి. అవి రావాలి.
1: గరిగిపాటి వారి సాగర ఘోష కావ్యాన్ని చూస్తూ ఉంటే అక్షరబద్ధమైన ప్రపంచం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందేమో అనిపిస్తుంది. ఇన్నిటి ఒకే దగ్గర గుదిగుచ్చటం అనేది ఎలా సాధ్యమైంది?
0: మన విశ్వనాథ వారి భాషలో చెప్పాలంటే, నా సకలోక వైభవ సనాథం అన్నాడు ఆయన. ఇది నా సకలోక వైభవ సనాథం. గుదుకొచ్చడం ఎందుకు సాధ్యమైందంటే, నాకు మొదటి నుంచి మా నాన్నగారి నుంచి వచ్చిన ఒక లక్షణం, ప్రణాళికాబద్ధంగా రోజు గడపడం. ఇప్పటికీ నాకు గొప్ప ఆనందం కలిగించే రోజు ఏది అని ఎవరిని అడిగితే, పద్మశ్రీ వచ్చిన దానికంటే కూడా, అనేక రకాల సన్మానాలు జరిగిన దానికంటే కూడా, ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు నేను వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఒక్క నిమిషం కూడా గీటు దాటకుండా నేను పనిచేయగలిగితే ఆ రోజు నాకు గొప్ప రోజు అనుకుంటాను. ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, అది మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది. ఆ ప్రణాళికాబద్ధంగా ఉన్న వాళ్ళ కావ్యానికి కూడా ప్రణాళిక వేసేసాను నేను. ఇది మరీ 10,000 పద్యాలు రాస్తే ఇప్పుడు ఎవరు చదివేవాళ్ళు లేరు సార్. ఎందుకు చదువుతారు? అంటే 1,116 దాటద్దు. మనకి ఇచ్చే సంభావనలో అది ఎక్కువ కదా ఆ రోజుల్లో. 1,116 1,116 దాటద్దు. 1,116 ప్రపంచాన్నంతా చూపించాలంటే వామనుడు 3 వ్యవహారం ఇది. అందుకని నేను 10 కవర్లు పెట్టుకున్నాను చిన్నపిల్లలాగా, పిహెచ్డి పరిశోధన చేసేవాళ్ళగా 10 ఖాళీ కవర్లు పెట్టుకుని, ఎప్పుడైనా ఒక పద్యం ఒక అంశం తోచినప్పుడు ఇది ఈ అధ్యాయంలో కొడుతుంది, ఇది ఈ అధ్యాయంలో కొడుతుంది అని అందులో పడేసేవాడిని.
1: రచనల్లో, వచనంలో, ప్రవచనంలో, నిత్య జీవితంలో కూడా మీరు ప్రణాళిక అని చెప్తారు కదా. అయితే ఈ ప్రణాళిక

0: మీకు ఏదో కారణం చేత ఎవరైనా చిన్న భంగం కలిగిస్తే కోపం వస్తుందా మీకు?
1: వస్తుంది. ఎప్పటికీ నాకు కోపం వచ్చే కారణాల్లో ప్రధానమైనది అదే. ఆ ప్రణాళికాబద్ధంగా నేను ఒకటి చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు పలకరించిన కూడా ఓసారి మా నాన్నగారి స్థాయిలోనే కుడికంటి రెప్ప పైకెత్తి చూస్తాను నేను. మా నాన్నగారు అలాగే చూసేవారు. నాలిక ముఖ్యం కాదు, ప్రణాళికే ముఖ్యం. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా బతికే వ్యక్తికి జీవితం పుష్పక విమానం లాంటిది. ఎంతమంది ఎక్కినా ఇంకో వ్యక్తికి చోటు ఉన్నట్టే ప్రణాళికాబద్ధంగా మీరు పనిచేస్తే ఎన్ని పనులు చేసినా ఇంకో పనికి చోటు ఉంటుంది.
0: అంటే దీన్ని కూడా మీరు పాజిటివ్గా పనిచేస్తారు.
1: మీరు వేళ ఒత్తిడి ప్రధాన సమస్య కదండి యువతరంలో. మీరు ఆ ఒత్తిడికి సమాధానం ఏంటంటే ప్రణాళిక.
0: మీరు ఖరగ్పూర్లో ఐఐటి విద్యార్థుల్ని ఇంటరాక్షన్లో మీరు విద్యార్థులు కలిసి ముఖాముఖి మాట్లాడారు, అప్పుడు ఈ విషయాలు చాలా వచ్చింటాయి. అంటే ముఖ్యంగా యువత ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి, హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు?
1: అసలు ఎంతో కొంత ఒత్తిడి లేకపోతే ఫలితం కలగదండి. ఒక మాట అంటున్నందుకు మరోలా అనుకోవద్దు, స్త్రీ ప్రసవ రూపంలో ఎంత ఒత్తిడికి లోనైతే బిడ్డ పుట్టాడండి, ఎంత ఘర్షణ అది. మగాళ్ళకి మనకేం అర్థమవుతుంది ఆ విషయం? ఎంత ఘర్షణ, ఎన్ని నొప్పులు పడింది, ఎన్ని నెలలు మోసింది. ఆ ఒత్తిడి ఆ బిడ్డకి మూలం కదా. కానీ బిడ్డ ఇలా పుట్టి ఒకసారి నవ్వగానే ఇంత ఒత్తిడి ఆవిడ మర్చిపోయిందే లేదా? అంచేది ఒత్తిడే విజయానికి మూలం. ఒత్తిడి మన మీద ఉండవలసింది. అది ఆ ఒత్తిడి ఎంతైనా ఉండనివ్వండి, అప్పుడు ఆ క్షణం ఆ పని మీదే దృష్టి పెడితే ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు పని వల్ల ఒత్తిడి ఉండదండి, పనిని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి ఉంటుంది. తర్వాత పని, ముందు పని, ఇది అవుతుందా కాదా, ఇన్ని ఆలోచించే బదులు ఆలోచన వదిలేసి పని చేయి. ఆలోచన వాయిదా వేయి, పని వాయిదా వేయొద్దు. ఒత్తిడికి లోను కాకుండా ఉండాలంటే పనిని వాయిదా వేయొద్దు, ఆలోచన వాయిదా వేయి. నువ్వు పని చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది, తోసేయి. కృష్ణమూర్తి గారు చెబుతా వచ్చిన ఆలోచన వచ్చినట్టు తోసేస్తే ఒత్తిడి ఎక్కడ ఉంది అంటాడు ఆయన. తోసే పక్కకి, నీకు చేయవలసింది ఏదో చేయి, అది మన చేతిలో ఉంది కదా. అంచేత ఒత్తిడిని విజయానికి మూలంగా చేసుకోవచ్చు మనం. ఏ పని అయినా సరే ఒక సమయంలోనే పూర్తో. మీకు ఆకాశం వండి వారికి సమయం గురించి చెప్పడంలో లేక మీ సమయమే ప్రపంచం అంత సమయం. ఇప్పుడు ఇంకా వేరే ప్రసార మాధ్యమాలు వచ్చాక మాకు సమయాలు తెలియట్లే. ఆకాశవాణి ఉంటే మా ఇంట్లో మాట మా నాన్న రేడియో టైం రాయింది ఆయన టైం. రేడియో టైం అనేది ప్రజల్లో ఒక మాట అయిపోయిందండి. రేడియో టైంలో 10:59 అంటే 59:59 ఉండదు. అంటే ఆ సమయ పాలన పాటించమనని ఆలోచన లేకుండా ఖచ్చితంగా పని అయిపోతుంది. ఆలోచన తర్వాత ఆలోచించండి, అప్పుడు ఒత్తిడి ఉండదు.
0: నేను అప్పుడప్పుడు అంటుంటాను సార్, రేడియో అంటే మాట్లాడే గడియారం అని. సరే, ఆకాశవాణి ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి మా ఆకాశవాణికి మీ సాహిత్య బాణికి ఉన్న అనుబంధం గురించి చెబుతారా?
1: ఆకాశవాణి విషయంలో పేర్కొంటే నాకు అవధాన విద్యకి గురువు ఆకాశవాణి. నాకెవరు అవధానంలో గురువులు ఎవరు లేరు. నా గురువు ఎవరంటే ఆకాశవాణి. ఎందుకంటే విజయవాడ వంటి కేంద్రాల్లో సరస వినోదన కార్యక్రమం వచ్చేది, గురువారం రాత్రి 9:00 వచ్చేది. 15 నిమిషాల్లో సమస్యాపూర్ణం పద్యాలు 25 పద్యాలు చదివేవారు. నిమిషానికి 2 పద్యాలు అప్పగించచ్చని నేను అవధానాల్లో అప్పగించడానికి అదే ప్రేరణ. చదివేవారు అందులో ఆ పద్యాలు మన 78, 76, 77 ప్రాంతాల్లో నేను వింటుంటే ఇలాంటి పద్యం మనం కూడా రాస్తే అందులో చదువుతారు కదా అనిపించి 78 నుంచి 88 వరకు నేను చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడున్నా సరే ప్రతి గురువారం వారు సమస్య ఇవ్వగానే శనివారానికి రాసి పోస్ట్ డబ్బాలో వేసేవాడిని. సోమవారం ఎప్పుడో వారికి అందేది. గురువారం నాడు చదివేవారు, ఒకసారి పద్యం లేదా ఒకసారి పేరు చదివేవారు సమయం లేకపోతే. ఈసారి పేరు చదివి వదిలేశారు, మనం పద్యం చదివేలా చెయ్యాలి, ఆ పట్టికలోకి మనం వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే 10 ఏళ్ల పాటు 10 52 520 వారాలు ఉంటే కనీసం 450-460 పద్యాలు నేను రాసి పంపాను. ఇప్పటికీ నాకు ఆ పద్యాల పట్టిక నా దగ్గర ఉంది. ఆ తర్వాతే నేను అవధాన రంగంలోకి దిగా. అందులో సమస్యలు, దత్తపదులు, వర్ణనలన్నీ ఉన్నాయి. ఇంకొక 2-3 అంశాలు నేర్చుకుంటే అవధానం చేయొచ్చు కదా. అందుకని నాకు అవధానానికి ఆది గురువు ఆకాశవాణి. ఆకాశవాణి ప్రాంగణంలో గడిపెడుతుంటే మా గురువు గారి ఇంట్లోకి వస్తున్నట్టు ఉంటుంది నాకు.
0: చాలా గొప్ప మాట. ఆకాశవాణిలో పనిచేస్తున్న ఉద్యోగులకి, అధికారులకి, మా సిబ్బంది అందరికీ కాదు, ఆకాశవాణి అంటే ప్రేమ ఉన్నవాళ్ళు అసంఖ్యాక శ్రోతలు వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చే మాట. ధారణ అన్న పదం గురించి కొంచెం వివరిస్తారా?
1: ధారణకి ఎప్పుడు మూలమైంది ఏదో పైనుంచి ఏదో అనుగ్రహం గురిచేస్తుంది, అది కొంతమందికే ఉంటుంది, ఇది పూర్వజన్మ కారణం, ఇవన్నీ మాటలు నేను విశ్వసించను. ధారణకు కావలసింది ఏమిటంటే మననం బాగా చేయాలి. నాకు ఏ అంశం మీద మాట్లాడితే ఆ అంశానికి సంబంధించిన పద్యాలు నాకు స్ఫురణకు వస్తాయి అంటే కారణం ఏంటంటే నేను నిత్యం చదివేటువంటి 10 గంటల ప్రణాళికలో రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా, అవి తర్వాత ప్రసంగానికి అవసరమా కాదా అని నేను ఆలోచించను. మామూలుగా చదువుతూ పెడతాను. చదివినప్పుడే అతి ముఖ్యమని వెనకాల రాసుకుంటాను. ప్రతి పుస్తకం వెనకాల అట్ట మీద అతి ముఖ్యం, అని పద్యాలు చదువుతున్నప్పుడు శ్లోకాలు చెబుతూ అతి ముఖ్యమైనవి పద్యాలు రాసుకుని నెంబర్లు వేసుకుని మళ్ళీ మర్నాడు దాన్ని చదివినప్పుడు ఈ అతి ముఖ్యమైనవి నాలుగు పద్యాలు లేదా నాలుగు శ్లోకాలు లేదా నాలుగు వాక్యాలు చదివాకే ముందుకెడతాను. ఇలా రోజు గ్రంథం చదివినప్పుడల్లా అతి ముఖ్యమైనవి చదువుతూ ఉండడం వల్ల నిత్య ప్రణాళికలో భాగంగా ఉండడం వల్ల ఈ అతి ముఖ్యమైన పద్యాలు శ్లోకాలు వివేకానందుడు లాంటివి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ వాక్యాలు నా మనసులోంచి జారిపోవు. ఆ పుస్తకం పూర్తయ్యేలోగా అవే వాక్యాలు నేను ఒక 30-40 సార్లు పునశ్చరణ చేస్తాను. ఎందుకంటే ఈ పుస్తకం చదవడానికి 30-40 రోజులు పడుతుంది, రోజుకు అరగంట కంటే ఏ పుస్తకం చదవను. ఎందుకంటే మనిషి మనస్సు ఒక అరగంట మించి దేని మీద శ్రద్ధ చెయ్యలేదు, అది శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం. 18 నిమిషాలే అని చెప్పారు కూడా నిజం చెప్పాలంటే, ఎక్కువలో ఎక్కువ అరగంట. అరగంటకు పుస్తకం మార్చుకున్న మీరు 3 గంటలు చదివారనుకోండి, జారిపోతుంది విషయం అంతా.
0: మీ ప్రవచనాలతో సాహిత్యంతో పద్యాలతో ప్రభావితం చేయాలి, ముఖ్యంగా అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైంది అందాలి, అదే నా ధ్యేయం అన్నారు కదా, మరి మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళ గురించి మాట చెప్తారా?
1: ప్రాచీనుల్లో నన్ను బాగా ప్రభావితం చేసిన చేస్తున్న వ్యక్తులు 3 మహానుభావులు, ఒకరు జగద్గురు శంకరాచార్య, 2 వివేకానంద స్వామి, 3 మహానుభావుడు మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. ఈ 3 వ్యక్తులు నన్ను చాలా ప్రభావితం చేశారు తాత్వికంగా. సాహిత్యపరంగా అయితే శంకరాచార్య కూడా ఆ సాహిత్యం అంత మధురంగా ఉండాలి అనేది, సులభంగా కూడా ఉండాలి, పదప్రయోగం బాగుండాలనడానికి ఆయనే కారణం, సమాజానికి ఉపయోగపడేలా చెప్పాలి అనడానికి వివేకానందుడు కారణం, మూలంలోకి వెళ్ళు అనడానికి జిడ్డు కృష్ణమూర్తి గారు కారణం. ఈ 3 వ్యక్తులు నన్ను బాగా ప్రభావితం చేశారు. ఇప్పటికీ వారి పుస్తకాలు రోజు నేను ఒక వాక్యమేనా వారిది వీరిది వీరిది ముగ్గురిది చదవాల్సిందే, ఒక వాక్యమేనా.
0: ఇంటరాక్టివ్ సెషన్స్ మీరు ఏమైనా ఎంకరేజ్ చేస్తారు?
1: ఇప్పుడు ఖరగ్పూర్ IIT సహా కొన్ని చోట్ల అటువంటివి జరిగాయి, కానీ ఇక ముందు నేను వాటిని కొంచెం ఎక్కువ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా యువతరంలో చాలా ప్రమాదకరమైన ధోరణి, ఆత్మహత్యల ధోరణి పెరుగుతోంది, అది సమాజానికి చాలా నష్టం చేస్తుంది. వాళ్ళకి తక్షణం సమాధానం ఆశిస్తున్నారు, తక్షణ పరిష్కారం ఆశిస్తున్నారు, అది మన దగ్గర ఉంది మన ఆలోచన ప్రకారం. అది చెప్పాలంటే ముఖాముఖినే మాట్లాడాలి. అందుకని కొంచెం ఈ మధ్యన నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, IIT, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన సమావేశాలు ఉన్నప్పుడు ఓ గంట, వీలైతే 2 గంటలు కూడా వాళ్ళ ప్రశ్నలకి సమాధానం రూపంలోనే మన ప్రవచనం సాగితే బాగుంటుంది అనేది నిర్ణయం తీసుకున్నాను, దానికే ఎక్కువ కేటాయిస్తాను.
0: అనుకోకుండా అప్పటికప్పుడు ప్రేక్షకులు లేదా శ్రోతల నుంచి మీకు కొన్ని ప్రశ్నలు ఎదురు కావచ్చు, వాటిని ఎలా తీసుకుంటారు?
1: మన హృదయం ఎప్పుడైనా సరే రాగద్వేషాలకు లోను కాకుండా ఖాళీగా ఉంచగలిగితే, ఖాళీగా ఉన్న వెదురుగొట్టంలో శ్రీకృష్ణుడు వేణునాదం వినిపించినట్టుగా ఖాళీగా ఉన్న హృదయంలో భగవంతుడు ఆ దానికి సమాధానం స్ఫురింపజేస్తాడు. హృదయాన్ని మనం ఖాళీగా అట్టిపెట్టాలి, రాగద్వేషాలు వద్దు, ఇది అడగాలి, ఇది చెప్పాలి, అది ఏం వద్దు, దీనివల్ల ఈ పేరు వస్తుంది ఏం వద్దు.
0: మనిషి ఎదగాలంటే ఏం చేయాలో చెబుతారా? అంటే ఇందాక అన్నారు పద్మశ్రీ మీకు 30-40 ఏళ్ల కృషి తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు యువతకి అంత ఓపిక లేదు. ఒక కృషి ఏదైనా తాను ఆచరణలో పెడితే ఫలం వెంటనే రావాలి అనుకుంటారు.
1: అది ముందు ఇక్కడ ఈ తేడా ఉంది, ఈ ఓపిక లేదు, ఫలితం వెంటనే రావాలి, ఈ రెండే మార్చుకోవాలి. ఓపిక ఉండాలి, ఫలితం వెంటనే రాదు. ఎందుకంటే అది యువతరం ప్రధానంగా గ్రహించవలసింది ఏమిటంటే, నల దమయంతుల కళ్యాణం కాగానే నలుడు దమయంతుకు ఒక మాట చెబుతాడు, అతివా అయ్యడిదవు కానీ అది కాదు అంటాడు. అమ్మాయి జీవితంలో ఎప్పుడు అయ్యే పనులు కొన్ని అవుతాయి, మిగిలినవి కావు, ఏం చేయలేమన్నాడు. యువతరం గ్రహించవలసింది కొన్ని పనులు ఎప్పటికీ కావు, ఈ జన్మలోనే కావు, కొన్ని పనులు చాలా ఆలస్యంగా అవుతాయి, అంతవరకు ఓపిక పట్టాలి తప్పదు. అసలు ముందు ఆనందం ఫలితాన్ని పొందడంలో కాదు, భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రయత్నంలోనే ఆనందం ఉందిగా. ఇన్ని పుస్తకాలు చదువుతుంటే చదవడంలోనే నేను ఆనందం పొందుతున్నా, ప్రవచనాలు చెప్పడంలోనే ఆనందం పొందుతున్నా, తర్వాత జరిగే సన్మానాలు అనేవి నాకు ఈ మధ్య అసలు ఆనడం లేదు మనిషికి. అది ఆ మనిషి ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రయత్నంలోనే ఆనందం పొందితే, IIT విద్యార్థి IIT చదువుకోవడంలోనే ఆనందం పొందుతాడు. ఇంత IIT పొందినా నేను ఏదో పెద్దవాడిని కాలేకపోయా, పెద్దవాడు అవడం కోసం IIT కాదయ్యా, నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి IIT అయిపోయింది, నిలబెట్టుకున్నావు కదా. ఇది గ్రహించగలిగితే, ఓపిక పెంచుకుంటే, ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని నడుపుకుంటే హాయిగా అన్నీ నడుస్తాయి. యువతరం గ్రహించాల్సింది మన జీవితం 3 స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 గ్రహస్థితి. గ్రహస్థితి కూడా ఉంది, తీసేయడానికి వీల్లేదు. మన మనస్థితి మీదే 60% జీవితం ఆధారపడింది. మనం ముందు అంగీకరించాలి, మనమేం చేస్తాం మనమేం చేద్దాం అనొద్దు. ఎవరు మనస్సును వారు పరిశీలించుకుంటే తెలుసు, మన మనస్థితి మీద 60% ఆధారపడింది. చుట్టూ పరిస్థితుల మీద ఇంకో 25% ఆధారపడింది. 85 గ్రహస్థితి కూడా కొంత కలిసి రావాలి, అది 15% ఉంటుంది. ముందు మన మనస్సును మనం సరి చేసుకుని సిద్ధం చేసుకుంటే

0: 60% ఈజ్ ఓకే, 60 సరిపోయింది. చుట్టూ పరిస్థితులు మనం మార్చలేం, కానీ వాటిని భగవంతుడు వదిలేసి మామూలు ప్రయత్నం చేస్తూ భగవన్నామస్మరణ ద్వారా చుట్టూ పరిస్థితులు నీకు అనుకూలంగా మారతాయి. నమే భక్త ప్రణశ్యతి అంటాడు భగవద్గీతలో. అలాగే మిగిలిన గ్రహస్థితి ఉంది చూడండి, ఇప్పుడు సూర్యగ్రహాన్ని శుక్రగ్రహాన్ని మనం మారుస్తామా, కానీ ఆ గ్రహాల ప్రభావం మన మీద చాలా స్వల్పంగా ఉండేలాగా మన మనస్సును నిత్యం భగవన్నామంతో నింపినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభావం మన మీద బాగా తగ్గిపోతుంది. వాన ప్రభావం ఉంటుంది, గొడుగేసుకున్న వాడి మీద ఉండదు. ఎండ ప్రభావం ఉంటుంది, చెప్పులు వేసుకున్న వాడి మీద ఉండదు. ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది, భగవత్స్మరణ చేసేవాడి మీద ఉండదు, అనుమానం లేదు. అందులో 100% విజయం సాధించగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు. అది జరగాలనే మనం కోరుకుంటాం.
1: ఇది ఆకాశవాణి వజ్రోత్సవ ఉత్సరం. శబ్ద ప్రపంచం లాంటి రేడియో గురించి ఒక మాట.
0: ఇప్పటికీ మళ్ళీ చూడండి, మీకు ప్రపంచం ఏదో టీవీలు రాగానే, సోషల్ మీడియా ఇవన్నీ రాగానే ఇంకా రేడియో ఎవరు వింటారు అని కొంతమంది అనుకున్నారు. కానీ మళ్ళీ వేళ మా ప్రవచనాలు వింటున్న వాళ్ళలో కూడా ఆడియో రూపంలో వింటున్న వాళ్ళే ఎక్కువ. అది రేడియో కాదా నిజానికి? ఎందుకంటే రేడియో చేసిన గొప్ప మేలు ఏమిటంటే, పూర్వకాలం కూడా చాలా ఇళ్లలో గృహిణులు చాలామంది వాళ్ళ పనులు ఏవి మానకుండా రేడియో వినేవారు. పనులు మానకుండా ఏదైనా మంచి మాటలు మనం వినాలంటే ఎప్పటికీ రేడియోయే మనకి శరణ్యం. అందుకని అనేక రకాల ఉపయోగపడే కార్యక్రమాలు ఇలాగే అందిస్తే మనుషులు కనపడాల్సిన అవసరమే లేదు, మాట వినపడుతుంది. కాబట్టి రేడియో ఎప్పటికీ చిరంజీవిగా నిలబడిపోతుంది, అనుమానమే లేదు. అది రేడియోకి శుభాకాంక్ష.
1: ఈ అమూల్య సమయానికి ఎన్నో విషయాలతో విలోపించారు మీ రాకతో. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు విద్యా సాహిత్య రంగాల్లో 2022 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుతో సత్కారం అందుకున్న డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ ప్రభాకర్ జాజుల, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక తెలుగు పద్మాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు ఉదయం 10 గంటలకు
3: దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చినటువంటి పాట, వేణు సునీత కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అజయ్ శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈరోజు 2005 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు వింటున్నాం. అండ్ లిజనర్స్ కూడా ఏరి కోరి ఈ గ్యాప్ లో విడుదలైనటువంటి సినిమాల నుంచే పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ పాటను కోరినటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడెం నుంచి శివకోటి, కోటిశేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట యమదొంగ. మరి ఈ సినిమాల నుంచి దళర్ మెహందీ మరియు ప్రణవి కలిసి పాడినటువంటి రబ్బరు గాజులు పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. సో మరి ఎంఎం కీరవాణి గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, ఎన్టీఆర్ గారు నటించినటువంటి యమదొంగ. మరి ఈ చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రావ్య సౌర

0: హలో, గుడ్ మార్నింగ్.
1: శ్రీ ప్లేస్లో ఏ వాయిస్ అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. ఎస్, మిమ్మల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి, మీ మెమరీ లేన్లో అలా తీసుకువెళ్ళడానికి, మీ మెమరీ బాక్స్లో ఉన్నటువంటి మెమరీస్ని గుర్తు చేయడానికి
0: నేను వచ్చేసా.
1: ఎస్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎందుకు
0: మరి మన హైదరాబాద్ టీమ్?
1: ఎస్, ఐపీఎల్ ఈ సీజన్, ఐపీఎల్ 2026లో అఫీషియల్గా మనం ప్లే ఆఫ్స్కి సెలెక్ట్ అయిపోయాము. అండ్ ఎస్ శిరీష గారు, ఇప్పటివరకు మన సన్ రైజర్స్ హైదరాబాద్, మన హైదరాబాద్ టీం ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళిందో తెలుసా మీకు?
0: కొంచెం కష్టమైన ప్రశ్నే, బట్ చాయిస్లో ట్రై చేస్తా. 8 times అనుకుంటున్నాను.
1: అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఇప్పటివరకు 8 times 2013 నుంచి 2026 మధ్య ఇప్పటివరకు 8 times ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. అండ్ 2016 ఈజ్ లైక్ ఒక ఫెంటాస్టిక్ సీజన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఇయర్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఛాంపియన్స్గా నిలిచిందనమాట. అండ్ ప్రతిసారి క్వాలిఫై అవుతున్నారు.
0: సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందేమో చూద్దామా. 2016లో గెలిచాం కాబట్టి 2026లో కూడా గెలుస్తామనే ఆశతో మనం అందరం చీరప్ చేయాలి సన్ రైజర్స్ ని.
1: డెఫినెట్గా. బట్ 2026 అవును, 10 ఇయర్స్లో నెక్స్ట్ టైం ఛాంపియన్స్ అయితే చూడాలి. ఈసారి కప్పు మనదే అందాం. ఈసారి
0: కప్పు మనదే.
1: ఎస్ దోస్తో, మరి స్టూడియో క్లాక్లో 5:52 అవుతుంది. మరి ఎవర్ గ్రీన్ హిల్స్లో నెక్స్ట్ పాటను రిక్వెస్ట్ చేసినటువంటి శ్రోతలు నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, న్యూ ఎన్డివర్స్ ఎన్జివర్స్ కాలనీ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట యోగి చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం యోగి, మరి ఈ సినిమా నుంచి కార్తిక్ సునీత కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాం కదా. సో మరి మీ అర్జుషిని మీ అందరికీ గుడ్ బై చెప్పేసే టైం దగ్గరికి వచ్చేసిందనమాట. చాలామంది మెసేజ్ చేశారు, కాకపోతే కొందరి పాటలు మాత్రమే ప్లే చేయగలిగాను. ఎందుకంటే ఇవాళ 2005 నుంచి 2010 2005 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు మెసేజ్ చేయమని చెప్పాను. సో చాలామంది మెసేజ్ చేశారు, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ. అండ్ చాలామంది పాటలు కూడా ప్లే చేయలేకపోయాను, వారందరికీ పెద్ద సారీ. కానీ వెళ్తూ మాత్రం ఈ యొక్క మంచి పాట మీ అందరి కోసం వినిపిస్తూ బాయ్ చెప్పేస్తున్నాడు మీ ఆర్జే శ్రీని. మరి నెక్స్ట్ షోలో కలిసేంతవరకు దిస్ ఈస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో 10 ఏళ్ల పాటు పెంచుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండగా ఈ నిర్ణయంతో 44 ఏళ్లకు పెరిగింది.

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నాగోల్లో కొనసాగుతున్న జనగణన పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 29 లక్షల టన్నుల దొడ్డు వడ్లు, 11 లక్షల టన్నుల సన్నవడ్లు కొన్నామని పేర్కొంది. ఇందుకోసం 5,50,000 మంది రైతులకు కనీస మద్దతు ధర కింద 6,556 కోట్ల రూపాయలు చెల్లించినట్టు

ద్వారా 29 లక్షల టన్నుల దొడ్డు వడ్లు, 11 లక్షల టన్నుల సన్న వడ్లు కొన్నామని పేర్కొంది. ఇందుకోసం 5,50,000 మంది రైతులకు కనీస మద్దతు ధర కింద 6,556 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడితో జరుగుతోంది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువును యుఐడిఏఐ మరోసారి పూర్తి ఏడాది పాటు పొడిగించింది. ప్రజల నుంచి వస్తున్న స్పందనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుఐడిఏఐ తెలియజేసింది. ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AERNews_HYDని ఫాలో అవ్వండి. AERNews హైదరాబాద్ యూట్యూబ్

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 దాటి 10 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.

సందేశాలు కూడా వచ్చేస్తున్నాయి. ఏంటి మేడం గారు ప్రత్యేక కార్యక్రమం అంటున్నారు, మరి చెప్పరా అంటూ. మరి చెప్పడానికే కదా, రేపు మే 20వ తారీఖు సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1986 విడుదలైంది ఆ అపురూప చిత్రం. మండు వేసవి లాంటి కమర్షియల్ చిత్రాల హోరులో చల్లటి వెన్నెల్ని కురిపించిన చిత్రం అది. కురిసిన వెండి వెన్నెల్లో తడిసి ముద్దవని హృదయం లేదు అప్పుడు ఇప్పుడు. కళాతపస్వి విశ్వనాథుడు సృష్టించిన సంగీత సాహిత్య దృశ్యకావ్యం, కెవి మహదేవుని సంగీత స్వరార్చన, సీతారాముని అక్షరార్చనతో వెండి తెర వినీలాకాశంలో విరగగాసిన పండు వెన్నెల, ఇంకేంటి సిరివెన్నెల. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లో తెలుగు సినిమా కీర్తిని మరొక్కసారి చాటి చెప్పిన ఆణిముత్యం సిరివెన్నెల.

0: సిరివెన్నెల చిత్రం పేరు విన్న వెంటనే మీకేం గుర్తొస్తుంది? నాకు ఒక సందేశం పంపించండి. ఈరోజు ఎన్నో తెలియని విషయాలు, తెలిసిన విషయాలు ఆ చిత్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి సిరివెన్నెల అంటే మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది అని అడిగాను కదా, చాలామంది శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. సిరివెన్నెల సినిమా పేరు విన్న వెంటనే కళ్ళ ముందు కనిపించేది సీతారామశాస్త్రి గారే. అలాగే హరిప్రసాద్ చౌరాసియా గారు కనిపిస్తారంటూ బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, ఇంకా కృష్ణకుమారి గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కనిపిస్తాను అంటున్నారు. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి, మనం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నాకు కూడా సిరివెన్నెలంటే ముందు వెంటనే గుర్తొచ్చేది సీతారామశాస్త్రి గారే. అత్యద్భుతమైన పాటలతో వారి కలం విశ్వరూపం చూపించింది. చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిరపడ్డారు. మరి అది ఎలాగో మాట్లాడుకుందాం.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలు, అద్భుతమైన సందేశాలు పంపిస్తున్నారు. ఎవరు గుర్తొస్తారు అంటే మనకి చందమామ పాట గుర్తొస్తుంది అంటున్నారు పానుగంటి రవి గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ నుండి ఇంకెవరు గుర్తొస్తారండి, సీతారామ శాస్త్రి గారు అంటున్నారు. అలాగే శుభోదయం అండి, నాకు సిరివెన్నెల పాట అనగానే గుర్తొచ్చేది సిరివెన్నెల గారు మరియు కళాతపసి విశ్వనాథ్ గారు అంటున్నారు అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి. అలాగే మనకి ఇంకొక సందేశం వచ్చింది గోధుమకొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు రాశారు, ఈ సినిమా అంటేనే పాటలు గుర్తొస్తాయి, పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గుర్తొస్తారు అంటున్నారు. మరి అద్భుతమైన పాటలు వినబోతున్నాం, ఎన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుకోబోతున్నాం సిరివెన్నెల చిత్రం గురించి. అయితే చెంబోలు సీతారామ శాస్త్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా స్థిరపడ్డారు అని చెప్పుకున్నాం. శాస్త్రి గారు అది ఎలా జరిగిందో అంటే, శాస్త్రి గారు రాసిన గంగావతరణం కవితాత్మక గేయం విన్న విశ్వనాథ్ గారు వారి చేత పాటలు రాయిద్దామని రమ్మని కబురు పెట్టారట. అలా 1985 ఆగస్టు నెలలో మొదటిసారిగా విశ్వనాథ్ గారిని కలిశారు సీతారామ శాస్త్రి గారు. నాకు పాట రాయాలి, నచ్చితేనే తీసుకుంటానన్నాని చెప్పారట విశ్వనాథ్. సన్నివేశం వివరించి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసుకోవచ్చు, పదప్రయోగం చేసుకోవచ్చు, కానీ ఒక్కటే షరత్ అన్నారట. ఇంతకీ ఆ షరతేంటో తెలుసా? పాట విన్న వెంటనే అబ్బా సాహిత్యం ఎంత గొప్పగా ఉంది అనుకోవాలందరూ అని చెప్పారట. అలాగా 15 రాత్రింబగళ్ళు ఆలోచన మథనంలోంచి పుట్టిన అమృతం శాస్త్రిగారు రాసిన తొలిపాట ఇప్పుడు మనం విన్నాం. అసలు ఆ పాట వింటుంటే మైమర్చిపోతాం కదా. మరి ఇలాంటి మరెన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

గుర్తుకొస్తున్నా వింటున్నారు స్టూడియోల సమయం 11:18:45. అలాగా విధాత తలపున పాట అక్టోబర్ 4 1985 అక్టోబర్ 4 రికార్డ్ అయ్యాక బాలుగారు సీతారాం శాస్త్రి గారి దగ్గరికొచ్చి కౌగులించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, మీరు రాయబోయే వందలాది పాటల్ని నేను పాడబోతున్నానంటూ పరవశించిపోయారట. విశ్వనాథ్ గారైతే వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మా సిరివెన్న చిత్రానికి పాటలన్నీ శాస్త్రి గారే రాస్తారు అని చెప్పేశారట. అలాగా విశ్వనాథ్ గారితో పాటు ఈ షూటింగ్ జరుగుతున్న అంతసేపు తిరుగుతూ దాదాపు 30 పాటలు రాస్తే వాటిలోంచి 9 పాటలను ఖాయం చేసి రికార్డ్ చేశారట సిరివెన్నెల సినిమా కోసం. అయితే సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే ఆయన కళ్ళల్లోకి ప్రవేశించి పాటలన్నీ రాసి వెళ్ళిందా, లేకుంటే ఆ సాహిత్యం ఏంటి బాబోయ్ అని అనుకున్నారట మొదటిసారి విన్నవాళ్ళంతా. నిజమే కదా, మొట్టమొదటిసారిగా ఎవరైనా వింటే మనకి ఫస్ట్ అర్థం కాదు ఏం రాశారనేది. అసలు అది తెలుసుకోవాలంటే పక్కనే ఒక డిక్షనరీ పెట్టుకొని కూర్చొని పదం పదం వెతుక్కుంటే ఇంత అర్థం ఉందా ఒక్కొక్క మాటకి అని మనమే ఆశ్చర్యపోతాం. మరి విశ్వనాథ్ గారు ఏమనుకున్నారో తెలుసా, శ్రీనాథుడు మళ్ళీ పుట్టాడా అని ఆశ్చర్యపోయారట ఆయన. ఒక్కొక్క పాట విశ్లేషించాలంటే మనకి ఒక రోజు సరిపోదు. అలా సిరివెన్నెల చిత్రంలో పాటలన్నీ అమృతధారలే. ఈ చిత్రంలో ఇందాక మనం విన్న విధాత తలపున పాటకి సిరివెన్నెల గారికి, అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, పాడిన బాలుగారికి నంది పురస్కారాలు వచ్చాయి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు మాకెంతో ఇష్టమైన సినిమా గురించి మాట్లాడుతున్నారంటూ చాలా సందేశాలు పంపించారు. వరంగల్ కరీమాబాద్ నుండి గోని రవీందర్రెడ్డి గారు రాస్తున్నారు, రేపు సీతారాం శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు మంచి సినిమాని గుర్తు చేశారు, మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అంటూ. అలాగే సిరివెన్నెల సినిమా మీలో మీకు ఏం గుర్తొస్తుందని అడిగితే సుహాసిని సర్వధమన్ బెనర్జీ గారి నటన చాలా బాగుంటుంది అంటున్నారు. చిలక నారాయణ గారు అనసూయ, యమున జానకంపేట నిజామాబాద్ నుండి, అలాగే నాగనాథ్ గుప్తా గారు కూడా సీతారాం శాస్త్రి గారే గుర్తొస్తారంటున్నారు. మరి ఆలోచించండి, ఇందాక చెప్పుకున్నట్టు కమర్షియల్ సినిమాల హోర్ నడుస్తోంది, మరి అలాంటి టైంలో వచ్చిన ఆణిముత్యం అనే చెప్పాలి. ఒక డ్యూయట్ కానీ డాన్స్ కానీ లేని సినిమా ఇలాంటి సినిమానా అని అందరూ ఎగతాళి చేశారట. అందులోనూ ఒక మాటలు రాని చిత్రకారిణిగా సుభాషిణి, అందుడైన కళాకారుడిగా హరి, నాయకులుగా వీరు అంటే హీరో హీరోయిన్స్ మెయిన్ లీడ్లో, వారి మధ్యలో వైవిధ్యమైన మరో ముఖ్య పాత్ర జ్యోతిర్మయి. వీరి నడుమ నడిచే కథ సిరివెన్నెల చిత్రం. పాత్రల పేర్లోనే ఒక వైశిష్టత, ఎందుకంటే సుభాషిణి అంటే ఏంటి, బాగా మాట్లాడగలిగేది, మంచి మాట మాట్లాడగలిగేది. కానీ ఇక్కడ గమనిస్తే మన సిరివెన్నెల సినిమాలో సుభాషిణికి మాటలు రావు. హరి అంటే లోకాన్నంతటినీ కాపాడే వ్యక్తి, హరి అలాగే చెప్పుకుంటాం. కానీ ఈ సినిమాలో హరికి చూపలేదు. ఇక తను బాధపడుతూ అందరికీ వెలుగునిచ్చే జ్యోతిర్మయి జ్యోతిగా వీరి మధ్య ఉన్న సంబంధాన్ని భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చారు విశ్వనాథ్ గారు. ఇది ఒక పెద్ద సవాలే, ఒక పెద్ద ప్రయోగమనే చెప్పాలి. ఒకనొక సమయంలో అసలు ఈ కథాంశాన్ని ఎందుకు తీసుకున్నానా అని విశ్వనాథ్ గారు చాలా మదనపడ్డారట. సిరివెన్నెల షూటింగ్ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అని చాలా ఇంటర్వ్యూస్లో స్వయంగా విశ్వనాథ్ గారే చెప్పారు. మరి ఆ ఇంటర్వ్యూస్లో మీకు నచ్చిన పాట ఏది గురుగారు అని అడిగితే వారికి నచ్చిన పాట కూడా విధాత తలపునేట. ఇంతకీ ఇన్ని మాట్లాడుకుంటున్నాం, సిరివెన్నెల సినిమాలో మీకు నచ్చిన పాట ఏంటి నాకు వాట్సాప్ చేయండి.

చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. ముందుగా అసలు ఈ పాట గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి. మనం ఎన్నో ఏళ్ల తర్వాత అమ్మ ఒడి చేరినకున్న ఆనందంలో ఓలలాడుతున్న పసివాడిలా పాడుకునే పాట ఇది. అవునంటారా, తను చిన్నప్పుడు పెరిగిన ఊరికి వచ్చి తను తిరిగిన ప్రదేశాలను తనివి తీరా తడుముకుంటూ మైమర్చిపోయి పాడిన పాట ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు. చిన్న చిన్న పదాలతోనే మ్యాజిక్ చేసేశారు సీతారామ శాస్త్రి గారు. మరి మీకు ఏ పాట ఇష్టం అంటే చాలా మంది సందేశాలు పంపించారు. నాకు ప్రకృతి కాంతకు పాట చాలా ఇష్టం అంటున్నారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. అలాగే అన్ని పాటలు నాకు ఇష్టం అండి, నాకు ఎంతో ఇష్టమైన సినిమా సిరివేనలు అంటున్నారు రమణ గారు. ఇక విధాత తలుపున పాట నాకు చాలా ఇష్టమని మనకు సందేశం పంపించారు అరుణ గారు. నాకు అన్ని పాటలు ఇష్టం, ఈ గాలి ఈ నేల ఇప్పుడు మీరు వినిపించిన పాట ఇష్టం, చాలా ఇష్టం అంటున్నారు చిరంజీవి గారు తిరుపతి నుండి. మేడం గారు, సిరివేనల సినిమాలో నచ్చని పాట అంటూ ఏది లేదండి, అన్ని పాటలు ఇష్టమే, కానీ నాకు అత్యంత ప్రియమైన పాట ఆది భిక్షువాణి అంటున్నారు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు. అలాగే అదే పాట ఆది భిక్షు పాటే నాకు ఇష్టం అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు. శ్రోతలు ఎంత ఆనందంగా తన్మయత్వంలో మనకు సందేశాలు పంపిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలండి. మరి సిరివెన్నెల 40 సంవత్సరాల చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. స్టూడియోల సమయం 11:33 దాటి 33 సెకండ్లు. మరి మనం గమనిస్తే కె విశ్వనాథ్ గారి సినిమాలో స్పష్టంగా కనిపించేది ఇవ్వాలనుకున్న సందేశాన్ని సరైన మోతాదులో ఇవ్వడం. అంటే టాబ్లెట్ ఎంత పడాలో అంతే ఇచ్చేటట్టు అనమాట సరైన మోతాదులో వేస్తారు విశ్వనాథ్ గారు. ఆయన ఒక సినిమా డాక్టర్ అన్న అతిశయోక్తి కాదేమో. ఒక సామాజిక స్పృహ కలిగించడం అనేది వారి చిత్రాల్లో మనం అత్యంత సాధారణంగా చూసే విషయం. అలా ఎన్నో ఆలోచింపజేసే మనసుకు హత్తుకునే సన్నివేశాలు సిరివెన్నెల సినిమాలో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి సుభాషిణి వేసిన హరిప్రసాద్ చిత్రపటం ఆవిష్కరించే సన్నివేశం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సూర్యచంద్రులు రెండు కళ్లుగా, వేణువు ముక్కుగా, అదే నాసికగా ఓంకారం ఉద్భవిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రణవనాదం అంటూ చెప్పే సన్నివేశం అత్యద్భుతం. ఈ సన్నివేశం చిత్రీకరించాక విశ్వనాథ్ గారు కంటతడి పెట్టేశారట. ఏంటి ఈ సన్నివేశం ఇంత అద్భుతంగా వచ్చింది? అంతే అద్భుతంగా సుహాసిని కూడా నటించారు.

ఒక సన్నివేశం గమనిస్తే హరిప్రసాద్ గారి చేతికి బ్రేస్లెట్ తడుగుతుంది సుభాష్ని. అయితే అతను అడుగుతాడు, ఇది రాగిదా వెండిదా బంగారందా అంటే మీ మనసు లాంటిది అని సైగ చేస్తుంది సుభాష్ని. అంటే రాగిదేమో అంటారు కదా. మీరు కనెక్ట్ అయితే ఈ సీన్స్ అన్ని మనం మాట్లాడుకుంటుంటే మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయి. అదే అద్భుత సృష్టి కళా తపస్వి విశ్వనాథ్ గారిది. ఇంకొక అద్భుతమైన సన్నివేశాన్ని మనం తప్పకుండా చెప్పుకోవాలి. అదేంటంటే రగులుతున్న మంట వేడి తీవ్రతకి తగ్గట్టుగా చేతులు కాలుతున్నా సరే వేణువు వాయించడం. ఆ సన్నివేశ సృష్టికి దర్శకుడి ప్రతిభకి సాష్టాంగపడింతట చిత్రబృందం అంతా.

0: సిరివెన్నెల కార్యక్రమం శోభాయమానంగా ఉంది, మీకు ఆశీస్సులు అంటూ ఎంతోమంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. అలాగే వడ్లమాని రవికుమార్ అల్మాజ్ గారు కూడా అల్మాజ్ కూడా నుండి మనకు సందేశం పంపించారు. అసలు ఒక్కొక్క పాట ఒక్కొక్క సాహిత్య భాండం అని చెప్పాలి, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఎంఫిల్ టాపిక్గా కూడా తీసుకోవచ్చు అంటారు సినీ విశ్లేషకులు. మరి ఇంకా బోలెడని సంగతులున్నాయి, సిరివెన్నెల చిత్రం గురించి మాట్లాడుకుందాం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: శ్రోతలు ఈ సినిమాతో బాగా ఆత్మీయంగా కనెక్ట్ అవుతున్నారు, చాలా సందేశాలు పంపిస్తున్నారు, మీకు పేరు పేరున ధన్యవాదాలండి. సిరివెన్నెల 40 ఏళ్ల వసంతాల పండుగ జరుపుకుంటున్నాం మన ఆకాశవాణి. 90 వసంతాల పండుగ జరుపుకుంటున్న రోజుల్లో అయితే ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది, ఈ పాట గురించి చెప్పాలంటే ఒకరోజు పడుతుంది. ఎందుకో తెలుసా? అసలు ఈ పాట రాయడానికి 20 రోజులు పట్టిందిట శాస్త్రి గారికి. బెంగళూరులో నంది హిల్స్ మీద ఉన్న ఒక చిన్న శివాలయంలో తట్టిన పాట ఇది. ఈ పాట అంతా గమనిస్తే నిందాస్థుతిలో సాగుతూ ఉంటుంది. నిందాస్థుతి అంటే పెద్ద మాటేం కాదండి, పైకి భగవంతుడిని నిందిస్తూనే నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వు నేను అనుకున్నది ఇవ్వలేదు, నువ్వు నాకు కావాల్సింది ఇవ్వలేదు అని నిందిస్తూనే లోపల స్తోత్రం చేస్తూ ప్రార్థన చేస్తూ వారిని దండం పెట్టుకునేలాగనమాట, దాన్నే నిందాస్థుతి అంటారు. ఇందుకీ ఈ పాట రికార్డింగ్ అప్పుడు బాలుగారేమో అందుబాటులో లేరు, ఆయన ఊళ్ళో లేరట, అందుకని అప్పటి ప్రముఖ గాయకులైన జి ఆనంద్ గారి చేత ఈ పాట పాడించారు. ఆనంద్ గారు బాగా పాడారు, కానీ ఆనంద్ గారికేమో బాలుగారు పాడితే ఇంకా బాగుంటుంది అని అనిపించి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారట, గురుగారు బాలుగారు వచ్చేసారు కదా, బాలుగారి చేత పాడిద్దామండి అంటే ఆ విశ్వనాథ్ గారు ఏం చేశారు, ఆనంద్ గారు పాడిన ట్రాక్ పైనే మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారితో పాట పాడించి రికార్డ్ చేశారట. అది గొప్ప విషయం కదా.

ఇంతకన్నా మనం ఏం కోరుకోగలం చెప్పండి. భగవంతుడు మాట్లాడడానికి మంచి మాటలు ఇచ్చాడు, వినడానికి అద్భుతమైన పాటలు ఇచ్చాడు, స్మరించుకోవడానికి మహానుభావులు ఇచ్చాడు. ఇంతకన్నా మనం ఏం కోరుతాం, మనకేం కావాలి?

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సిరివెన్నెల 40 వసంతాల చిత్ర సమీక్ష అని నేను చెప్పలేను, కానీ ఆ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం, మీ రేడియో నేస్తం పద్మినితో. సిరివెన్నెల చిత్రకథ అందరికీ తెలిసిన టూకీగా చెప్పుకుంటే, జైపూర్లో ఉన్న హరిప్రసాద్ చెల్లెలు సంయుక్తతో కలిసి వేణు వాయిస్తూ పర్యాటకులను మెప్పిస్తూ జీవనోపాధి సాగిస్తూ ఉంటాడు. టూరిస్ట్ గైడ్ అయిన జ్యోతిర్మయి అతని ప్రతిభను గుర్తించి శాస్త్రీయ సంగీతం వైపు దారి మళ్లించి పండితుడిగా తీర్చిదిద్దుతుంది. మరోవైపు చిత్రకారిణి అయిన సుభాషిణి హరిప్రసాద్ని ఇష్టపడుతుంది, కానీ హరికి జ్యోతిర్మయి పైన ఉన్న ఆరాధనని తెలుసుకొని తన ప్రేమను విరమించుకుంటుంది. జ్యోతిర్మయికి గతంలో ఒక సంబంధం ఉందని చెప్పి స్వచ్ఛమైన మనసున్న హరికి తాను తగనని నిర్ణయించుకొని హరి ప్రేమను తిరస్కరిస్తుంది. చివరికి పెళ్లి కూతురు వేషంలోనే తుదిశ్వాస విడుస్తుంది జ్యోతిర్మయి. చిత్ర ముగింపు ఇది అంటూ చెప్పకుండా మనకే, మన ప్రేక్షకులకే వదిలేశారు కళా తపస్వి.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు

0: సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఎన్ని విశేషాలని చెప్పుకుంటాను చెప్పండి. అసలు ఈ ఉన్న గంటలో అసలు సరిపోవు. ఇందాక అనుకున్నట్టు ఒక రోజంతా సిరివెన్నెల సినిమా గురించి చెప్పుకోవచ్చు, ఆ పాటల గురించి చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి మర్చిపోకుండా, అదేంటంటే మన చిన్నప్పుడు మన అమ్మలు మనకు జోలు పాడే పాటలు చందమామ రావే, జాబిల్లి రావే, కొండక్కి రావే, గోగుపూలు తేవే అనే పల్లవిని తీసుకొని శాస్త్రి గారు చరణంలో ఆ భావాన్ని మరింత విస్తరింపజేశారు. అసలు మ్యాజిక్ మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఈ పాదాలు వినండి. చలువ చందనములు పూయ చందమామ రావే, జాజి పూల తావినీయ జాబిల్లి రావే, కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే, గగనపు విరితోటలోన గోగుపూలు తేవే. అంటే పైన మనం చెప్పుకున్న నాలుగు పదాలని తీసుకుని దాన్ని చరణంలోని వారు విస్తరించారనమాట. ప్రతి పాదంలోనూ ఆఖరిగా పల్లవి పదాలు వచ్చేటట్టు ఎంత అందంగా రాశారు శాస్త్రి గారు. మరి ప్రేక్షకులకైతే వెన్నెల్లో బృందావనాన్ని చూపించారు. మనం కూడా వెళ్ళి ఆ బృందావనాన్ని చూసొద్దామా?

శ్రోతలు ఎన్నో సందేశాలు, కవితలు కూడా రాసి పంపిస్తున్నారు. వెన్నెలంటే కలువల పంట, సిరివెన్నెలంటేనే సినిమా పాటల పంట. ఆ పాటల పంట పండిస్తున్న సీతారామశాస్త్రి గారి అనుకుంటున్నాను. ఆగలేడు సూర్యుడు, కనరాడు చంద్రుడు, వెన్నెలే కాయకుండా నిద్రపోలేదు సీతారామశాస్త్రి మానవాళి సుఖదుఖాలను అరికట్టే సినిమా పాటలను రాయకుండా అంటూ బాలరాజు గారు పంపించారు. అలాగే ఒక పెద్ద కవిత రాసి మనకి పంపించారు, కానీ ఇప్పుడు నేను అది చదివే సమయం లేదు నాకు. చంద్రకళ గారు ధీకొండ మేడ్చల్ మల్కాజ్గిరి నుండి పంపించారు. నేను ఈ ప్రోగ్రాం అయ్యే లోపల 3 గంటల లోపల చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తానండి. చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. నేనైతే మీ ఆత్మీయ సందేశాలకి ఉబ్బితబ్బైపోతున్నానని చెప్పాలి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. సిరివెన్నెల సినిమా గురించి చెప్పుకుంటున్నప్పుడు కళాతపస్వి గారి గురించి, మహాదేవన్ గారి గురించి, వీళ్ళందరి గురించి ఎలా చెప్పుకుంటామో ఇంకొక గొప్ప వ్యక్తి గురించి తప్పకుండా మనం చెప్పుకోవాలి. వారెవరంటే సిరివెన్నెల సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు గారు. వారి ప్రతిభ చెప్పడానికి ఒకే ఒక సన్నివేశం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి మనం. అదేంటంటే సినిమాలో చివరిగా వచ్చే సన్నివేశంలో జ్యోతిర్మయి చనిపోయినప్పుడు అక్కడ ఒక వెలుగుతున్న దీపం కుందని చూపిస్తారు. మనం శ్రద్ధగా గమనిస్తే ఆ కాలుతున్న దీపం దగ్గర చిన్న నూనె బొట్టు పడుతున్నట్టు చూపిస్తారు. అంటే జ్యోతి అస్తమయానికి ఆ దీపం కూడా కంటతడి పెట్టినట్టు చూపించారన్నమాట. ఎంత గొప్ప ఊహ, ఎంత కళాత్మకమైన ఊహ కదా రఘు గారిది. అలాగే ఆయన ఊహని కూడా సపోర్ట్ చేశారు మన కళాతపస్వి గారు. ఈ సినిమాకి ఎంవి రఘు గారికి కూడా నంది పురస్కారం వచ్చింది. ఎక్సలెన్స్ ఇన్ సినిమాటోగ్రఫీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు వారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మనకు ఒక అద్భుతమైన సందేశం పంపించారు. సిరివెన్నెల పాటలు వింటుంటే, రేడియోలో సినిమా గురించి చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, కళ్ళకి కట్టినట్టు సినిమా చూస్తున్నట్టే ఉంది అని అంటున్నారు కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రన్ సుమతి గారు. మరి సంగీతం పాటల రూపంగా అందించిన మహాదేవన్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవీ మహాదేవన్ గారికి, ఆయన సహాయకుడు పుహళేంది గారికి జేజేలు చెప్పాల్సిందే. విశ్వనాథ్ గారి సినిమాల్లో గమనిస్తే మనం మాటలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ మాటలను మర్చిపోలేని విధంగా రాసిన తోటపల్లి సాయినాథ్ గారికి ఆకేళ్ల గారిని అభినందించాల్సిందే. ఇక సిరివెన్నెల చిత్ర నిర్మాతలైన సిహెచ్ రామకృష్ణారెడ్డి గారు, ఎన్ భాస్కర్ రెడ్డి గారు, యు చినవీర్రాజు గారు. కళాతపస్వి సినిమాలో ప్రతి పాత్ర ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఆ పాత్రలో శుభ, శుభలేఖ సుధాకర్, సంయుక్త వరలక్ష్మి, సాక్షి రంగారావు, మిశ్రో, జిత్మోహన్ మిత్ర, బేబీ మీనా అద్భుతంగా నటించారన్నమాట. మరి ఒక చిన్న కమర్షియల్ విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.

0: 0913140302కు సంప్రదించండి.
1: 1986 మే 20 సిరివెన్నెల సినిమా విడుదల తేదీ, సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజు. యాదృచ్ఛికమైన ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. వారు మన మధ్యలో లేకపోతే ఏంటి? మనం మాట్లాడే ప్రతి మాటలోనూ ఉన్నారు, మనం అనుభవించే ప్రతి భావోద్వేగంలోనూ సీతారామ శాస్త్రి గారు ఉన్నారని నేను చెప్తాను. నా సినీ ప్రస్థానానికి టీజర్ సిరివెన్నెల చిత్రం అనేవారు శాస్త్రి గారు. హరిప్రసాద్ చౌరాసియా గారి వేణునాదం, బాలు సుశీలమ్మల అమృత గానంతో అందరినీ రసామృతంలో ముంచేశారని చెప్పాలి. కె విశ్వనాథ్ గారికి ఉన్న అభిరుచి, కెవి మహదేవన్ సంగీత అమృతధార, ఇవన్నీ తోడై సిరివెన్నెల చిత్రాన్ని ఒక అపురూప అజరామర చిత్రం చేసింది. కళాతపస్వి కిరీటంలో మరో కలుగుతురాయిగా నిలిచింది. మరి ఇన్ని విశేషాలు చెప్పుకున్నాక మీకు కూడా మరొక్కసారి సినిమా చూడాలని అనిపిస్తోందని నాకు తెలుసు. తప్పకుండా చూడండి. ఇలాంటి క్లాసిక్స్ని మనం ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి 40 ఏళ్ల సిరివెన్నెలకి సంబంధించి కొన్ని చిత్ర విశేషాలు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.
1: సుగమ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి రూమాసేన్ గుప్తా గారి గీతం విన్నారు.

0: Petrol and diesel prices have been hiked by around 90 paise per litre today, marking the second increase in less than a week. In Delhi, petrol now costs 98 rupees 64 paise per litre, while diesel is priced at 91 rupees 58 paise. The latest hike comes days after a 3 rupee per litre increase on May the 15th, the first fuel price revision in over 4 years. The rise follows a sharp surge in global crude oil prices amid the Iran conflict and disruptions in the Strait of Hormuz. Defence Minister Rajnath Singh has called on President of Vietnam Tho Lam in Hanoi and reaffirmed India's commitment to further deepen defence cooperation between the two countries. The Defence Minister said in a social media post that cooperation is a key pillar of the enhanced comprehensive strategic partnership between the two countries. He said India and Vietnam share a strong bond rooted in mutual trust, shared values and close cooperation in defence, security and regional stability. Mr. Singh also held a bilateral meeting with his Vietnamese counterpart, General Phan Van Chiang. In IPL cricket today, Rajasthan Royals will take on Lucknow Super Giants in Jaipur at 7:30 p.m. Last night, Sunrisers Hyderabad confirmed its place in the playoff, defeating Chennai Super Kings by 5 wickets at M.A. Chidambaram Stadium. And with that, we end this news bulletin.
1: మరియు డానిష్ మహాజన్తో కలిసి ప్రారంభించారు ఈ రేడియో ఉడాన్ని. ఈ ఆలోచన ఎలా వచ్చింది అని మీనల్ని అడిగితే, 28 వయసులో ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోయి పూర్తిగా అంధురాలుగా మారిపోయారట మీనల్. తీవ్రమైన నిరాశకులోనై తనలా ఉన్నవారికి చేయూతను అందించాలి అనే ఆలోచనలోంచి పుట్టిన అద్భుతమైన ఏమంటారు వరం అని చెప్పాలి, ఆ వరమే ఈ రేడియో ఉడాన్. అలా దృష్టిలోపం ఉన్న ఎందరికో నేస్తమైంది రేడియో ఉడాన్. ఉడాన్ అంటే అది ఒక హిందీ మాట, ఉడాన్ అంటే విమానం అని అర్థం. మరి రేడియో ఉడాన్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. చైతన్య స్ఫూర్తి, మన ఆకాశవాణి వివిధ భారతిలో.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి చిత్ర గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:16 దాటి 26 సెకండ్లు.

మహర్షి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి. ఎంత అర్థవంతమైన సాహిత్యం కదా ఈ పాటలో కూడా. ఎంతో ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఈ

పాట సాహిత్యం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి రేడియో ఉడాన్ గురించి బోలెడని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. 24 గంటలు నడిచే ఈ రేడియో స్టేషన్ని పూర్తిగా అంటే ఇంజనీయర్స్తో కలిపి మాట్లాడే ఆర్జేలు మాత్రమే కాదు, మొత్తం సిబ్బంది అంతా కూడా దివ్యాంగులే నిర్వహిస్తారు. గత 12 సంవత్సరాలుగా రేడియో ఉడాన్ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 50,000 మందికి పైగా ప్రజలను అంటే ముఖ్యంగా దివ్యాంగులను ప్రభావితం చేసింది. వినోదంతో పాటు దివ్యాంగుల హక్కులను ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను సమాజానికి పరిచయం చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ రేడియో ఉడాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని తమతో పాటు ముందుకు తీసుకెళ్లడం అన్నమాట. మేము ఉన్నామంటూ వారితో పాటు కలిసి నడిపించడం, వారితో కలిసి నడవడం, అలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రాం వాళ్ళు చేస్తున్నారు ఈ రేడియో ఉడాన్లో. అదేంటంటే టెక్స్టీ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా దృష్టిలోపం ఉన్న శ్రోతలకు యాప్స్, వెబ్సైట్ల ఉపయోగం, అందుబాటులో ఇంకా ఇతర సాంకేతిక సంబంధిత అంశాలను కూడా నేర్పిస్తారట ఈ రేడియో ఉడాన్ ద్వారా. ఇంతేకాదు, ఉడాన్ ఐడిల్, లిటిల్ ఛామ్స్ అనే పాటల కార్యక్రమాలు అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ అన్నీ సమపాళ్లలో అందిస్తోంది రేడియో ఉడాన్. అలా ఉడాన్ ఐడిల్ లిటిల్ ఛామ్స్ అనే పాటల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం బ్రెయిలీ పత్రిక అయిన ఇన్సైట్ మ్యాగజైన్ను రూపొందించడానికి మిత్రజ్యోతి అనే సంస్థతో కూడా కలిసి పనిచేస్తోంది ఈ రేడియో ఉడాన్. అయితే ఇదింతా చేస్తున్నారు కదా, వీరిని అడిగారట ఒక ఇంటర్వ్యూలో, మీనల్ని మరియు డానిష్ మహాజన్ని అడిగారు, మీరు ఇంత చేస్తున్నారు, మీకు స్ఫూర్తి ఏది అని అడిగితే వారు ఏం చెప్పారో తెలుసా? తరతరాలుగా ప్రసారమవుతున్న ఆకాశవాణి, మన ఆకాశవాణి మా స్ఫూర్తి అన్నారు ఈ రేడియో ఉడాన్ స్థాపించిన మినాల్ సంఘ్వి, డానిష్ మహాజన్. ఇక అంతకన్నా గొప్ప విషయం ఏముంది చెప్పండి.

స్వచ్ఛంగా, అలాగే రేడియో ఉడాన్ కూడా నేనున్నాను, మనం అందరం కలిసి నడుస్తాం, మీ రాతని మారుస్తాం అంటున్నారు. దృష్టిలోపు ఉన్న వారికి మద్దతునిస్తూ, సమాచారంతో సహాయపడుతూ సాగుతున్న ఈ రేడియో ఉడాన్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాప్ల సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్ధిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
1: $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కన్నే కా లక్ష్య హై. ये एम्बिशियस टारगेट है लेकिन अचीवेबल है. और भारत में आपके इन्वेस्टमेंट को आउटकम्स में बदलना, मैं आपको विश्वास से कहता हूं, ये हमारी गारंटी है.
0: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్ స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరు దేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోల్ లీటర్కు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటర్కు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ జీడీపీలో 85%, జనాభాలో 3/2 వంతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన 1 వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై పుతిన్, షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: उमंग
1: CIET प्रस्तुत करता है
0: उमंग उमंग उमंग उमंग।
2: नमस्कार श्रोताओं, मैं हूं विमलेश, आप सबका हार्दिक स्वागत करती हूं उमंग कार्यक्रम में।
1: और मैं हूं आपका मित्र अजीत। नमस्कार श्रोताओं, आइए सुनते हैं सबसे पहले सुविचार जो हमें भेजा है पुराना तालाब डुमराओं से वलीउल्लाह अंसारी और बेबी पूजा मलिक जी ने।
2: शिक्षा जितनी रोचक होगी सीखना भी उतना ही रोचक और मनोरंजक होगा।
1: बहुत बहुत धन्यवाद आपके सुंदर विचार के लिए। आइए अब सुनते हैं श्रोताओं के नाम और उनके संदेश। तो पहला संदेश हमें मिला है खुर्जा उत्तर प्रदेश से तिलक राज अरोड़ा, प्रकाश अरोड़ा, चंदन अरोड़ा और अंकुश अरोड़ा जी का। लिखते हैं,
2: सर अजीत जी, मैडम विमलेश जी, सप्रेम नमस्ते जी।
1: नमस्ते।
2: उमंग कार्यक्रम में कहानी जुर्माना सुनी, कहानी पसंद आई। अंतरिक्ष यात्री कल्पना चावला जी पर केंद्रित कार्यक्रम बेहद पसंद आया। कार्यक्रम प्रस्तुति ने दिल जीत लिया। ये कार्यक्रम सुनवाने के लिए आपका हृदय से आभार प्रकट करते हैं। उमंग कार्यक्रम का हर एपिसोड जरूर सुनते हैं। ये कार्यक्रम बेहद पसंद आता है। कहानी लालची कुत्ता, शहीद राम प्रसाद बिस्मिल जी पर केंद्रित मेरी माँ एवं सम्राट अशोक पर प्रसारित कार्यक्रम सुने और पसंद आए। देश विदेश की जानकारी के साथ ये कार्यक्रम सुनवाने के लिए आपका हृदय से आभार प्रकट करते हैं।
1: बहुत बहुत धन्यवाद आपका इस संदेश के लिए। और अगला संदेश हमें मिला हिंगोली महाराष्ट्र से शाहजी बोडखे, नंदा बोडखे, हनुमान बोडखे और उत्तम जामदाड़े जी का।
2: साथ ही साथ हमें संदेश प्राप्त हुआ है जालंधर से संदीप कौर, प्रभा कौर और राधिका कौर।
1: और डोंडिया खेड़ा से प्रभा जटोलिया ने लिखा है, चेतक कविता बहुत अच्छी लगी, आपको बधाई।
2: चमन पार्क दिल्ली से डॉक्टर सोनम, डॉक्टर सना और डॉक्टर अदीबा లిక్తే హై యే భీ జానియే కే తహత్ ఉడాన్ కా ఇతిహాస్।
3: ఇవన్నీ కూడా గమనిస్తే కూరగాయలు మనం నిత్యం వాడుకునే ఎన్నో మిల్లెట్స్ అయినా ధాన్యాలైనా లేకపోతే అంటే బియ్యమైనా మనం రోజు వాడుకునే పప్పు ఇవన్నిటితోనే నిండి ఉంటాయి। ఇవన్నీ ఎందుకు? రోగ నిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు వీటన్నిటికీ అవి సహాయపడుతూ ఉంటాయి। అయితే సూపర్ ఫుడ్స్ గురించి చెప్తానన్నాను కదా, మరి ఏంటి ఆ రెండు సూపర్ ఫుడ్స్ మేడం చెప్పండి అంటూ మనకి చాలా సందేశాలు వచ్చేస్తున్నాయి అప్పుడే। అవి ఏంటో మీరే గమనించాలి, మీరే గుర్తుపట్టి నాకు సందేశం పంపించాలి। మీకైతే ఒక సలహా, ఒక క్లూ ఇస్తాను, సలహా కాదు, అందరికీ అందుబాటులో ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడబోయే ఆ రెండు సూపర్ ఫుడ్స్. మొదటి సూపర్ ఫుడ్ గుర్తించడానికి ఒక క్లూ ఇస్తున్నాను. ఈ చెట్టు సాధారణంగా పల్లెల్లోని, పట్టణాల్లోని చాలామంది ఇళ్లల్లో ఉంటుంది, ఇంటి ముందు ఉంటుంది లేదా పెరట్లో ఉంటుంది. ఈ చెట్టుకి చిన్న చిన్న ఆకులు ఉంటాయి, ఆ ఆకుల్ని పప్పులో వేసుకుంటారు, వాటికి పొడుగాటి కాయలు కూడా కాస్తాయి. ఆ కాయలు లేకుండా పులుసులోని, సాంబార్లోని, చారులోని అస్సలు రుచే ఉండదు అంటారు. మరి ఆ ఆకులు ఎండబెట్టి పొడిగా కూడా చేసి వాడుతున్నారు ఈ మధ్య. ఈ క్లోజ్ చాలేమో మన శ్రోతలు గుర్తుపట్టిస్తారు. ఇంతకీ ఏంటి మనం మాట్లాడుకోబోయే మొదటి సూపర్ ఫుడ్? మరి మీరు గుర్తుపడితే నాకు 0402342822 ఈ నంబర్కి సందేశం పంపించండి. అప్పుడే సందేశాలు వచ్చేస్తున్నాయి. ఈ పాట తర్వాత మీరు పంపించిన సందేశాలన్నీ నేను చదువుతాను, వింటూనే

0: అసలు ముందు మన బీబీ శ్రోతలందరికీ జోహార్లు చెప్పాలి. ఇలా అడిగాను అలా గుర్తుపట్టి మేము గుర్తుపట్టేశామని మనకి సందేశాలు పంపించారు. ఎస్, శ్రోతలు గుర్తుపట్టారు, చాలామంది సందేశాలు పంపించారు. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర నుంచి, అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి, ఎంఎస్ఆర్సి మూర్తి గారు సైనిక్పురి నుండి, కమల్ సాయి రామరాజనగర్ నుండి, సుశీల్ శ్రవంతి చింతల నుండి, అనంతయ్య గారు రాము బల్కంపేట నుండి, అలాగే మా ఇంట్లో ఈ చెట్టు కూడా ఉందంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు, చాలా సంతోషం అండి. ఇంకా కాకతీయ పాష వరంగల్ నుండి కూడా సందేశం పంపించారు. వరంగల్ నుండి, కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం సుమతి గారు కూడా గుర్తుపట్టి పంపించారు. ఇంకేముంది, మనం ఈరోజు సూపర్ ఫుడ్గా మొదట మాట్లాడుకోబోయేది మునగ చెట్టు, మునగాకు, మునగ చెట్టు, మునక్కాయలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఒక శ్రోత సందేశం పంపించారు, ఏంటి మేడం వంకాయ పాట వేశారు మునగాకు గురించి మాట్లాడుకుంటూ ఉంటే. ఇది సరదాగా ఇంటరాక్టివ్గా మాట్లాడుకునే కార్యక్రమం కాబట్టి మనం మీరు మాతో మాట్లాడుతూ ఉండాలి, మేము మీతో మాట్లాడుతూ ఉంటాం. మరి ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:49 దాటి 23 సెకండ్లు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్

0: ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: శ్రోతలు ఇంకా చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. సైనిక్పురి నుండి నాగరాజ్ నావతి గారు కూడా మనకి గుర్తుపట్టి సందేశం పంపించారు. అలాగే ఇంకొక సందేశం కూడా వచ్చింది, జ్యోతి గారు పంపించారు, మరి ఎక్కడి నుంచో మనకి తెలీదు. ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఒక 2 సూపర్ ఫుడ్స్ గురించి మీతో చెప్తానన్నాను. మొదటిగా మాట్లాడుకోబోయేది మునగాకు చెట్టు గురించి. చాలా చవకగా అందరికీ అందుబాటులో ఉండే మునగాకు అమృతతుల్యం అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు. మునక్కాయలే కాదు, మునగాకుల్లోనూ కూడా పుష్కలంగా పోషకాలుంటాయి. అవును కదా, చాలామంది మునగాకు పప్పు చేసుకుంటాము, మునగాకు పొడి చేసుకొని కూరల్లో అన్నిట్లో కూడా వేసుకుంటాం. అయితే దీనికి ఉన్న కొన్ని విశేషాలు మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఆయుర్వేద వైద్య విధానాల్లో మునగాకు ఎంత ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కలోని విటమిన్లు, కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఎండబెట్టి పొడిగా కూడా చేసుకొని వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఫిట్గా ఉండడానికి ఎందరో వైద్యులు సూచిస్తున్నారు ఈ సూపర్ ఫుడ్ని. అందుకనే సూపర్ ఫుడ్ అన్నారు. ఎందుకు సూపర్ ఫుడ్ అన్నారు? నారింజ పండ్ల కంటే 7 రెట్ల ఎక్కువ విటమిన్ సి ఉంటుంది ఈ మునగాకులో. అంతేకాదు, పాలలో కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, పాలకూరలో కంటే 25 రెట్లు ఎక్కువ ఇనుము నిండి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరిచి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడి అలసటను కూడా తగ్గిస్తాయి. ఇవన్నీ వింటే అబ్బా అనిపిస్తోంది కదా, మరి మన దగ్గర మన పెరట్లోనే ఉన్న చెట్టు మనకి అసలు ఎటువంటి మాత్రలు లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మనని ఫిట్గా ఉంచుతుంది, కాబట్టే అది సూపర్ ఫుడ్ అయింది. ఒకవేళ కానీ మీరు ఈ సూపర్ ఫుడ్ని కానీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అస్సలు చేయొద్దు. తప్పకుండా వాడడం మొదలుపెట్టండి, ఆరోగ్యంగా ఉండండి.

0: ఫిట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు భలే సందేశాలు పంపిస్తారు కదా. రమణ గారు బోయిన్పల్లి నుండి ఒక గమ్మతైన సందేశం పంపించారు. మీరు ములక్కాళ్ళ గురించి చెప్పి నోరూరించేశారండి. వెంటనే మా భార్య గారిని నాకు ములక్కాళ్ళ కూర చేసి పెట్టమని అడిగాను అని మనకి సందేశం పంపించారు. భలే ఉందండి, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:55 దాటి 50 సెకండ్లు. మరి రెండో సూపర్ ఫుడ్ని గుర్తుపట్టడానికి మీరు సిద్ధంగా ఉండండి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ లో రెండు సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందరికీ సులువుగా లభ్యమయ్యే ఆహారం అన్నమాట ఇది. మరి మొదటిది బ్రహ్మాండంగా గుర్తుపట్టారు మునగాకంటూ, ఇది కూడా గుర్తుపట్టండి. క్లూ ఏంటంటే ఇది ఒక పాదు. ఈ కాయల్లో అధిక శాతం నీరు కలిగి ఉంటుంది. సులువుగా జీర్ణమయ్యే కూరగాయ కూడా ఇది. కొన్ని చోట్ల గుండ్రంగా, కొన్ని ప్రదేశాల్లో పొడుగ్గా పెరుగుతాయి. పంట పంటకు మధ్య కలుపు నివారణ కోసం పరిరక్ష

మరియు బృందం ఆలపించిన ఆ పాట సంగీతం కేఎం రాధాకృష్ణన్, రచన సుద్దాల అశోక్ తేజ్ గారు. మరి రెండవ సూపర్ ఫుడ్ని గుర్తుపట్టమంటే శ్రోతలు ఏంటండి బాబు, అసలు ఎంత అద్భుతంగా గుర్తుపట్టి ఇంతమంది సందేశాలు పంపించారు. చాలా సంతోషంగా ఉంది ముందు, ఎందుకంటే ఇంత ఇంటరాక్టివ్గా మీరు ఈట్ ఫిట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మాకు చాలా నచ్చుతోంది అని సందేశాలు పంపిస్తున్నారు. అసలు ఎవరు ఎలా గుర్తుపట్టారో తెలుసా? వెల్దుర్తి నుండి నరసింహాచారి గారి కుటుంబం, శ్రీనివాస్, లక్ష్మీ షాపూర్ నుండి స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుట్ట, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్, సుభాష్ణి గారు, రామరాజ్నగర్ హర్షిత్, నర్సింగ్, రుద్రారం నుండి సుదర్శన్ సునీత, కాశీపుక్ నుండి ఎల్లారెడ్డి, జనగాం జిల్లా నుండి జయంతి గారు, అల్వాల్ నుండి చింతా శ్రీనివాస్, షాపల్లి నుండి సతీష్, శాంతి, రిషిత, అరుణ గారు, మరి ఇంకా సుశీల్, స్రవంతి, వీళ్ళందరూ కూడా గుర్తుపట్టారు. మరి గుర్తుపట్టింది గోపి దేవరకొండ గారు, ఇప్పుడే పంపించారు మనకు సందేశం. వీళ్ళందరూ గుర్తుపట్టింది ఏంటో తెలుసా? సొరకాయ. ఎస్, సొరకాయ అనేది ఇంకొక సూపర్ ఫుడ్. దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి సొరకాయ సూపర్ ఫుడ్, సొరకాయని సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారు అది కూడా చెప్పుకోవాలి కదా. ఆనపకాయ అంటారు, లేదా అంటే సొరకాయ అని కూడా అంటారు. పంట పంటకి మధ్య కలుపు నివారణ కోసం పరిరక్షణ పంటగా వేస్తూ ఉంటారు ఈ పాదుని. ఎలాంటి నేలలోనైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది ఈ ఆనపకాయ కానీ సొరకాయ కానీ. లేతగా ఉన్నప్పుడు లోపల గింజలతోనే పాటు మొత్తంగా కూడా తినేయచ్చు. అలా కాకుండా ముక్కలు అంటే సొరకాయ ముక్కల్ని సాంబార్లోనో పులుసులోనో ఇవన్నీ వేసుకోవచ్చు. అసలు ఊహించండి, పులుసు సాంబార్లో సొరకాయ ముక్క లేకుండా రుచి ఏమైనా బాగుంటుందా? ఈరోజు చెప్పుకున్న రెండు సూపర్ ఫుడ్స్ అంటే ములక్కాయ, సొరకాయ లేకుండా అసలు సాంబార్ని ఊహించుకోలేమనుకోండి. మరి అదొక్కటే కాదు, పాయసం, వడియాలు, హల్వా, పచ్చడి, కూర ఇలాగ చాలా చాలా పదార్థాలు చేసుకోవచ్చు సొరకాయతో. ఇది సరే, మరి వేల ఏళ్ల క్రితం నుంచి దీని ఉనికిని నిలబెట్టుకుంది. ఎందుకంటే ప్రపంచం అంతా దొరికే ఏకైక కూరగా ఏదైనా ఉంది అంటే అది సొరకాయ. ఎందుకంటే దానిలో అత్యధికంగా ప్రోటీన్, పీచు పదార్థం, పాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఈ మధ్య జ్యూస్ కూడా చేసుకొని తాగిస్తున్నారు చాలామంది. మీరు ఎవరైనా తాగారా సొరకాయ జ్యూస్? ఎలా ఉంటుంది చెప్పండి నాకు కూడా, నేను ప్రయత్నిస్తాను. పోషకాల కోణంలో చూస్తే విటమిన్ సి, పొటాషియం, ఇతర పోషకాలు, అంతేకాదు తేలిక జీర్ణమయ్యే సొరకాయ అంటే చాలామందికి అబ్బా సొరకాయ రుచి ఉండదు, ఏమీ ఉండదు అనుకుంటారు. కానీ దీని పోషక విలువలు, ఇది ఇస్తున్న ఆరోగ్యం తెలిస్తే మాత్రం తప్పకుండా తింటారు మీరు కూడా. సొరకాయ తేలిక శరీరానికి తేమను అందిస్తూ జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల ఎవరైనా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకుంటే, బరువు అదుపులో పెట్టుకోవాలనుకుంటే వారికి తప్పకుండా ఇది సూపర్ ఫుడ్ అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈరోజు చెప్పుకున్న రెండు సూపర్ ఫుడ్స్, సొరకాయ, మునక్కాయని తప్పకుండా ప్రయత్నించండి. అసలు ఈ ఈట్ ఫిట్ సరిగ్గా తినాలి, మనం సన్నగా ఉండాలి, లావుగా ఉండాలి, ఇవన్నీ కాదండి. మీకు ఏది ఇష్టమో తినండి, కాకపోతే ఒకటే మంత్రం, ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏం తిన్నా మితం హితం. అదే సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాం. ఆరోగ్యం అనేది మనం రోజు తీసుకునే సాంప్రదాయ ఆహారంలో, జీవన శైలిలోనే ఉంటుంది. ప్రకృతి ఇచ్చిన పోషకాలను నమ్ముదాం, గౌరవిద్దాం, ఆరగిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఈట్ ఫిట్, స్టే ఫిట్, ఇది ఈవాల్టి ఈట్ ఫిట్. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.

బిర్యానీ రుచి చూశానంటున్నాడు బాలు. చిత్రం నుండి ఆ పాట విన్నారు రంజిత్ మహాలక్ష్మి ఆలపించిన పాట, సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో కలుస్తాను.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో స్వచ్చ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ వైస్ చైర్పర్సన్ డాక్టర్ శాంతికుమారి ఆధ్వర్యంలో 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ వారిని అభినందిస్తూ అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి నిర్ణయంలో ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని, పరిపాలనలో నిజాయితీతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలని సూచించారు. పదవి అనేది ఒక అధికారం మాత్రమే కాదని, అది ఒక పెద్ద బాధ్యత అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి పౌరుడి సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని పరిష్కరించాలని, రాష్ట్రాభివృద్దికి కీలకంగా మారాలని అధికారులను కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గవర్నర్ను లోక్భవన్లో నిన్న కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయించాలని, జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ వేపెన్నం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ రాష్ట్ర మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యూజియాలు మన నాగరికత, సంస్కృతులకు అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని, వారసత్వ సంపదను రక్షించడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. చారిత్రక ప్రాంతాల్లో స్థానిక యువతకు గైడ్లుగా శిక్షణ ఇచ్చేందుకు 5 కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ వాణిప్రసాద్ మాట్లాడుతూ ఆర్కియాలజీ రంగంలో నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో పలు పుస్తకాలను ఆవిష్కరించగా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, చరిత్రకారులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి దొద్దిళ్ల శ్రీధర్బాబు అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రేషన్ కార్డుల మంజూరు, తాగునీరు, వైద్యం, గృహాలు, మహిళా రక్షణ వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, జవహర్ నగర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 6 రోడ్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే వర్షాకాలానికి ముందే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మరమ్మతులు పూర్తి చేయాలని కూడా స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల పురోగతిపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకువెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ తదితరులు పాల్గొన్నారు. మేదీపట్నం గుడిమల్కాపూర్ పరిసరాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రగిలిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 17 అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ కార్పొరేషన్ లీగల్ విభాగానికి నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టం, బీఎన్ఎస్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద ఈ లీగల్ నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుంచి 1 రూపాయి వరకు ఉంది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటర్ ధర 98.90 రూపాయలుగా ఉంది. రాష్ట్రంలో రైతు పండించిన అధిక ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ
1: పెద్ద ఎత్తున వరిధాన్యం కూడా రావడం వల్ల తెలంగాణ ప్రాంతంలో పంట పండించిన వరిధాన్యాన్ని గోడౌన్స్ లో ఫుల్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి అప్పీల్ పెట్టినా కూడా కొనుగోలు చేయకుండా అనేకమైన నిబంధనలు పెట్టి ఇప్పటి వరకు ఎలాంటి కొనుగోలు చేయాలి. ఆన్లైన్ సిస్టమ్ అనేది ఎక్కడ లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టి వెహికల్ ట్రాకింగ్ అని ఆన్లైన్ అని చెప్పి 15 రోజులు ఆలస్యంగా వడ్ల కొనుగోలు చేయడం జరిగింది. ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బాధ్యత.
0: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పట్టణ పారిశుధ్యం, సుస్థిర వ్యర్థ నిర్వహణ, స్వచ్ఛ భారత్ మిషన్ అమలు పురోగతి వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు తుఫాన్ సాహు, అరుణ్ సావు, కార్యదర్శి శ్రీనివాస్ కాకితాల, రూపా మిశ్రా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈవేళ జరగనున్న ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 19,450 మంది రైతుల నుంచి 105,112 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అందులో 97,872 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామని, 14,190 మంది రైతుల ఖాతాల్లో 175,32,00,000 రూపాయలు జమ చేశామని చెప్పారు. రవాణా అన్లోడింగ్లో జాప్యం జరగకుండా 267 వాహనాలు అందుబాటులో ఉంచామని, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ భూముల్లోనే కాకుండా ప్రైవేట్ భూముల్లో కూడా ఉన్న అటవీ ప్రాంతాలను గుర్తించారు.

వాటిని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అడవుల సంరక్షణపై మాట్లాడుతూ అడవుల పరిరక్షణతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని, అందుకే అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామాల వారీగా సర్వే నిర్వహించి చెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ డీమ్డ్ ఫారెస్ట్ గా గుర్తింపు పొందే ప్రాంతాల వివరాలను సమగ్రంగా సిద్దం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో మే 23 వరకు పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాయి. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, మ్యూజియంల వివరాలను పర్యాటకులకు వివరించేందుకు పురావస్తు మ్యూజియాలజీ కోర్సుల శిక్షణకు డిగ్రీ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా టూరిజం అధికారి బి వెంకటరెడ్డి కోరారు. శిక్షణ అనంతరం గైడ్లుగా ఉపాధి పొందవచ్చునని, ఆసక్తి కలవారు జూన్ 10వ తేదీలోపుగా దరఖాస్తు చేయాలని లేదా 9849905722 నంబర్ని సంప్రదించాలని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జైపూర్ మండలం టేకుమట్ల పెట్పల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లా నామాలపాడు చెక్పోస్టును జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్ రమణ వెల్లడించారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని, ఈ గుర్తింపు బాధ్యతను మరింత పెంచిందని సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా పెరుగుతాయని కూడా పేర్కొంది. విశేషాలు మరొకసారి. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాప్ సమయం 1:20 దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం ఉంటుంది. మీ రేడియో నేస్తం పద్మిని. మరి 1:20 దాటిపోయింది, మేడం షో టైంకి సిద్ధం లేమంటూ ఆల్రెడీ సందేశాలు వచ్చేస్తున్నాయి. మరి మనందరి ఫేవరెట్ టైం షో టైం ప్రారంభం చేసుకునే ముందు మరి షో టైంలో ఎలా పాల్గొనాలో కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే రేడియోని ట్యూన్ చేస్తే వాళ్ళకు కూడా చెప్పాలి కదా. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలంటే, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం 0402324852 ఈ నెంబర్కి మీ సమాధానం, మీ పేరు నాకు వాట్సాప్ చేయడమే. అంటే మీ పేరును నేను చదివిస్తాను అన్నమాట. ఇంత సింపుల్. మరి షో టైంకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారంటూ సందేశాలు వచ్చేస్తున్నాయి. షో టైం ప్రారంభం చేసుకుందామా.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎంతమంది శ్రోతలు అప్పుడే మేడం మేము సిద్ధం, మాకు ప్రశ్న అడగండి అంటూ పాలెం పోలయ్య గారు ఫస్ట్ సందేశం పంపించారు. నమస్కారం అండి పోలయ్య గారు. అలాగే దస్తగిరికి సంధ్య కూడా ప్రొద్దుటూరు నుండి సందేశం పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మేము సిద్ధం మేడం, ప్లీజ్ ప్రశ్న అడగండి అంటున్నారు. సరే, షో టైంలో వచ్చేస్తుంది ప్రశ్న. ఎప్పటిలాగే ఒక సినిమా ప్రశ్న, రెండు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, మనకి సంబంధించి ఒక ఇంటరాక్టివ్ ప్రశ్న సిద్ధంగా ఉంది.

ప్రశ్న ఏంటంటే, షో టైంలో వస్తున్న మొదటి ప్రశ్న. 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో, అంటే ఇటీవల ఇప్పుడు జరగబోతోంది 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో, మన భారతదేశానికి చెందిన ఒక అత్యుత్తమ చేనేత ధరించి రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్. ఆ చేనేత పేరు ఏంటి? అది ఏ రాష్ట్రం నుంచి? ప్రశ్న మరొకసారి చెప్తాను. 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన భారతదేశానికి చెందిన ఒక అత్యుత్తమ చేనేత ధరించి రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు. ఆ చేనేత పేరేంటి? అది ఏ రాష్ట్రం నుండి? మీకు తెలిస్తే 0402-2408-52 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరుగుని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

షో టైంలో ముందుగా నేను అడిగిన ప్రశ్న తర్వాత విన్న పాట సీతారామయ్య గారు మనీరాలు చిత్రం నుండి. చిత్రమ జిక్కియాల్ మరి బృందంతో కలిసి ఆలపించిన పాట, సంగీతం కీరవాణి, మరి నిజంగానే ఆనందమైన క్షణాలు కదా. అందుకనే ఆ పాట వినిపించాను ముందు మీకు. ఎంత ఆనందం, ఎంత గొప్పతనం, ఎంత ఘనత. ఎందుకంటే దీనికి సరైన సమాధానం నేను చెప్పేస్తున్నాను. అది ఇంకేమీ కాదు, 79వ క్యాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన భారతదేశానికి చెందిన ఒక అత్యుత్తమ చేనేత ధరించి రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్ గారు అని చెప్పాను కదా. ఆ చేనేత ఇంకేది కాదు, తెలంగాణ గర్వం మన ఘనత, పోచంపల్లి ఇక్కత్ చీర. ఆ చీర ధరించి ఆవిడ ప్రదర్శించబోతున్నారన్నమాట. ఇది మనందరికీ ఎంత గర్వకారణం కదా. తెలంగాణలో ఎన్నో అద్భుతమైన చేనేతలున్నాయి. ఆ చేనేతల్లో ఒకటైన పోచంపల్లి ధరించి ఆవిడ నడవబోతున్నారన్నమాట. ఈ ప్రదర్శన కోసం 5 ప్రత్యేక ఇక్కత్ చీరలను నేసి అందించారట. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్ర చేనేతల్లో ఒకటైన పోచంపల్లిని మరింతగా ప్రసిద్ధి కావించాలని, ఆకర్షించాలనే ప్రయత్నం ఇది. మీరు కూడా తప్పకుండా చూడండి ఆ క్యాట్ వర్క్ ఎలా ఉంటుందనేది. మే 15 నుండి 22 వరకు ఫ్రాన్స్ లో జరిగే క్యాన్స్ లో ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అంబాసిడర్ మిస్ రష్మి ఠాకూర్ ధరించి ఆవిడ నడవబోతున్నారు. ఇది ప్రతి నేతనికి గర్వకారణం, ఎంతో సంతోషకరమైన విషయం కదా. ముఖ్యంగా పోచంపల్లిలో మగ్గం వద్ద వందలాది గంటలు గడుపుతున్న నేతలందరికీ హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారందరికీ ఎన్నో నమస్కారాలు అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇది ప్రశ్న మరియు జవాబు ఈ రెండింటికి సంబంధించి. మరి సరైన సమాధానాలు చాలా మంది పంపించారు. అందరి పేర్లు చదవలేను కానీ కొందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. భోగ మార్కండే అనిత, ఇది మా ఊరండి అంటూ ఆయన సందేశం పంపించారు. భూదాన్ పోచంపల్లి నుండి, సీతాదేవిక ఏశ్వరనగర్ నుండి, బాలకృష్ణగారు నర్సంపేట నుండి, శ్రీశాసనం కిస్మత్పూర్ నుండి, నెల్లూరు నుండి పునా వెంకటేశం హేమలత, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, పాలెంపూలయ్య ఆలగడ్డ నుండి, నిర్హరి యశోద జాంకంపేట, భూమిదేవి లక్ష్మీనారాయణ గారు అమ్మన్గుర్తు నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, సులోచన కరీంనగర్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, అలాగే ఇంకా చాలా మంది పంపించారండి సమాధానాలు. తెలంగాణ రాష్ట్రం ఇక్కత్ చేనేత మహిళ జయనుద్దీన్ గారు ఉండే నుండి పంపించారు. అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుండి పంపించారు. చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. ఇవన్నీ మీ పేర్లు చదివినా చదవకపోయినా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేనేత ప్రపంచ వ్యాప్తంగా భాసిల్లుతోంది కదా. దానికోసం మనందరం మనకు మనం సభాష్ చెప్పుకోవాల్సిందే. మరి షో టైంలో 2వ ప్రశ్న అడగబోతున్నాను నేను. శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. దయచేసి వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయకండి. మీరు కొంతమంది చేస్తున్నారు. మీరు అలా చేస్తే నేను పేర్లు చదవలేను. ఇక్కడ మీరు ఏ పేర్లు వస్తున్నాయో ఆ పేర్లు చదవడం చాలా కష్టమవుతుంది కనుక ఇది శ్రోతలు గమనించగలరు. మరి షో టైంలో 2వ ప్రశ్న వచ్చేస్తుంది. 2వ ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. మన తెలుగు సినిమాల్లో మొదటిసారిగా బ్రేక్ డాన్స్ ఏ చిత్రంలో చూసాము? మీకు సమాధానం తెలిస్తే 0 4 0 2 3 2 4 0 8 5 2 ఈ నెంబర్

ఎంతమంది పాటతో హమ్ చేస్తూ డాన్స్ చేసే చెప్పిన అట్లీస్ట్ కాళ్ళని ఇట్లా ఇట్లా కొట్టి ఎంత సూపర్ గా ఉంటుంది కదా, ఎంత హుషారైన పాట చక్రవర్తి గారు సంగీతం అందించారు. మరి తెలుగు సినిమాల్లో మొదటిసారిగా బ్రేక్ డాన్స్ ఏ చిత్రంలో చూశానని నేను అడిగాను అంటే నేనే క్లూ కూడా ఇచ్చేసాను అనుకోండి, ఎందుకంటే ఇవ్వకుండా నేను ఉండలేకపోయినా పాట నేను మీకోసం వినిపించాలి అనుకున్నాను. సరైన సమాధానం ఏంటంటే పసివాడి ప్రాణం సినిమాలో 1987 సంవత్సరంలో విడుదలైంది ఈ చిత్రం. పసివాడి ప్రాణం సినిమాలో ఇప్పుడు మనం విన్నాం కదా ఆ పాట, ఆ పాటలో తొలిసారిగా చిరంజీవి గారు విజయశాంతితో కలిసి బ్రేక్ డాన్స్ చేశారు మంచుకొండల్లో. ఎంతమందికి గుర్తొచ్చింది ఆ పాట చెప్పండి. చిరంజీవి, విజయశాంతి, సుమలత, బేబీ సుజిత కలిసి నటించారు పసివాడి ప్రాణం సినిమా. అప్పుడు చాలా హిట్ సినిమా అది. ఇదే సినిమా తమిళంలోనూ మలయాళంలో కూడా వచ్చింది. అసలు ఈ చిత్రానికి మూల అంటే మాతృక మలయాళంలోదే. కాకపోతే ఏంటంటే విశేషం, ఈ మూడు సినిమాల్లోనూ బాలనటిగా ఒకరే నటించారు, తమి, బేబీ సుజిత. మరి సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ళ కొందరు పేర్లు. ఎంతమంది పంపించారు తెలుసా? మీకు తెలుసా? దాదాపు 70-80 మంది పంపించారు సరైన సమాధానాలు. నేను ఎలా చదవగలను ఇంతమంది పేర్లు చెప్పండి. సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు: దివాకర్ ఉమ్మడి నుండి, మహిళనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, న్యాయనుద్దీన్ నుండి, శ్రీరామ్ నరేందర్, పాషా కాకతీయ వరంగల్ నుండి, శ్రీనివాస్ ప్రజాతి కూడా, త్రిశూల్ కుమార్ మల్కాజ్గిరి నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు, రాజన్ సిరిసిల నుండి, అనంతయ్య, హర్షిత్, నాగరాజ్ నావేటి హైదరాబాద్ నుండి పంపించారు, బొమ్మయ్య గారు కర్నూలు నుండి, మధుకర్ మందిపేట నుండి, చెలుపు నారాయణ అనసూయ, జానకంపేట్ అప్పలరాజు గారు పేడ నుండి, స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుట్ట, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, విజయకుమార్ కోటి నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, వెంకటేశం హేమలత నిమ్మ నుండి, అలాగే కాంచన కిట్టు కీసరా, ప్రేమనాథ్ కళావతి గారు ఆర్మూర్ నుండి, ఇంకా చాలా మంది పంపించారండి సమాధానాలు. సమాధానాలు పంపించిన మనందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి షో టైం వింటున్న ప్రతి ఒక్క శ్రోతకి మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ చెప్తుంది మీ రేడియో నేస్తం పద్మి. ఎందుకంటే షో టైంలో పాల్గొనడమే పెద్ద విషయం కదా. మరి షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తుంది, శ్రోతలందరూ సిద్ధం అనుకుంటున్నాను. స్టూడియో క్లాక్లో సమయం 1:38 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు ఒక గమ్మత్తైన ఇంటరాక్టివ్ ప్రశ్న, జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది కాదు, సినిమాకి సంబంధించింది కాదు. ప్రశ్న ఏంటంటే, అమ్మ చేతి వంట అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అమ్మ అంటేనే కమ్మదనం, అమ్మ చేతి వంట అంటేనే అమృతం అని చెప్పాలి. మనకి చిన్నప్పటి నుండి అమ్మ తన గోరుముద్దలు తినిపిస్తూ పెద్ద అయ్యాక కూడా బోలెడని స్పెషల్ వెరైటీస్ చేసి మనకు పెడుతూ ఉంటుంది కదా. అయితే ప్రశ్న ఏంటంటే, మీకు మీ చిన్నతనం నుండి కావచ్చు, ఇప్పుడు కావచ్చు, బాగా గుర్తుండిపోయిన మీ అమ్మగారి చేతి వంట, స్పెషల్ వంట ఏంటో నాకు పంపిస్తారు కదా. ప్రశ్న మరొకసారి చెప్పిన, మీకు చిన్నతనం నుండి లేదా ఇప్పుడు ఎప్పటికీ అమ్మ అంటే గుర్తుకొచ్చే ఒక వంట ఉంటుంది, నాకు కూడా ఉంది, నేను మీ అందరూ పంపించాక చెప్తాను. మరి అమ్మ అంటే గుర్తుకొచ్చే ఒక వంట ఏంటో నాకు మీరు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అబ్బాయి గారు చిత్రం నుండి వాజ్పేయింగ్ రాల్పించిన పాట విన్నారు. సంగీతం కీరవాణి, రచన వెన్నెల కంటి. ఏమిటండి బాబు ఆ సందేశాలు? అసలు మీరు పంపించిన డిషెస్ చూస్తుంటే, ఆ పదార్థాలన్నీ చూస్తుంటే నాకు చాలా ఆకలిస్తుంది. ఎంత అద్భుతంగా రెస్పాండ్ అవుతారు. ముందు నేను మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ నా జోహార్లు చెప్తున్నాను వివిధ భారతి శ్రోతలందరికీ. అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. మరి ప్రశ్న అలాంటిది, అమ్మ చేతి వెంటంటే అమ్మ గుర్తొచ్చింది కదా, నాకు కూడా మా అమ్మ గుర్తొచ్చింది. అయితే నేను అందరి సమాధానంలో చదివే ప్రయత్నం చేస్తాను. పంపించిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ పంపించకండి, పంపిస్తే అది కిందకు వెళ్ళిపోతుంది. మరి ఎస్ఎం మూర్తి గారు, నాకు మా అమ్మ చేసే పాలపూరి అంటే చాలా ఇష్టం అంటున్నారు. కాకతీయ పాష వరంగల్ నుండి టమాటో చట్నీ అంటే ఇష్టం అంట. భాను మూయపూర్ నుండి గోంగూర పచ్చడి ఇష్టం అంటున్నారు. వినండి అసలు ఒక్కొక్కరు రాసిన పదార్థాలు. గుత్తి వంకాయ కూర మా అమ్మ చేతి వెంట నాకు చాలా ఇష్టం అంటున్నారు. భూదాన్ పుచ్చంపల్లి నుండి భోగి మార్కండి అనిత. ఇంకా గోంగూర పప్పుట త్రిశూల్ కుమార్ మల్కాజ్గిరి నుండి. పొంగలి మా అమ్మ చేసే పొంగలి నాకు ఇష్టం అంటున్నారు. జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి. బిసిబిల్లేబాత్ రమణ సుబ్బారావు గారు పంపించే సికింద్రాబాద్ నుండి అమ్మ చేసే బిసిబిల్లేబాత్ అబ్బా ఎంత బాగుందండి. ఇక మా అమ్మగారు చేతి వెంట మర్చిపోలేను అద్భుతమైన చేపల కూర వండి పెట్టేది అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. నమస్కారం మేడం అంటున్నారు. మీకు కూడా నమస్కారం సార్. బెండకాయ కూర చాలా బాగా చేస్తారు మా అమ్మ అంటున్నారు. చింత శ్రీనివాస్ చేపల్లి నుండి. పప్పుచారు భూదాన్పల్లి చెంపల్లి నుండి భోగా సాయి మరియు విజయ్ రాస్తున్నారు. మరి వంకాయ కారం పెట్టిన కూర మా అమ్మ చాలా బాగా చేసేవారు, అది నాకు చాలా ఇష్టం అంటున్నారు మహాలక్ష్మి గారు. ఎప్రాల్ నుండి వెల్దుర్తి నరసింహాచారి మరియు వారి కుటుంబ సభ్యులు మనకి సందేశం పంపించారు. ఏంటంటే పాలకూర పప్పు, అమ్మ చేసే పాలకూర పప్పు నాకు చాలా ఇష్టం. మరి అలాగే నీతి రవ్వ లడ్డు బాబలేనండి, నీతి రవ్వ లడ్డు బాగా చేస్తారట. సయ్యద్ హైదర్ హైదరాబాద్ నుండి మనకి పంపించారు. అమ్మ ఇప్పుడు లేరు కానీ అమ్మ వండే చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. న్యామనంది నుండి శ్రీరామ్ నరేందర్ పోలేండి, అమ్మను గుర్తు చేసుకున్నాం ఇలాగా. వంకాయ టమాటా అమ్మ వంట అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి చేపల పులుసు అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు. అలాగే చక్కెర పొంగలు అమ్మ బాగా చేసేది రాణి మూర్తి సురాలు నుండి మనకు పంపించారు. మా అమ్మ వంట పప్పుచారు మా అమ్మ అంత బాగా చేస్తారంటున్నారు. భూదాన్ ఇక్కడ నుండి భువనగిరి నుండి కొండ యాదగిరి మరియు ఉమేష్. సర్వపిండి సర్వపిండి మా అమ్మ బాగా చేస్తారంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మైదంపల్లి నుండి. ఇంకా ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, అవన్నీ కూడా చదివే ప్రయత్నం చేస్తాను ఒక చిన్న కమర్షియల్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృత

షో టైం కార్యక్రమం వింటున్నారు. మీ రేడియోలో ఇస్తాం పద్మినితో. మరి షో టైంలో నేను అడిగాను మీ అమ్మగారి చేతి వంట బాగా గుర్తున్న వంట ఏంటి అని. మరి మినపప్పు ఉల్లిగడ్డ కూర చాలా ఇష్టం అంటున్నారు దుర్గాప్రసాద్ గారు, సత్యనారాయణ వరప్రసాద్, అలాగే మహాలక్ష్మి గారు. అమ్మ చేతి ఉగ్గు నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు. నిజమే కదండి, మొదటిసారిగా తల్లి తినిపించే ఉగ్గుని ఎవరు మర్చిపోగలరు. ఇంకా పాలకూర పప్పు, ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే అందులో మామిడికాయల ముక్కలు తరిగి పప్పులో వేసేది, తింటుంటే ఎంతో బాగుండేది, నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు మనకు సందేశం పంపించారు. నా చిన్నతనంలో అమ్మ కట్టెలపై మీద పప్పు చారు చేసేది, ఆ వాసనకి ఇంకా తినాలనే ఉండేదంటే. ఇప్పుడు ఈ సందేశాలన్నీ చదువుతుంటే నాకు కూడా చాలా ఆకలిస్తుంది, నాకు కూడా తినాలనిపిస్తుంది. ఈ సందేశం మనకు పంపించారు గజ్వేల్ నుండి శైల వెంకటేష్, సుధనా రామప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే స్వీట్ మైసూర్ పాక్ బాగా చేసేవారు అంటున్నారు చోడవారు ప్రమాదవి, గీతానగర్ హైదరాబాద్ నుండి మనకు సందేశం పంపించారు. మరి దస్తకి సంధ్య గారు ఏమంటున్నారంటే పప్పు చికెన్ మా అమ్మ బాగా చేసేది, నాకు అది బాగా గుర్తు. కూరాకు చారు అంటూ సుజాత ఆర్ గణేష్ రాజాజీనగర్ నుంచి పంపించారు. అమ్మ అంటే గుర్తుకొచ్చే వంట మాకు చేపల కూర అంటున్నారు బ్రహ్మయ్య కర్నూలు జిల్లా నుండి, చాలా సంతోషం. అలాగే నార్కెట్పల్లి మండలం నిర్మాణం నుండి పున్న వెంకటేశం హేమలత పంపించారు ఏంటంటే ఆలుగడ్డ ఫ్రై ఎవరికి ఇష్టం ఉంది చెప్పండి. ఆలుగడ్డ ఫ్రై మా అమ్మ చాలా బాగా చేసేదండి, ఇప్పటికీ కూడా నాకు ఆ రుచి నా నోట్లో ఉంది అంటున్నారు. పరమాణం మా అమ్మ బాగా చేసేది అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ. అలాగే మా అమ్మ చేసిన వంకాయ కారం పెట్టిన కూర చాలా ఇష్టం అంటున్నారు అనుపమ గారు, ఎక్కడి నుంచో రాయలేదు ఆవిడ. రాగి ముద్ద ఉలవచారు చాలా బాగా చేసేది అమ్మ వంట అంటున్నారు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుండి. అలాగే కొత్తగూడెం నుండి యాకూబ్ బాషా నూజహాన్ పంపించారు, అమ్మ చేసే బగారా గోంగూర మటన్ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. అసలు అమ్మ అమ్మే కదండి, ఏం చేసినా బాగుంటుంది, కానీ అమ్మ స్పెషల్ డిష్ అంటే కొన్ని గుర్తుంటాయి. ఇంకొన్ని సందేశాలు వచ్చాయి, ఒక పాట తర్వాత ఆ సందేశాలన్నీ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. నింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అంటేనే ఒక ఎమోషన్ కదా. అసలు ఎంతో మంది చాలా మంది సందేశాలు పంపించారు మా అమ్మని గుర్తు చేశారని. అమ్మని ఎప్పుడు మర్చిపోకూడదండి, మనతోనే ఉంటుంది అమ్మ. మనం ఉన్నామంటే మన ఉనికికి కారణమే అమ్మ. నాకు కూడా మీ అందరి సందేశాలు చూశాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ చేత వంట చేయించుకుని తినాలని ఆతృతగా ఉంది. యమలేని చిత్రం నుండి అద్భుతమైన పాట విన్నాము. సంగీతం కేవి కృష్ణారెడ్డి గారు, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అయితే చాలా మంది సందేశాలు పంపించారు. అత్తిసరంగం మూకలతో తయారు చేసిన వేడివేడిగా జావ, ఆ జావలో మామిడికాయ పచ్చడి వేసుకుని తినేవాళ్ళం, అది మా అమ్మ చేసి పెట్టేది అంటున్నారు. వీరన్న శ్రీనివాస్ విజయలక్ష్మి షాపూర్ నుండి, అలాగే అప్పలరాజు గారు పేడ నుండి, చింతపండు పులిహార మా అమ్మ చాలా బాగా చేసేదండి అంటున్నారు. నాకు కూడా ఫేవరెట్ అండి. ఇక మంగ భాస్కర్ గారు సికింద్రాబాద్ నుండి పంపించారు, అమ్మ చేసిన పప్పుచారు ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మనకు పంపించారు ఆళ్ళగడ్డ నుండి పాలెం పోలే గారు పంపించారు, చింతపండుతో తయారు చేసిన కోడిగుడ్ల కూర మా అమ్మ చాలా బాగా చేసేది, టేస్టీగా చేసేది అంటున్నారు. ఇంకా మనకి మినప జొన్న రొట్టె అంటూ వాణి నింబాద్రి మందిపేట నుండి పంపించారు, తొగర పప్పు టమాటా ఇందులో నూనె పోయేది, సూపర్ గా వంట చేసేది మా అమ్మ. మా అమ్మ ఇప్పటికీ ఉంది, చాలా సంతోషం అండి. అమ్మతో సంతోషంగా గడపండి. మా అమ్మ నాకు పెట్టే పెరుగును అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. అమ్మ ఏం పెట్టినా బాగుంటుందండి. అలాగే పిజ్జాది కూడా శ్రీనివాస్ గారు మనకి పంపించారు, అమ్మ పాయసం బాగా చేసేది, నాకు చాలా ఇష్టం అంటారు. నా చిన్నతనంలో మా అమ్మగారు వండిన కోడిగుడ్డు కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఎక్కడి నుండి అంటే మధుకర్ నందిపేట నుండి, నిజామాబాద్ నుండి పంపించారు. అలాగే అమ్మ చేతి వంట ఏదైనా బాగుంటుంది అంతే కదా, స్పెషల్ అయితే మొక్కజొన్న గారెలట. మరి ఈవిడ రాధా గారు పంపించారు మనకి, ఎక్కడి నుంచో తెలీదు. మా అమ్మ చేతి వంట అంటే చేపల కూర గుత్తి వంకాయ కూరతో చాలా బాగా చేసేది, ఇప్పటికీ చాలా ఇష్టంగా తింటామంటున్నారు. అమ్మని గుర్తు నుండి లక్ష్మీనారాయణ గారు, అమ్మ చేసే వంటలన్నీ అద్భుతం, దోసకాయ టమాటా కూర చాలా బాగుంటుంది అంటున్నారు. ఆర్వి గారు ఎక్కడి నుంచో రాయలేదు మనకి, మా అమ్మ అన్ని బాగా చేస్తారండి కానీ మునక్కాయ కుడుములు చాలా బాగా చేస్తారంటున్నారు. అరుణ్ గారు ఇబ్రహీంపట్నం నుండి పంపించారు మనకి. రవ్వలడ్డు మైసూర్ పాక్ అబ్బా బాగున్నాయండి, ఎవరు సిహెచ్ హనుమంతరావు గారు పంపించారు. ఇంకా మనకి జానకంపేట నుండి చిలుక నారాయణ గారు, అనసూయ గారు పంపించారు, అమ్మ ఏం చేసినా బాగుంటుంది అంటున్నారు.

గల్లుండి. మా అమ్మ అన్ని బాగా చేస్తారండి, ఆమె అంటున్నారు. రమణ గారు బోయినపల్లి నుండి, జొన్న రొట్టెలు చేపల పులుసు అంటున్నారు. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శన దగ్గర నుండి, నిజామాబాద్ నుండి. గుత్తి వంకాయ కూర చాలా బాగా అమ్మ వండేది మా అమ్మ జిబ్లిక్పల్లి నుండి. చిక్క చక్రపాణి చందన. అలాగే ఇవాళ వంటల పేరు చదువుతూ మీరెంత ఆకలిగా ఉంటారో పద్మిని గారు అంటున్నారు. నాకు మా అమ్మ చేసే కొత్త మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అన్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. అలాగే మా అమ్మ చేసే అన్ని వంటలు ఇష్టం అంటున్నారు మీరా సాయిల్ గారు. నారింజకాయ పప్పు బాగా చేస్తుంది అంటున్నారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. అలాగే కల్వకుర్తి నుండి నాటుకోడి కూర అంటున్నారు మేనూరు కళ్యాణాచారి గారు. అలాగే నందిపేట నుండి అమ్మ చికెన్ బాగా చేస్తుంది. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి కానీ సమయం ఏమో అయిపోతుంది. అమ్మ ఏం వండినా బాగుంటుంది అంటున్నారు దమ్మోజ్ వెంకటాచారి గారు చిత్రియాల నుండి. అలాగే అమ్మ మాది నల్గొండ జిల్లా ముసంగి గ్రామం. అమ్మ పచ్చి ఆముదాయలు వేయించి రోట్లో రుబ్బి ఆవకాయ పెట్టేది, అది చాలా బాగా నచ్చేది అంటున్నారు. చాలా సంతోషం అండి. అలాగే వరంగల్ కాశీబుక్ నుండి దాసి రామచంద్రం గారు, అమ్మ ఏం చేసినా బాగుంటుంది చింతపండుతో నోరూరించే పులిహార చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇంకా లాస్ట్కి మనకు ఒక సందేశం వచ్చింది, మా అమ్మ చేసే వగ్గాని బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం. నిజాంపేట్ గణేష్ వేదవతి గారు పంపించారండి. చాలా చాలా సందేశాలు పంపించారు ఈరోజు. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మనందరం మరొక్కసారి మన చిన్నతనానికి వెళ్ళి అమ్మని గుర్తు చేసుకున్నాం కదా. అందుకంటే ఇంకేం కావాలి, మీ పేరు చదివినా చదవకపోయినా అందరూ ఎంత సంతోషంగా షో టైంలో పాల్గొన్నారు. మనీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆకాశవాణి బుద్ధభారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తర్వాత శక్తి సీల్లో ఒక అద్భుతమైన శక్తి సీల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. స్టేట్ యూన్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: strengthen our defense and security cooperation and pave the way for new avenues of collaboration in the years to come.
1: The Indian Meteorological Department, IMD, has issued a yellow warning for heat wave conditions in the national capital for the next 3 days. According to the IMD, isolated places in the city are likely to reel under intense heat during the day. A report from our correspondent.
2: According to the Met Department, the maximum temperature in Delhi is expected to be around 43 to 45 degrees Celsius today, while the minimum temperature is likely to hover near 28 degrees Celsius. In the past 24 hours, the maximum temperature in the national capital were in the range of 43 to 45 degrees Celsius, while the minimum temperature were in the range of around 27 degrees Celsius. As of yesterday, 44.6 degrees Celsius was recorded in the Ridge Area Station of IMD. Safdarjung Station recorded 43.4 degrees Celsius, Lodhi Road Station 43.8 degrees Celsius, and 43.5 degrees Celsius was recorded at Palan Station. Priya Mondal, Akashwani News, Delhi.
1: In Uttar Pradesh, orange alert for heat wave to severe heat wave conditions has been issued again for the coming week. Banda continued as the hottest place in the country on the second consecutive day with a temperature of more than 47 degrees Celsius. Chief Minister Yogi Adityanath directed district magistrates, the health department, power department and relief agencies to remain on alert mode. More from our correspondent.
3: Apart from Banda, which recorded a staggering 47.6 degrees yesterday, several districts across the state are experiencing severe heat wave conditions, with maximum temperatures hovering near or crossing the 45 degree mark. The Indian Meteorological Department has issued a heat wave alert for 33 districts and advised people to remain cautious, especially during afternoon hours. Heat wave conditions will prevail in the southern and central parts of the state for the next 1 week, while whole state will have hot nights for the next 2 days. Sushil Chandra Tiwari, Akashwani News, Lucknow.
1: IMD has also forecast heat wave to severe heat wave conditions in Madhya Pradesh today. Heat wave conditions are likely to prevail.
4: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission, information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat.
5: మరియు నాటి శక్తిశైలిలో ఒక అద్భుతమైన శక్తిశైలిని మీకు పరిచయం చేస్తానని చెప్పాను కదా. 300 అడుగుల రామునుడి రూపం అది, కానీ అడుగులు మాత్రం ఆకాశాన్ని తాకే విక్రమార్కుడిల మొండైన ఆత్మవిశ్వాసం. ఇవన్నీ ఎవరి సొంతమో తెలుసా? ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి సొంతం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్లో జన్మించారు ఆర్తి. తండ్రి రాజేంద్ర డోగ్రా ఇండియన్ ఆర్మీలో కర్నల్, తల్లి కుంకుమ డోగ్రా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. ఆర్తి పుట్టిన సమయంలోనే వైద్యులు ఆమె శారీరక బలహీనత గురించి చెప్పారు. ఈమె సాధారణ పిల్లల్లో కలవలేదు, దయచేసి వేరుగా పెంచండి అన్నారు. కానీ ఆమె తల్లిదండ్రులు ఆ మాటను లెక్క చేయలేదు. వైకల్యం శరీరానికే కానీ ఆలోచనకు కాదని నమ్మి ఆమె సామాన్యుల పాఠశాలకే పంపించారు. ఆ నమ్మకమే నేడు ఆమెను దేశం గర్వించదగ్గ స్థాయికి చేర్చింది. మరి ఎలా చేర్చింది, వారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఉండండి ఆకాశవాణి వివిధ భారత్.

0: మహానటి చిత్రం నుండి ఆ పాట విన్నారు. రమ్య బెహరా ఆలపించిన పాటకి రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం మీకి జయమేయర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి మన శక్తిశీలిలో ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి ఇంట్రెస్టింగ్ విషయాలు, వారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మరి ఆర్తి డోగ్రా గారి తల్లిదండ్రి అందించిన మద్దతు, మార్గదర్శకత్వంతో ఐఏఎస్ పరీక్షకి ట్రైనింగ్ తీసుకున్నారు ఆర్తి. లక్ష్య సాధనలో అగ్రగామిగా 2006వ సంవత్సరంలో మొదటి ప్రయత్నంలోనే దేశంలో అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 56వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించారు ఆర్తి. మరి ఆవిడని అవహేళన చేసిన వాళ్ళందరూ అవాక్కైపోయేలా చేశారు ఆర్తి. అవహేళన చేసిన గొంతులే ఆమె విజయానికి నీరాజనాలు పట్టాయి. ఆ క్షణం కూడా ఆమె ఎత్తు 3.5 అంగుళాలే. అయినా ఆర్తి కీర్తి హిమాలయమంతా ఎత్తుకెదిగింది. మరి ఎంత ఇన్స్పైరింగ్ జర్నీ అయి ఉంటుంది కదా ఆర్తి గారిది, దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం.

0: చిత్రం నుండి అర్జిత్ సింగ్ అనిపించిన పాటగన్నారు. సంగీతం అనూప్ రూబిన్స్, సాహిత్యం వెనమాలి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:27 దాటి 40 సెకండ్లు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆవిడ యూపీఎస్సీ క్లియర్ చేశారు, కలెక్టర్ అయిపోయారు. కలెక్టర్ అయిపోయాక ఆవిడ విశ్వరూపం చూపించడం మొదలెట్టారు. ఎన్నో సంస్కరణలు చేశారు ఆవిడ కలెక్టర్గా ఉన్నప్పుడు. వాటిలో ముఖ్యంగా రాజస్థాన్ క్యాడర్ అధికారినిగా ఆర్తి గారు చేపట్టిన సంస్కరణలు సేవా పదంలో విప్లవాత్మక అడుగులు వేశారని చెప్పాలి. ఆమె చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్త ప్రశంసలు అందుకుంది. ఆ ఉద్యమం పేరు చెప్తాను, ఒకవేళ దాని గురించి మీకేమైనా తెలిస్తే నాకు వాట్సాప్ సందేశం పంపించండి. రాజస్థాన్ లో బికనీర్లో కలెక్టర్గా ఉన్నప్పుడు ఆర్తి గారు పరిశుభ్రత కోసం బింకో బికానో అనే ఒక ప్రచారం ప్రారంభించారు. దాని పేరు బింకో బికానో. మీకు ఈ బింకో బికానో గురించి ఏమైనా తెలిస్తే నాకు 0402324582 ఈ నెంబర్కి సందేశం పంపించండి.

క్షేమమా నాయన అంటూ బాలుగారు పాడిన ఆ అద్భుతమైన పాట విన్నారు కదా. రుక్మిణి చిత్రం నుండి ఆ పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అద్భుతమైన సంస్కరణలు చేశారు ఆవిడ. అయితే బంకో బికాను అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు అని చెప్పుకున్నాం కదా, దాని గురించి చెప్తాను. ఈ ప్రచారం కింద బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయవద్దని ఆమె జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలు ఊరుకుంటారా, వారు చేసేవేవో వారు చేస్తారు, కానీ చాలా పట్టుబట్టి ఆ అలవాటుని మాన్పించారట ఆర్తి డోగ్రా. దానికోసం ఎన్నో కిలోమీటర్లు నడిచారు, పాదయాత్ర చేశారు. నడుస్తున్న వాళ్ళ ఆవిడ బాట మీద పూలు జల్లారట. ఆర్తి డోగ్రా గారంటే అంతగా అభిమానించేవారట రాజస్థాన్ రాష్ట్రంలో. అయితే ఈ ప్రచారాన్ని కేవలం ఆ బికనీర్కే పరిమితం చేయలేదు ఆర్తి గారు. 198 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహించారు ఈ బంకో బికాను, అంటే బహిరంగ మల విసర్జన చేయకుండా ఆపడం అన్నమాట. ఇది మంచి రిజల్ట్ ఇచ్చింది, మంచిగా ప్రసిద్ధిగా చేసింది, తర్వాత విజయవంతమైంది. ఆ తర్వాత పొరుగు జిల్లాలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాయి, అవి కూడా అవలంబించడం మొదలెట్టాయి. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేశ ప్రభుత్వం ఎంతగానో చెప్తోంది బహిరంగంగా మల విసర్జన చేయొద్దు, లేదా అన్ని రకాలుగా మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం శుభ్రంగా పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తున్నా సరే, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో

ఇలాంటి పాతకాలపు పద్ధతులను అవలంబిస్తూ అనారోగ్యాల పాలిటవుతున్నారు జనాలు. అలాంటి వాళ్ళని చైతన్యపరచడానికి ఆర్తి డోగ్రా గారు నడుంగట్టారన్నమాట. మరి అంతేనా, మరి బాగా రిజల్ట్ వస్తుంది. 195 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహిస్తోంది. అది పొరుగు జిల్లాల్లో కూడా పాకింది. వాళ్ళు కూడా ఇలా మొదలెట్టారన్నమాట, బహిరంగ మల విసర్జన చేయకుండా ఉండటానికి. మొబైల్ సాఫ్ట్వేర్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, పురోగతిని పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలు భారీగా చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర నుండి చేసుకునేవారట. మరి అంత ఐఏఎస్ క్యాడర్ అయినా సరే పక్క వాళ్ళకి పురమాయించి మీరు చూడండి అని చెప్పచ్చు కదా? లేదు, ఆవిడ దగ్గరుండి పర్సనల్ గా అందరి చేత కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేశారు. కాబట్టే మరి ఆర్తి డోగ్రా ఐఏఎస్ గారు జాతీయ స్థాయిలో ఉత్తమ ఐఏఎస్ అధికారినిగా పురస్కారం పొందారు. మరి ఇంకా ఉన్నాయి ఆవిడ గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు, ఆవిడ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం మన శక్తిశీలిలో.

రాగాలు చిత్రం నుండి స్వీయ సంగీత దర్శకత్వం రచనలో కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:40 దాటి 40 సెకండ్లు. ఐఏఎస్ అధికారి జాతీయ పురస్కార గ్రహీత ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆర్తి డోగ్రా గారు తన జీవితం అంతటినీ ప్రజాసేవకి అంకితం చేశారు. వారు వివాహం చేసుకోలేదు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఆమె బహిరంగ మల విసర్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టిన తర్వాత అదే రాష్ట్రంలో జోధ్పూర్లో డిస్కామ్లో డైరెక్టర్గా పనిచేయడం మొదలుపెట్టారు ఆర్తి గారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఎందుకంటే అసలు అప్పటి వరకు డిస్కామ్లో డైరెక్టర్గా మహిళల్ని పనిచేయనిచ్చేవారు కాదుట. ఈవిడే తొలి మహిళా ఐఏఎస్ అధికారి అలా రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్లో డిస్కామ్లో పనిచేసేది. అయితే అజ్మీర్లో కలెక్టర్గా ఉన్న సమయంలో ప్రజాస్వామ్య రక్షణలో భాగంగా దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఆర్తి డోగ్రా. దాన్ని ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ప్రతి ఈ మన ఎలక్షన్స్ టైంలో, అంటే ఆ టైంలో ప్రతి పోలింగ్ బూత్లో ప్రత్యేక వసతులు కల్పించారట దివ్యాంగులందరికీ. దాదాపు 17,000 మంది దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు. అంటే వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటుంది అన్ని చోట్ల వెళ్ళిపోయినట్టు వెళ్ళడం, మనం నడిచినట్టు వెళ్ళడం, వాళ్ళకి కొన్ని సౌకర్యాలు మనం కల్పించాలి. వాళ్ళు

లో భాగంగా దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఆర్తి డోక్రా. దాన్ని ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ప్రతి ఈ మన ఎలక్షన్స్ టైంలో, అంటే ఆ టైంలో ప్రతి పోలింగ్ బూత్ లో ప్రత్యేక వసతులు కల్పించారట దివ్యాంగులందరికీ. దాదాపు

0: వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రజాసేవ, సామాజిక న్యాయం పట్ల ఆర్తి డోగ్రా గారికి ఉన్న అచంచలమైన అంకిత భావం ఎంతో ప్రశంసనీయం. సివిల్ సర్వీసెస్ రంగంలో ఆర్తి డోగ్రా ఒక ఆశాదీపం.

అవసరం లేదని, సంకల్ప బలంతోనే దేన్నైనా సాధించవచ్చని మరొక్కసారి నిరూపించారు ఆర్తి డోక్రా. ఎందరికో రోల్ మోడల్గా నిలుస్తున్నారు ఈ ఐఏఎస్ అధికారిని. ఆవిడ ఒక అత్యద్భుత సందేశం పంపించారు అందరికీ, మొత్తం మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ. అదేంటో తెలుసా? మనిషి గొప్పతనం శరీర వైకల్యంలో లేదు, శరీర వైశాల్యం లేదు. అంటే నువ్వు ఎంత గొప్పగా ఉన్నావు, ఎంత సన్నగా ఉన్నావు, ఎంత లావుగా ఉన్నావు, ఇలా శరీర వైశాల్యం లేదు, ఆశయాల ఔన్నత్యంలో ఉంది అంటున్నారు ఆర్తి డోక్రా. ఎంత గొప్ప సందేశం కదా! నేటి యువతకు ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత అన్నట్టే, అతిశయోక్తి కాదేమో.

ఆవిడ కూడా ఒక శక్తిశీలి అనొచ్చు. ఎందుకంటే ఆవిడ రాసిన ఒక కవిత మనకు పంపించారు, నేను తప్పకుండా చదువుతానని కూడా చెప్పాను. ఆ కవితకి గ్రేట్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ గాట వారు నిర్వహించిన కవితల పోటీలో 2,000 రూపాయల బహుమతి పొందింది ఈ కవిత. అది సిరివెన్నెల గారి గురించి, సిరివెన్నెల సినిమా గురించి. తప్పకుండా చదువుతాను అమ్మా అని చెప్పాను, ఆవిడ కూడా మళ్ళీ మనకి సందేశం పంపించారు. ఆ కవిత ఇలా సాగుతోంది. మిసిలి వెన్నెల పదములు కూర్చి కోరిని వాక్య సంపద చేర్చి కోవెల జయగంటుల రవణుల వంటి పవిత్ర భావములను పేర్చి వన్నెల దిద్దిన అలంకారములతో అలంకరించి అలలుగా ఎగిసే చైతన్య స్ఫూర్తిని రగిలించి మారేడు దళములు వంటి భక్తి గీతములతో సదాశివుని అర్పించి పాడారు జంటగా తెలుగు భాష భామునితో కూడి. కవిత్వ భాషను సంగీత గీతమును గద్ది భాషా సౌందర్యమును దర్శించే భాగ్యమును శ్రోతలకు కలిగించి సంగీతహారము మేలైన సాహిత్య దారముతో అల్లి సతత హరితము వంటి ఆపాత మధుర గీతములను ఇంపుగా వినసొంపుగా అక్షరములు కూర్చి అందించి మా తెలుగువాడు అంటూ గొప్పగా చెప్పుకునేట్టు తన అడుగు జాడను జన హృదయాల్లో నిలిపారు. వినీల సినీ ఆకాశంలో అసమాన్య ప్రతిభా సంపత్తులతో సాటివారిలో మీటుగా మెరిసి ఆరాళ మెరుగని విలువలు రహదారిలో పయనించి పాటల సిగబంతిని తెలుగు తల్లి జడలో తురిమి కలకాలం నిలిచే గీత స్మృతిని పంచి చేరాడు దివిని సిరివెన్నెల. ఇది మనకు పంపించింది చంద్రకళ గారు తీకొండ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి. ఈ కవిత రాసి పంపించినందుకు వారికి గ్రేట్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ నుండి వారు నిర్వహించిన కవితా పోటీలో 2,000 రూపాయల బహుమతి పొందారు. చాలా అద్భుతంగా ఉందండి చంద్రకళ గారు మీ కవిత. మీరు మాతో ఈ కవితని షేర్ చేసుకున్నందుకు మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి, ఆవిడ విజయ పరంపర, ఆవిడ ప్రయాణం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. విమర్శలను మెట్లుగా చేసుకుని శిఖరాగ్రాన్ని ఎలా చేరుకోవాలో ఆమె జీవితం మనకి నేర్పుతుంది. ఆర్తి డోగ్రా కేవలం ఒక అధికారిని మాత్రమే కాదు, మహిళా సాధికారత కల్పిస్తూ అపజయాల సాగరంలో అలసిపోయిన వారికి ఒక ఆశాకిరణంగా నిలిచారు. ఇది ఇవాళ శక్తిశీలి. ఆత్మవిశ్వాసం ఆశయ సాధనకి ప్రతిరూపంగా నిలిచిన ఐఏఎస్ అధికారిని ఆర్తి డోగ్రా గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఇంట్లో ఎంతో సరదాగా రెండు సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక షో టైం అద్భుతంగా నడిచింది. శక్తిశీలిలో ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకున్నాం. ఇలా శ్రోతలతో మాట్లాడుతుంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు నమస్కారం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృతాలని

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తుంది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ కార్యక్రమం విన్నారు. సమయం 5 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెల్లుల గ్రామం నుండి కోరుతున్నారు జప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, హర్షిణి, శ్యామల, భారతి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట కొండవీటి దొంగ సినిమా కోసం ఎస్పి బాలు గారు, కేఎస్ చిత్ర పాడిన పాట విందాం.

0: బన్నవారు వెలువైంది. భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, ప్రమీల, శ్యామల, భారతి, ప్రసాద్, రాజేష్ ఇంకా వారి మిత్రబృందం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: జీఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: బోధన్ పట్టణం శంకర్ నగర్ లోని శ్రీ రామాలయం విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: తప్పక వినండి, తరించండి.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట ఒక్కడు సినిమా కోసం ఉదిత్ నారాయణ్ సుజాత బృందం పాడింది. ఈ పాటను వినిపించమని కోరుతున్నవారు నిజామాబాద్ జిల్లా శ్రీగొండ మండలం న్యామని నగరం నుండి కోరుతున్నవారు వసంత భారతి లాసియా హన్మండ్లు హరీష్ అరుణ్ అజయ్ ప్రసాద్ రాజేందర్ ప్రణాళిక ఇంకా వారి కుటుంబ సభ్యుడు వీరు కోరుతున్న పాట ఒక్కడు సినిమా కోసం. ఉదిత్ నారాయణ సుజాత అభినందన పాడింది.

கமல் வண்ணம் நம்பி பகத்சிங் பரத்லால் ராதாபாய் முன்னா சுதாராணி தேஜா லீலா சிங் இங்க வரி குடும்ப சபிலு. அபிருச்சி వింటున్న శ్రోతలకు, మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపిస్తున్న మా చిరునామా అభిరుచి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, నిజామాబాద్ 503001. చిరునామా మరొకసారి అభిరుచి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, నిజామాబాద్ 503001. కార్యక్రమంలో త్వరపాటును కోరిన వారు నిజామాబాద్ న్యూ ఏంజల్స్ కాలనీ నుండి నగనా గుప్తా, గోదావరి లావణ్య లాసియా, ప్రేమ్నాథ్ రామచంద్ ప్రసాద్ రాజేందర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కొన్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు విన్నాం లలిత గీతాలు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
7: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: తాతయ్య, ఇది ఏం మొక్క?
9: టాంజరీన్, చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
8: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
9: ఎందుకు?
8: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
9: ఓ థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
8: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
10: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బలా,
11: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
12: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
13: చిక్కుకున్నాడు.
14: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది,
15: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీ ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు విన్నాం సినీ గీతాల్లో.

విన్న పాట అర్మాన్ సినిమా కోసం. రమ్య భార్గ అన్నా కులకర్ణి పాడిన పాట విన్నారు. తర్వాత వినిమయ పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా కోసం కార్తీక్ చిన్నయ్య శ్రీపాద పాట పాడి విందాము.

సహకారంతో స్నేహితుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం ఈరోజు వాయిదా పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మిత్రులు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పాలమూరు పోరయాత్ర పేరిట పాదయాత్ర చేస్తామన్న విడ్డూరమని వాకిటి శ్రీహరి అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు,

ఈ నెల 21వ తేదీన తెలంగాణ రాష్ట మంత్రివర్గం సమాపేశం కానుంది. దీంతో కేఆర్ఎంబి సమాపేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ విజ్ఞప్తి మేరకు 21వ తేదీన జరగవలసిన సమాపేశాన్ని కేఆర్ఎంబి వాయిదా వేసింది. సమాపేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణాబోర్డు చెప్పింది. ఈ మేరకు రెండు రాష్టాలకు సమాధానమిచ్చారు. రాష్టంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. రెండు విడతల కౌన్సిలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. తొలి విడత కౌన్సిలింగ్ సీట్లను జూన్ 6వ తేదీన కేటాయిస్తారు. అదే నెల 9వ తేదీన పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. చివరి విడత కౌన్సిలింగ్ జూన్ 15వ తేదీన ప్రారంభమై 22వ తేదీతో ముగుస్తుంది. జూన్ 27వ తేదీ నుంచి 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహిస్తారు. స్పాట్ ప్రవేశాలను 1వ తేదీ నుంచి 8వ మధ్య పూర్తి చేసుకోవాలని నిర్దేశించారు. ఈ నెల 13వ తేదీన పాలిసెట్ నిర్వహించగా 23వ తేదీలోపు ఫలితాలు వెల్లడించనున్నారు. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల వివరాలు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు పింఛనర్ల వివరాలు పోర్టల్లో అప్డేట్ చేయాలని వివిధ విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ నెల 31 నాటికి వివరాలు అప్డేట్ చేయాలని సూచించింది. జూన్ 2వ తేదీన ఉద్యోగులు పింఛనర్లకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈహెచ్ఎస్ వివరాల సేకరణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. పోలీస్ తదితర యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట ఆవిర్భావం తర్వాత గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్ల పాటు సడలించారు. ఆ తర్వాత మరో 2 ఏళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో భవానీ శంకర్ చెప్పారు. జిల్లాలోని యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టెంపుల్ సిటీలో నిర్మించనున్న లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కొండపైన నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షా పరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, మాడవీధుల్లోకి వెళ్లే కొత్త మెట్ల మార్గానికి కూడా శంకుస్థాపన జరగనుంది. మొత్తం 100 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని ఈవో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఉనికి కోల్పోతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒకరినొకరు కాపాడుకుంటూ నటిస్తున్నాయని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తుందని రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ అన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ఎగ్లాస్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వం లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఎకరానికి 2 పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే గడియన్ శ్రీహరి చెప్పారు. ఈరోజు జనగామ జిల్లా గండి రామారావు ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్1 పంపు హౌస్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నైపుణ్యాభివృద్దితో ఎన్నో అవకాశాలు వస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా నైపుణ్యాభివృద్దిపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ఇటీవల విద్యా వారోత్సవాల కింద సమ్మర్ క్యాంపులు నిర్వహించామని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారని ఆమె చెప్పారు. రాష్టంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అదే సమయంలో రాష్టంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

0: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి బీబీనగర్ మండలాల్లో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం నిల్వ, తరలింపు ప్రక్రియపై అధికారులతో మాట్లాడారు. జన్ జాతీయ గరిమా ఉత్సవ్ 2026 జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ ఆవరణలో పీఓ రాహుల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన జాతీయ గరిమా ఉత్సవాల్లో భాగంగా మారుమూల గిరిజన ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు గిరిజనుల గ్రామాలకు అధికారులు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారని తెలియజేశారు. మంచిర్యాల జిల్లా బుయ్యారం గ్రామంలో గుడుంబ తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 30 గుడుంబ తయారీ కేంద్రాలను గుర్తించి 3,000 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. 2027 జనగణనలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లాలోని చోటుప్పల్లో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. 2027 జనగణన మొదటి విడతలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఈరోజు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా పర్యటించారు. మల్లెలమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రం, సీతారాంపురంలోని శివసాయి రైస్ మిల్ను కూడా తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా రేపు ఆల్ ఇండియా కెమిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు జనగామ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలియజేశారు. విశేషాలు మరొకసారి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. నదీ జిల్లాలో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఈ రోజు వాయిదా పడింది. రాష్టంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 20వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. రాష్టంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరే తృతీయే భారత్ నార్డిక్ శిఖర సమ్మేళనే భాగం భజితవాన్. యస్యోద్దేశ్యం ప్రౌద్యోగికీ పునర్నవీకరణీయోర్జా రక్షా వ్యాపార క్షేత్రేషు సహకారం సుదృఢీకరణమస్తి. ప్రధానమంత్రిణా శ్రీమోదినా స్వీడన్ దేశస్య సమకక్షీయేణ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ సంయుక్తలేఖె వైశ్విక అనిశ్చితతావధౌ సహభాగితాయాః విషయే అవధానం ప్రదత్తం. సర్వోచ్చ న్యాయాలయేన మానవ జీవనస్య సార్వజనిక సురక్షాయాః చ ఆవశ్యకతాం ఉల్లిఖన్ ఉన్మత్తానాం అసాధ్య రోగిణాం అథవా ప్రత్యక్షతయా అపాయకారిణాం మార్గభ్రష్ట శునకానాం కృతే ప్రథమవారం యూథేనేషియా మాధ్యమేన మృత్యోః అనుమతి ప్రదత్తా. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే జయపురే రాజస్థాన్ రాయల్స్ దళం లక్నో సూపర్ జాయింట్స్ దళం సమ్ముఖీ కరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. తృతీయం భారత నార్డిక్ శిఖర సమ్మేళనం అద్య నార్వే దేశస్య రాజధాన్యాం ఓస్లో నగరే సమారబ్ధం. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇత్యేతేషాం సమకక్షిభిః సహ అస్మిన్ శిఖర సమ్మేళనే భాగం స్వీకృతం. ద్వావింశత్యధికద్విసహస్రతమే వర్షే డెన్మార్క్ దేశస్య కోపెన్హేగన్ నగరే ఆయోజితస్య పూర్వ శిఖర సమ్మేళనానంతరం భారత నార్డిక దేశానాం మధ్యే క్షేత్రీయ సహకారం సుదృఢీకరణం అస్య సమ్మేళనస్య ఉద్దేశ్యమస్తి. తంత్రజ్ఞానం, నవాన్వేషణం చ, సుస్థిరత, పునర్నవీకరణీయోర్జా, డిజిటలీకరణం చ అస్య సమ్మేళనస్య ప్రముఖాని క్షేత్రాణి సంతి. వ్యాపార ఆర్థిక సహభాగిత్వ సంధిన టీఈపీఏ ఇత్యనేన సహ అధునా ప్రవృత్తేన శిఖర సమ్మేళనస్య भारत नॉर्डिक क्षेत्राणां मध्ये व्यापार निवेश संबंधाः अपि सुदृढाः भविष्यन्ति इति अपेक्षा अस्ति। नॉर्डिक समूहेन सह भारतस्य द्वैपाक्षिक व्यापारः सम्प्रति प्रायः 21 बिलियन डॉलर मितम् अस्ति। अनेन शिखर सम्मेलनेन भारत नॉर्डिक देशयोः मध्ये बहुपक्षीय सहकारस्य विस्तारः भविष्यति तथा च परस्पर हितस्य क्षेत्रीय वैश्विक विषयेषु चर्चायाः अवसरः प्राप्यते इत्यपि अपेक्षा अस्ति। शिखर सम्मेलनात् प्राक् पूर्वं प्रधानमंत्री मोदी आइसलैंड देशस्य प्रधानमंत्रिणा, फिनलैंड देशस्य प्रधानमंत्रिणा, डेनमार्क देशस्य प्रधानमंत्रिणा च सह द्वैपाक्षिक मेलनं कृतवान्। प्रधानमंत्री श्री मोदी यूएई, नीदरलैंड्स, स्वीडन देशानां भ्रमणं समाप्य ह्यः नॉर्वे देशं सम्प्राप्तवान्। गतसायं सः क्राउन प्रिंस हकोन तथा नॉर्वे देशस्य प्रधानमंत्रिणा जोनास गहरस्टोन इत्युभाभ्यां सह भारत नॉर्वे व्यापार अनुसंधान शिखर सम्मेलने भागं भजितवान्। वाणिज्य अनुसंधान समुदायं संबोधयन् प्रधानमंत्री श्री मोदी व्यापार आर्थिक सहभागित्व संधेः प्रभावात् परं द्वैपाक्षिक व्यापारस्य निवेशस्य च वृद्धेः प्रशंसाम् अकरोत्। सः अधोरेखितवान् यत् उभयोः पक्षयोः हितधारकाः 100 बिलियन यूएस डॉलर इत्यस्य निवेश लक्ष्यं साधयितुं प्रयत्नान् कुर्युः। परिणामतः भारते 10 लक्षाणि यावत् वृत्त्यावसराणां सृजनं च करणीयम्। प्रधानमंत्री श्री मोदी स्वस्य पञ्चराष्ट्राणां यात्रायाः पञ्चमान्तिमे चरणे च अद्य इटली देशं गमिष्यति। भारत स्वीडन देशौ वैश्विक अनिश्चिततायाः क्षणे सहकारः सहभागी समृद्धेः सुस्थिरस्य भविष्यस्य च मार्गं निर्धारणाय अवधानं दत्तवन्तौ। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना तस्य स्वीडन देशस्य समकक्षीयेण उल्फ क्रिस्टर्सन इत्यनेन च लिखिते लेखे वैश्विक अनिश्चिततायाः, ऊर्जा असुरक्षायाः, आर्थिक विभाजनस्य च समये विश्वम् एकाकीभूय कार्यं कर्तुम् अन्ताराष्ट्रिय सहभागित्वं सुदृढीकर्तुं वा चयनं कर्तव्यम् इति अवधानं दत्तवन्तौ। अद्य राष्ट्रिय दैनिक पत्रिकायां प्रकाशिते लेखे उभौ प्रधानमन्त्रिणौ उक्तवन्तौ यत् संयुक्त राष्ट्र संघः स्वस्य 80तमं वार्षिकोत्सवम् आचरति, अतः अन्ताराष्ट्रिय सहयोगस्य बहुपक्षवादस्य च मूल्यम् इतोपि स्पष्टम् अभवत्। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। सर्वोच्च न्यायालयेन मानव जीवनस्य सार्वजनिक सुरक्षायाः च आवश्यकताम् उल्लिखन् उन्मत्तानाम्, असाध्य रोगिणाम् अथवा प्रत्यक्षतया अपायकारिणां मार्गभ्रष्ट शुनकानां कृते प्रथमवारं यूथेनेशिया माध्यमेन मृत्योः अनुमतिः प्रदत्ता। न्यायाधीशः विक्रमनाथः, न्यायाधीशः संदीप मेहता, न्यायाधीशः एनवी अंजारिया इत्येतेषां पीठेन सम्पूर्णे देशे वर्धमानानां स्वामी विरहितानां शुनकानां संख्यां निवारयितुं निर्देशाः प्रदत्ताः। न्यायपीठेन उक्तं यत् यत्र यत्र स्वामी विरहितानां शुनकानां संख्या चिन्ताजनक स्तरम् अवाप्नोत् तथा च यत्र पुनः पुनः शुनकानां दंशः वा आक्रमणानि जनसुरक्षायै विभीषिकां जनयन्ति तत्र नगरपालिकाः मृत्योः आश्रयं स्वीकर्तुं शक्नुवन्ति। गतवर्षस्य जुलाई मासस्य 28 दिनांके आरब्धे प्रकरणे अयमादेशः प्रसारमाध्यमानां प्रतिवेदनेषु विशेषतः राष्ट्रिय राजधान्यां बालानां मध्ये स्वामिविरहितानां शुनकानां दंशनस्य रेविज इति रोगस्य च घटनाः प्रकाशमानाः आसन्। एतदतिरिच्य सर्वोच्च न्यायालयेन स्वामिविरहितानां शुनकानां स्थानान्तरणस्य प्रजननावरोधस्य च विषये पूर्वतनस्य आदेशस्य पुनरावेदनस्य याचिका निरस्तीकृता। सः अवदत् यत् गौरवपूर्वकं जीवनस्य अधिकारे शुनकानां दंशनस्य आक्रमणात् हानिकारकं भयं विना स्वातन्त्र्यतया भ्रमणस्य अधिकारः अन्तर्भवति। केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः अद्य उद्यम सर्वकारयोः मध्ये व्यापारे सुगमतां वर्धयितुं भारते प्रतिस्पर्धात्मकं वर्धयितुं विकसित भारतं प्रति देशस्य यात्रां च त्वरितं कर्तुं प्रगाढ सहयोगस्य आह्वानम् अकरोत्। नवदिल्ल्यां 26,000 भारत व्यापार परिष्कार शिखर सम्मेलने मंत्री भाषमाणः आसीत्। श्री गोयलः अवदत् यत् वर्तमान वैश्विक परिस्थितिः भूराजनैतिक अनिश्चितताः च भारतस्य कृते व्यापार प्रतिक्रियां सुदृढं कर्तुं द्रुततर परिष्कारान् स्वीकर्तुं महत्तर स्थितिस्थापकायाः निर्माणं कर्तुं आपूर्ति श्रृंखलाः सुदृढां कर्तुं च अवसरत्वेन द्रष्टव्यम्। रूसदेशस्य राष्ट्रपतिः व्लादिमीर पुतिनः चीनदेशस्य राष्ट्रपतिना शी चिनफिंग वर्येण सह मेलनं करिष्यति। क्रेमलिन इत्यस्यानुसारं उभौ नेतारौ आर्थिक सहयोगस्य विषये प्रमुखेषु प्रादेशिक वैश्विक विषयेषु च चर्चां करिष्यतः। एषा यात्रा चीन रूस मैत्रीसन्धेः 25 वर्षाणाम् उपलक्ष्ये आचर्यते। एषा वार्ता तदा अभवत् यदा वैश्विक भूराजनैतिक संघर्षस्य मध्ये चीनदेशः अमेरिकादेशेन रूसदेशेन च सह स्वस्य सम्बन्धान् संतोलयति। यूक्रेन द्वन्द्वस्य विषये पाश्चात्य प्रतिबन्धानाम् अनन्तरम् अपि चीनदेशः रूसदेशस्य बृहत्तमः वाणिज्यिक सहभागी रूसदेशस्य तैल प्राकृतिकेन्धनस्य प्रमुखः क्रेता चास्ति। आईपीएल क्रिकेट क्रीडायाम् अद्य सायं 7:30 जयपुरे राजस्थान रॉयल्स दलं लखनऊ सुपर जायंट्स दलं सम्मुखीकरिष्यति। रॉयल चैलेंजर्स बेंगलुरु गुजरात टाइटन्स सनराइजर्स हैदराबाद दलानि च पूर्वमेव प्ले ऑफ क्रीडायां प्रविष्टवन्तः। मुंबई इंडियंस लखनऊ सुपर जायंट्स दले स्पर्धातः बहिः गतवन्तः। पंजाब किंग्स राजस्थान रॉयल्स चेन्नई सुपर किंग्स दिल्ली कैपिटल्स कोलकाता नाइट राइडर्स दलानि अधुनापि अंतिम स्पर्धा याम संति। अन्ते मुख्य वार्ताः पुनः एकवारम्। प्रधानमंत्री नरेन्द्र मोदी ओस्लो नगरे तृतीये भारत नॉर्डिक शिखर सम्मेलने भागं भजितवान्। यस्योद्देश्यं प्रौद्योगिकी पुनर्नवीकरणीय ऊर्जा रक्षा व्यापार क्षेत्रे सुसहकारं सुदृढीकरणमस्ति। प्रधानमन्त्रिणा मोदिना स्वीडन देशस्य समकक्षीयेण उल्फ क्रिस्टर्सन इत्यनेन सह संयुक्त लेखे वैश्विक अनिश्चिततावधौ सहभागितायाः विषये अवधानं प्रदत्तम्। आईपीएल क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले जयपुरे राजस्थान रॉयल्स दलं लखनऊ सुपर जायंट्स दलं सम्मुखी करिष्यति। इति वार्ताः।
2: आकाशवाणी निजामाबाद केंद्रम समयम् 6:30 ఇప్పుడు విన్నాం దేశభక్తి బోధిత ప్రబోధ గీతం।

0: దేశభక్తి పూరిత ప్రబోధ గీతం విన్నారు.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. సినీ గీతాలు తర్వాత పాట చిన్నేశ్వరి పదా.

నిన్న పాటతో సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు రాష్ట్ర వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.
1: వ్యవసాయ సూచనలు. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, వేసవిలో మనకు అనుకూలమైన పశుగ్రాస పంటలను పండించుకొని మన పాడి పశువులకు, ఎద్దులకు, మేకలకు, గొర్రెలకు చక్కటి పశుగ్రాసాన్ని అందించడానికి వీలుగా ఎన్నో సూచనలు చేస్తూ ఉన్నారు. పశుగ్రాసాలపై పాడి రైతులకు మంచి అవగాహన ఉంది, ఇంతకు ముందు కన్నా చాలా పెరిగింది కూడా. అయినప్పటికీ ఎండాకాలంలో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. దీనికి గల కారణాలు రైతు సోదరులు తెలుసుకోవాలి. రాష్ట్రంలో పశువుల మేతకు పశుగ్రాస పంటలు పెంచుకోవడం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. రైతులు వేరే పంటలకు ఇచ్చే విలువ పశుగ్రాస పంటలకు ఇవ్వడం లేదు. దేశం మొత్తం మీద 4% వ్యవసాయ భూమి పశుగ్రాసాల కింద సాగు చేయబడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం 2.7% భూమి మాత్రమే పశుగ్రాసాల క్రింద సాగవుతుంది. దీన్ని బట్టి చూస్తే మన తెలుగు రాష్ట్రంలో పశుగ్రాసాలకు ఇచ్చే ప్రాముఖ్యత చాలా అతి తక్కువని తెలుస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా పశుగ్రాస కొరతను మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక అకాల వర్షాభావ పరిస్థితుల్లో అయితే పశుగ్రాస కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. దీని వలన వేసవిలో చుట్టుప్రక్కల పచ్చదనం మీద ఆధారపడటం, పంట అవశేషాలు అంటే జొన్న, మొక్కజొన్న చొప్ప, కంది కాండాలు, ఎండుగడ్డి లాంటి వాటిపై ఆధారపడటం చేస్తుంటారు రైతులు. అయితే ఎండాకాలంలో మేత, ముఖ్యంగా పచ్చి మేత లేక పశువులు అల్లాడిపోతుంటాయి. ఈ నేపథ్యంలో వేసవిలో పశుగ్రాస కొరతను తట్టుకోవాలంటే పాడి పోషణ రైతులందరూ వారి కమతాలలో కొంత భాగాన్ని పశుగ్రాసాల సాగుకు కేటాయించుకుంటే ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. వేసవిలో సాగు చేయడానికి అనువైన పశుగ్రాస పంటలను ధాన్యపు జాతి, గడ్డి జాతి, పప్పు జాతి పంటలుగా విభజించవచ్చు. పంట కాలాన్ని బట్టి వీటిని ఏకవార్షికాలు, బహువార్షికాలు ఉంటాయి. వీటిని ముందుగానే అనగా జనవరి, ఫిబ్రవరి మాసాలలో విత్తుకొని ఎండాకాలంలో పచ్చి మేత కొరత అధిగమించవచ్చు. ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాస పంటలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న, పప్పు జాతి పశుగ్రాస పంటలైన అలసంద, పిల్లి పెసర, జనుము సాగు గురించి తెలుసుకుందాం. పశుగ్రాసపు జొన్న గురించి, మన రాష్ట్రంలో జొన్న పంటని ప్రధాన పశుగ్రాసంగా చెప్పుకోవచ్చు. ఈ పంటను అన్ని రకాల భూములలో సాగు చేసుకోవచ్చు. ఎండాకాలపు పంటగా దీన్ని జనవరి నుండి మే వరకు ఎప్పుడైనా విత్తుకోవచ్చు. జొన్న పంటలో ఒకే కోతనిచ్చే రకాలు, పలు కోతలునిచ్చే రకాలు ఉన్నాయి. ఒకే కోత రకాలలో ముఖ్యమైనవి PC 6/1, PC 9/1, తర్వాత MP 4 ఇంకొకటి. పలు కోతలునిచ్చు రకాలలో SSG 5/93, SSG 9/88, CHS 20, MFCHS 24, తర్వాత MFCSH 24, MF మొదలైనవి ముఖ్యమైనవి. అంతేకాకుండా బహువార్షిక పశుగ్రాసపు జొన్న రకమైన COFS 29 కూడా సాగు చేసుకొనవచ్చు. ఈ పంట సాగుకు నేలను 2-3 సార్లు దున్ని చదును చేసుకోవాలి. ఎకరాకు 8-10 కిలోల విత్తనాన్ని సాలుకి సాలుకి 30 సెంటీమీటర్లు ఎడమలో విత్తుకోవాలి. దుక్కిలో ప్రతి ఎకరాకు 25 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్, ఇది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చుకోవాలి. తర్వాత నత్రజనిని 2 దఫాలుగా, అనగా విత్తుటకు ముందు, విత్తిన 30 రోజుల తర్వాత పైపాటుగా వేసి నీరు పెట్టుకోవాలి. పలు కోత రకాలైతే ప్రతి కోత తర్వాత 12 కిలోల నత్రజనినిచ్చే ఎరువును వేసి వెంటనే నీరు పెట్టాలి. సాగునీటిని 10-15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఈ పంటలో కోత దశ చాలా ముఖ్యమైనది. పంటను 50% పూత వచ్చిన తర్వాత మాత్రమే కోయాలి. ఎట్టి పరిస్థితులలోనూ ముందుగా కోయరాదు. పూత దశ కన్నా ముందు పంటలో విష పదార్థాలు నిల్వ ఉండడం వలన అవి పశువులకు ఆరోగ్యమును, అంటే నాము వ్యాధిని కలగజేస్తాయి. పలు కోత రకాలైతే మొదటి కోత 50% పూత దశలోను, తర్వాత కోత 40-45 రోజుల వ్యవధిలో చేసుకోవాలి. నీటి వసతి క్రింద మొదటి కోతలో ఎకరాకు 18 టన్నులు పచ్చిమేత దిగుబడిని, తర్వాత ప్రతి కోతకి 10 టన్నుల దిగుబడి వస్తుంది. జొన్నలో అలసందని అంతర పంటగా సాగు చేసుకుంటే నాణ్యమైన అధిక పోషక విలువలు కలిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఇక పశుగ్రాసపు మొక్కజొన్న గురించి, ఇది అధిక పౌష్టిక విలువలు గల రుచికరమైన ధాన్యపు జాతి పంట. ఈ పంట చాలా త్వరగా పెరిగి తక్కువ కాలంలో ఎక్కువ పచ్చి మేతనిస్తుంది. అన్ని దశలలో పశువుకు మేతగా ఉపయోగించవచ్చు. ఇది ఒకే కోతనిచ్చే పశుగ్రాస పంట. నీటి వసతి ఉంటే ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చు. మురుగునీటి సౌకర్యం ఉంటే అన్ని రకాల నేలల్లోనూ ఈ పంటను పండించవచ్చు. ఆఫ్రికన్ టాల్, J1006, గంగా సఫేద్ 2 అనే రకాలు పశుగ్రాసం కొరకు సాగు చేసుకోవడం అనుకూలమైనవి. ఈ పంటను సాగు చేయడానికి అవసరాన్ని బట్టి నేలను బాగా దున్ని దుక్కిలో 10 బండ్ల పశువుల ఎరువును వేసుకోవాలి. ఎకరాకు 10-20 కిలోల విత్తనాన్ని 60 సెంటీమీటర్ల ఎడంగా ఉన్న బోదెలకు రెండు వైపులా మొక్కకి 10 సెంటీమీటర్ల ఎడంలో వేసుకోవాలి. ఎకరానికి 60 కిలోల నత్రజని 2 దఫాలుగా, అంటే విత్తడానికి ముందు విత్తిన 35 రోజుల తర్వాత వేసుకోవాలి. అలాగే 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషినిచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేయాలి. 10-15 రోజులకు ఒకేసారి నీటి చడ్ని అవసరం ఉంటుంది. విత్తిన 60-65 రోజుల తర్వాత 50% పూత దశ నుండి కండె పాల దశలో ఉన్న మొక్కజొన్నని పచ్చిమేతగా కోసుకోవాలి. 1 ఎకరానికి 20 నుండి 24 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది ఈ పశుగ్రాసపు మొక్కజొన్న వల్ల. ఇక సజ్జ పంటను కూడా మనం ఈ పశుగ్రాసంగా వాడుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు. వేసవిలో సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట. తగినంత నీటి వసతి లేని చోట ఈ పంటను

సాగు చేసుకోవచ్చు. జొన్న కన్నా అధిక మాంసకృతులు కలిగిన పుష్టికరమైన పశుగ్రాసం ఇది. ఈ పంట కోత కోసినప్పుడు మళ్ళీ పెరుగుతుంది కాబట్టి 2-3 కోతల వరకు తీసుకోవచ్చు. జొన్నలో లాగా దీనిలో ఎటువంటి విష పదార్థములు ఉండవు కనుక ఏ దశలోనైనా పశువులకు మేపుటకు అనువైనది. 50% పూత దశలో కోసినట్లయితే పచ్చిమేత అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇక అలసంద పంటను కూడా పశుగ్రాస పంటగా మనము సాగు చేసుకోవచ్చు. అలసంద మంచి పుష్టికరమైన అధిక పోషక విలువలు కలిగిన కాయజాతి రకానికి చెందినది. అందుకే దీనిని ధాన్యపు జాతి పశుగ్రాసాలైన జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలలో అంతర పంటగా సాగు చేసుకుంటారు, చేసుకోవాలి కూడా. 3 వంతుల ధాన్యపు జాతి పశుగ్రాసములో పండించుకోవచ్చు. ఈ అలసంద పంటలో అధిక పచ్చిమేత దిగుబడినిచ్చే రకాలు బూందే లోబియా 1-2, రష్యన్ జెయింట్, యూపీసీ 5286, కేబీసీ 2, సిబిఎఫ్సి 8. ఈ పంట సాగుకు మధ్యరకపు తేలిక నేలలకు అనుకూలమైనది. ఎకరాకు 10-15 కిలోల విత్తనాన్ని 30 సెంటీమీటర్ల ఎడమలో చాలలో విత్తుకోవాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం ఇచ్చు ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. వేసవిలో 7-10 రోజులకు ఒకసారి నీటి తడి అవసరమవుతుంది. పంట 50% పూత దశలో అంటే విత్తిన 2 నెలల తర్వాత కోతకు వస్తుంది. ఎకరాకు 10-12 టన్నుల పచ్చిమేత దిగుబడినిస్తుంది. ఇక పిల్లి పెసర కూడా ఈ పశుగ్రాస పంటగా మనం సాగు చేసుకోవచ్చు. వేసవిలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన మరొక పప్పుజాతి పశుగ్రాస పంట ఈ పిల్లి పెసర. ఈ పంటను వరి కోసిన తర్వాత భూమిలోని తేమతో కూడా సాగు చేసుకోవచ్చు. పశువులు ఇష్టంగా తినే పంటల్లో ప్రధానమైన పంట పిల్లి పెసర. అన్ని రకాల భూముల్లో ఈ పశుగ్రాసాన్ని సాగు చేయొచ్చు. ఈ పంటను వరి తర్వాత జనవరి ఫిబ్రవరి మాసాల్లో వేసుకోవచ్చు. ఎకరానికి 8-10 కిలోల విత్తనాన్ని వరి కోయడానికి ముందు పొలంలో వెదజల్లుకోవాలి. మొదటి కోతను 50% పూత దశలో అంటే 50 రోజులకు, తర్వాత 30 రోజులకు ఇంకొక కోతను తీసుకోవాలి. ఎకరాకు 6-8 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. ప్రతి రైతు తన సాగు విస్తీర్ణంలో కొంత భూమిలో పశుగ్రాసాల సాగు చేపట్టి మెలకువలు పాటించి సంవత్సరం పొడవునా పచ్చగడ్డి లభించే ఏర్పాటు చేసుకుంటే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, అధిక ఆదాయము ఇటు పంటలలో ఇటు పాల ఉత్పత్తిలో పొందగలరని రైతులందరికీ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులందరికీ తెలియజేస్తున్నారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఈ రోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు వాటి ప్రాముఖ్యత గురించి రుద్రుడు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ కృష్ణ చైతన్య గారితో పరిచయం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి గీతాలు మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 హిందీలో వార్తా ప్రసారం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:15 భక్తి కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సూచన వినిపిస్తారు లక్ష్మీ శైజ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమ ప్రసంగంలోని ప్రబోధ గీతంతో, 7:30 శ్రీ హర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం అవుతుంది. ఇందులో డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు శ్రోత సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00 ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసంగంలోని ఇందులో డాక్టర్ ఏ అమర్నాథ్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ గీతాలు. 9:00 హృదయ రాగాలు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 వైద్య భారత కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. 3వ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్టిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. 2022లో డెన్మార్క్ లోని కోపెన్హాగన్ లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారతదేశం నార్టిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్టిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్టిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్టిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోంశాఖ శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్ లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ది కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండెం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ది కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్ లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అంగ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని ఇరువురు మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి, ల్యాండ్ మార్క్, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలను వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఈ ఏడాది ప్రారంభంలో పరిశ్రమ, ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశాలకు సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సీబీఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్లు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి, హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్ట్ జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్ట్ చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్ట్ చీతా. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధాన అధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇబోలా వైరస్ కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఇబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131కి చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్ తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యత నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మన్ గిల్ కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ ను నియమించారు. జూన్ 6వ తేదీ నుంచి ములన్పూర్ లో ఏకైక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14వ తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్టిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈ రోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. కిసాన్ వాణి వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో భూసార పరీక్షల ప్రాముఖ్యత గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ కృష్ణ చైతన్య గారితో పరిచయం, ఇంకా వాతావరణ సూచన, మార్కెట్ ధరలు మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 14,819 రూపాయలు, కనిష్ట ధర 8,500 రూపాయలు, మోడల్ ధర 12,000 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 12,737 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 10,355 రూపాయలు. పసుపు పొడి క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 10,600, కనిష్ట ధర 8,000, మోడల్ ధర 9,000. తెల్ల నువ్వులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 10,726 రూపాయలు, కనిష్ట ధర 9,850 రూపాయలు, మోడల్ ధర 10,476 రూపాయలు. ఆమ్చూర్ క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 22,000, కనిష్ట ధర 11,500, మోడల్ ధర 18,000. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 1,900, కనిష్ట ధర 1,675, మోడల్ ధర 1,728. సోయాబీన్ క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 4,200 రూపాయలు, కనిష్ట ధర, మోడల్ ధర కూడా 4,200 రూపాయలు. ఆవాలు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు 5,555 రూపాయలు, మోడల్ ధర కూడా 5,555 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా, ఇప్పుడు వినండి వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ

మన కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా పొడి వాతావరణం నెలకొని వడగాల్పులు వీచే అవకాశం ఉంటుంది. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 43 నుండి 44 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 50 నుండి 53% మరియు మధ్యాహ్నం 29 నుండి 32% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 12 నుండి 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. జిల్లాలో రేపటి నుండి 24వ తేదీ వరకు వడగాలులు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
3: अरे सुन तो।
4: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को।
3: किसको?
4: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं।
3: अच्छा ये बात है।
4: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
3: अब तो झट से बात हो जाती है।
4: ऐसा क्या?
5: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है। ये देखो आ गया।
4: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
3: हाँ।
4: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
6: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर।
7: किसान वाणी कार्यक्रमంలో ఇప్పుడు భూసార పరీక్షలు వాటి ప్రాముఖ్యత గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ కృష్ణ చైతన్య గారితో పరిచయం. రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మన ముందు రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ కృష్ణ చైతన్య గారున్నారు. ఈ వేసవిలో భూసార పరీక్షలు ఎందుకు చేసుకోవాలి రైతులు? భూసార పరీక్షల యొక్క ఆవశ్యకత ఏంటి? ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాలకు సంబంధించి డాక్టర్ ఏ కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి కృష్ణ చైతన్య గారు.
8: నమస్కారం అండి.
7: సార్ ముందుగా చెప్పండి, అసలు ఈ భూసార పరీక్షలు రైతులు ఎందుకోసం చేసుకోవాలంటారు?
8: నేలలో సహజంగానే మొక్కలు పెరగడానికి కావలసిన పోషకాలన్నీ ఉంటూ ఉంటాయి. సాధారణంగా పంటలు పండించడానికి 17 రకాలైనటువంటి పోషకాలు అవసరమవుతూ ఉంటాయి. ఈ పోషకాలు చూసుకున్నట్లయితే కర్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, పొటాష్. ఈ నత్రజని, భాస్వరం, పొటాష్లను ప్రథమ పోషకాలు అంటారు. కాల్షియం, మెగ్నీషియం, గంధకం వీటిని ద్వితీయ పోషకాలు అంటారు. వీటితో పాటుగా సూక్ష్మ పోషకాలు ఉంటాయి, అవి ఐరన్, మాంగనీస్, కాపర్, జింక్, నికెల్, బోరాన్, మాలిబ్డినం మరియు క్లోరిన్. సాధారణంగా ఇవి భూమిలోనే ఎక్కువ మోతాదులో ఉంటూ ఉంటాయి. కాకపోతే

0: భూమి యొక్క సారవంతతను బట్టి భూమి లోపల ఎన్ని రకాలైనటువంటి పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయో తెలుసుకొని సరియైన క్రమంలో ఎరువుల యాజమాన్యం చేపట్టడానికి గాను భూసార పరీక్షలు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి.
1: కృష్ణ చైతన్య గారు, మరి రైతులు ఈ మట్టి పరీక్షలు చేయించుకోవాలి అనుకున్నప్పుడు మట్టి నమూనాలు ఏ విధంగా సేకరించుకోవాల్సి ఉంటుంది?
0: భూసార పరీక్షలు చేసుకోవడానికి ఇది తగినటువంటి సమయము. వేసవిలో పంట కోసిన తరువాత భూసార పరీక్షలు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఒక ఎకరా భూమిలో 8 నుండి 10 చోట్లలో వి ఆకారంలో గుంతలను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గుంతల నుండి పైనుండి కింది వరకు మట్టి వచ్చే విధంగా మట్టి నమూనాలను సేకరించుకోవాలండి. ఈ సేకరించుకున్నటువంటి మట్టి నమూనాలను ఒకే ప్లేస్లో పోసుకొని 4 భాగాలుగా విభజించుకోవాలి. ఈ విధంగా విభజించుకున్న 4 భాగాలలో 2 భాగాలను పారవేసేసి మిగిలిన 2 భాగాలను మళ్ళీ కలుపుకొని అదేవిధంగా 4 భాగాలుగా చేసి మరీ ఒక్కసారి ఈ 2 భాగాలను డిస్కార్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదే పద్ధతిని మనకు 500 గ్రాముల మట్టి వచ్చే వరకు ఈ పద్ధతిని పాటిస్తూ ఉండాలి. ఈ పద్ధతిని మనం క్వార్టరింగ్ అంటూ ఉంటామండి. అయితే రైతు సోదరులు, హార్టికల్చరల్ క్రాప్స్, ఉద్యాన పంటలు ఎవరైతే వేసుకుంటూ ఉంటారో వాళ్ళు 1 నుండి 2 మీటర్లు లోతు, అనగా 5 నుండి 6 అడుగుల లోతు వరకు గుంతను తోడుకొని ప్రతి ఒక అడుగుకు ఒక మట్టి నమూనాను సేకరిస్తూ ఉండాలి. ఈ విధంగా సేకరించిన మట్టి నమూనాలన్నింటినీ వేరువేరు అడుగులకు మార్కింగ్ చేసుకొని పాలిథిన్ బ్యాగ్లలో వేసుకోవాలి. మట్టి నమూనాలు తీసుకున్న తర్వాత రైతు సోదరులు పాలిథిన్ బ్యాగ్లో కానీ బట్ట సంచిలో కానీ ఆ మట్టి నమూనాలను ఉంచి రైతుకు సంబంధించిన విషయాలన్నిటినీ, అనగా రైతు పేరు, ఊరు, సర్వే నంబరు, ఫోన్ నంబరు, అతడు ఏ పంటలను పండించాడు, తర్వాత ఏ పంటలను పండించబోతున్నాడు, ఈ విధమైనటువంటి వివరాలన్నింటినీ అందులో జత చేర్చి పరిశోధనా స్థానానికి కానీ లేదా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కానీ పంపవలసి ఉంటుంది.
1: కృష్ణ చైతన్య గారు, మరి ఈ మట్టి నమూనాలు సేకరించిన తర్వాత మట్టి నమూనాలను ఎక్కడెక్కడ అందించాల్సి ఉంటుంది, అంటే మన నిజామాబాద్లో ఏ ఏ ప్లేస్లలో ఈ మట్టి నమూనా పరీక్షలు జరిపే అవకాశం ఉంటుంది?
0: మనకు ప్రతి జిల్లా కేంద్రాలలో సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అని వ్యవసాయ శాఖ వారి ఆధీనంలో ఉంటాయండి. వారు రైతు సోదరులు అక్కడికైనా ఇవ్వచ్చు, లేదా ప్రాంతీయ చెరుకు మరి వరి పరిశోధనా స్థానం లేదా కృషి విజ్ఞాన కేంద్రం రుద్రురు, వీళ్ళ దగ్గర కూడా మట్టి పరీక్షకు సంబంధించిన పరీక్షలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన రైతులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పొలాస జగిత్యాలలో కూడా ఫెసిలిటీని వాడుకోవచ్చు.
1: కృష్ణ చైతన్య గారు, మరి రైతులు మట్టి నమూనాలు సేకరించే విధానం గురించి చెప్పారు, అంటే ఏ రకంగా సేకరించుకోవాలి మట్టిని, ఏ ఏ ప్లేస్లలో సేకరించుకోవాలని చెప్పారు, మరి ఈ మట్టి నమూనాల సేకరణలో ఇంకా రైతులు ఏ విధమైన జాగ్రత్తలు మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంటుంది?
0: రైతు సోదరులు మట్టి నమూనాలను సేకరించేటప్పుడు చెట్టు కింద కానీ లేదా పశువుల ఎరువు వేసిన ప్లేస్లలో కానీ లేదా గట్లకు దగ్గరగా కానీ లేదా ఇరిగేషన్ ఛానల్స్ ఉన్న ప్లేస్లలో కానీ మట్టి నమూనాలను తీసుకోకూడదండి. ఇప్పుడు చెప్పినటువంటి ప్లేస్లకు 2 నుండి 3 మీటర్ల దూరంలో నుండి మట్టి నమూనాలను సేకరిస్తూ ఉండాలండి.
1: మరి కృష్ణ చైతన్య గారు, ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, ఈ టైంలో పరీక్షలు చేయించుకున్నప్పుడు రైతులకు ఎన్ని రోజుల్లో మీరు రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని రైతులు ఏ రకంగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది?
0: మట్టి పరీక్షలు పరిశోధనా స్థానానికి కానీ ల్యాబొరేటరీస్ కానీ వచ్చిన తర్వాత అక్కడ పరిశోధనా స్థానంలో లేదా ల్యాబొరేటరీస్లో మనం మట్టి నమూనాలను 1-2 రోజుల పాటుగా నీడలో ఆరబోస్తారు. దాని తర్వాత గ్రైండింగ్ చేసుకున్న తర్వాత పరీక్షలు చేయడం మొదలు పెడతారండి. సో ఈ పరీక్షలు చేయడానికి గాను 1 వారం రోజుల సమయం పడుతుంది. అదే మనం మట్టి నమూనాలలో పచ్చిదనం తేమ ఉన్నట్లయితే అది ఎండే వరకు మనకు కావాల్సినంత సమయం 3 నుండి 1 వారం రోజుల వరకు అదనంగా పడుతుంది. కాబట్టి మొత్తం మీద రైతు సోదరులు 7 నుండి 10 రోజుల సమయాన్ని ఖచ్చితంగా రిజల్ట్స్ రావడానికి పడుతుందండి. మట్టి నమూనాలలో తేమ ఎక్కువగా ఉన్నట్లయితే అది ఇంకొక 5 రోజులు, అనగా 15 రోజుల వరకు సమయం పట్టవచ్చు.
1: మరి ఈ భూసార పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత రైతులు దీన్ని ఏ విధంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది?
0: భూసార పరీక్షల పత్రాలలో మనకు సాధారణంగా 12 రకమైనటువంటి పారామీటర్స్ ఇస్తూ ఉంటారు. వాటిల్లో చూసుకున్నట్లయితే మొదటగా ఉదజని సూచిక, పిహెచ్ అంటారు. ఈ ఉదజని సూచిక 6.5 కన్నా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఆమ్ల నేలలుగా మనం గుర్తించుకోవాలి. సో ఆమ్ల నేలలు ఒకవేళ మన భూములు ఆమ్ల నేలల పరిధిలోకి వచ్చినట్లయితే దానికి అనుగుణంగా లైమ్ అనగా సున్నాన్ని మనం వేసుకొని దాన్ని రిక్లమేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ భూసార పరీక్షలలో మన నేల యొక్క ఉదజని సూచిక 8.5 కన్నా ఎక్కువగా నమోదైనట్లయితే మన నేలలలో నల్ల చౌడు ఉన్నట్టుగా గమనించుకోవాలి. నల్ల చౌడును తగ్గించుకోవడానికి గాను జిప్సంను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రైతు సోదరులు వారి నేలల్లో పిహెచ్ 8.5 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే పరిశోధనా స్థానంలో కానీ ల్యాబొరేటరీలో కానీ దానికి మన నేలలకు ఎంత మోతాదులో జిప్సాన్ని వేయాలి అనే పరీక్షలను కూడా చేయమని పరిశోధనా స్థాన శాస్త్రవేత్తలకు కానీ ల్యాబొరేటరీ సిబ్బందికి కానీ చెప్పవలసి ఉంటుందండి. దీనితో పాటుగా లవణ సూచిక, ఈసి అంటారు. ఒకవేళ లవణ సూచిక 4 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మన భూములు తెల్ల చౌడు భూములుగా పరిగణించుకోవాలి. తెల్ల చౌడు భూములు ఉన్నట్లయితే ఈ తెల్ల చౌడు భూములకు జిప్సం వేయకూడదు. సాధారణంగా రైతు సోదరులు చౌడు సమస్య ఉన్నట్లయితే జిప్సం సరిపోతుంది అనుకుంటారు, కానీ ఈ జిప్సం నల్ల చౌడు నేలలలో మాత్రమే పనిచేస్తుందండి. తెల్ల చౌడు నేలల్లో జిప్సం అంతగా ఉపయోగపడదు. తెల్ల చౌడు నేలలను సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవడానికి గాను మనకు మంచినీటితో ఉప్పును శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ లవణాలను తట్టుకునే రకాలను కానీ పంటలను కానీ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతి అంశం చూసినట్లయితే సేంద్రియ కర్బనం. సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువగా ఉన్నట్లయితే మన నేలలలో తక్కువ మోతాదులో సేంద్రియ కర్బనం ఉన్నట్లుగా గమనించుకోవాలి. దీనికి గాను మనం పచ్చి రొట్టె ఎరువులు కానీ, పశువుల ఎరువులు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ లేదా ఇతర కంపోస్ట్లను కానీ వేసుకోవాల్సి ఉంటుంది. నేలల్లో సేంద్రియ కర్బనం 0.5 నుండి 0.75 మధ్య ఉన్నట్లయితే సాధారణ స్థాయిగా ఉన్నట్లు గుర్తుంచుకోవాలి. 0.75% ఎక్కువగా ఉన్నట్లయితే మన నేలల్లో సేంద్రియ కర్బనం తగినంత మోతాదులో ఉందని గమనించుకోవాలి. తర్వాతి అంశం నత్రజని. ఒక ఎకరాకి నత్రజని 112 కిలోల కన్నా తక్కువగా ఉన్నట్లయితే మన నేలలలో నత్రజని తక్కువగా ఉందని గమనించుకోవాలి. అలా ఒకవేళ రైతు సోదరుల నేలలలో నత్రజని 112 కిలోల కన్నా తక్కువగా ఉన్నట్లయితే రికమెండెడ్ డోస్, మనం సిఫారసు చేసిన ఎరువుల కన్నా 30% అధిక మోతాదులో నత్రజని ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజని 112 నుండి 224 కిలోలు ఒక ఎకరానికి గనుక ఉన్నట్లయితే మధ్యస్థ స్థాయి అనుకోవాలి. మనం సిఫారసు చేసిన నత్రజని ఎరువులను మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ రైతు సోదరుల నేలలలో నత్రజని 224 కిలోలు ఒక ఎకరానికి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని ఎరువులను 30% తగ్గించుకొని వేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాతి అంశం భాస్వరం. భాస్వరం మన పరీక్ష ఫలితాలలో ఒకవేళ 10 కిలోలు ఒక ఎకరానికన్నా తక్కువగా ఉన్నట్లయితే భాస్వరం తక్కువ మోతాదులో ఉన్నట్లుగా గమనించుకొని భాస్వరపు ఎరువులను సిఫారసు చేసిన ఎరువుల కన్నా 30% అధికంగా వేసుకోవాలి. ఒకవేళ పరీక్ష ఫలితాలలో భాస్వరం 10 నుండి 24 కిలోలు ఒక ఎకరానికి ఉన్నట్లయితే మధ్యస్థ స్థాయిగా ఉందని గమనించుకొని సిఫారసు చేసిన భాస్వరపు ఎరువులను మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా 24 కన్నా ఎక్కువ కిలోల భాస్వరం ఒక ఎకరానికి ఉన్నట్లయితే మన నేలల్లో అధిక మొత్తాలలో భాస్వరం ఉందని గమనించుకొని మన సిఫారసు చేసిన భాస్వరపు ఎరువులలో 30% తగ్గించుకొని వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ విషయానికి వస్తే 58 కిలోలు ఒక ఎకరానికి అంతకన్నా తక్కువగా ఉన్నట్లయితే పొటాష్ తక్కువగా ఉందని గమనించుకోవాలి. 58 నుండి 136 కిలోలు ఒక ఎకరానికి ఉన్నట్లయితే మధ్యస్థ స్థాయిగా గమనించుకోవాలి. 136 కిలోల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఎక్కువగా ఉందిగా గమనించుకోవాలి. అదేవిధంగా గంధకం. గంధకం 10 ppm కన్నా తక్కువగా ఉన్నట్లయితే లోపంగా గమనించుకోవాలి. అదేవిధంగా 10 కన్నా ఎక్కువగా ఉంటే

0: నేలల్లో గంధకం తగినంతగా ఉందని గుర్తుంచుకోవాలి. అదే సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్లయితే జింక్ 0.6 పీపీఎం కన్నా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువ జింక్ ఉన్నట్లుగా గమనించుకొని రైతు సోదరులు ఒక ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా 0.6 కన్నా ఎక్కువ జింక్ నేలలో ఉన్నట్లయితే తగిన మోతాదులో జింక్ ఉన్నట్లుగా గమనించుకోవాలి. ఐరన్ విషయానికి వచ్చినట్లయితే 4 పీపీఎం కన్నా తక్కువగా ఉంటే దాన్ని లోపంగా గుర్తించాలి. అదేవిధంగా బోరాన్ 0.5 పీపీఎం కన్నా తక్కువగా ఉంటే దాన్ని లోపంగా గుర్తించుకోవాలి. మాంగనీస్ విషయానికి వచ్చినట్లయితే 1 పీపీఎం కన్నా తక్కువగా ఉంటే దాన్ని లోపంగా గుర్తించాలి. కాపర్ విషయానికి వచ్చినట్లయితే 0.2 పీపీఎం కన్నా తక్కువగా ఉంటే దాన్ని లోపంగా గుర్తించుకొని తగిన సిఫారసు చేసిన మేరకు సూక్ష్మ పోషకాలను అందించవలసి ఉంటుందండి.
1: అయితే కృష్ణ చైతన్య గారు, భూసార పరీక్షల ఆధారంగా పోషక లోపాలు ఎంతెంత ఉన్నప్పుడు ఎలాంటి పోషకాలు రైతులు వాడాలి అనే అంశాలు ఇప్పటివరకు మీరు తెలియజేశారు. మరి భూసారాన్ని పెంచడానికి రైతులు ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది?
0: సాధారణంగా భూసారాన్ని పెంచడానికి రైతు సోదరులు రసాయన ఎరువుల పైన మాత్రమే ఆధారపడుతూ ఉంటారు. కానీ సేంద్రియ ఎరువులను వాడడం వలన రసాయన ఎరువులు నేలలో పట్టి ఉంచే గుణాన్ని సేంద్రియ ఎరువులు పెంచగలుగుతూ ఉంటాయి. కాబట్టి నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే ఏ అంశమైనా కానీ భూసారాన్ని పెంచే అంశంగానే పరిగణించుకోవాలి. సో దీనికి గాను పశువుల ఎరువు 10 టన్నులు ఒక ఎకరానికి, పశువుల ఎరువు 4 టన్నులు ఒక ఎకరానికి, లేదా వర్మీ కంపోస్ట్ 1 టన్ను ఒక ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వరి పండించే రైతులు జీలుగ కానీ జనుము కానీ వేసుకొని కలియదున్నుకున్నట్లయితే నేలలో సేంద్రియ కర్బనము మరియు భూసారము రెండూ పెరుగుతూ ఉంటాయి. రైతు సోదరులు ముఖ్యంగా వాళ్ళ పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉంటారు. ఈ పంట వ్యర్థాలలో సేంద్రియ కర్బనంతో పాటు వివిధ రకాలైనటువంటి పోషకాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే రైతు సోదరుల నేలలలో సేంద్రియ కర్బనము దానితో పాటుగా భూమి యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు అభివృద్ధి చెంది భూమి యొక్క సారం పెరగడానికి ఎంతో తోడ్పడుతుంది.
1: కృష్ణ చైతన్య గారు, మరి మీరు తెలియజేసినటువంటి ఈ భూసార పరీక్షల గురించి రైతు సోదరులు విని తప్పకుండా ఈ మెలకువలు పాటిస్తారని ఆశిద్దామండి. మరి మీకు ఆకాశవాణి తరఫున, రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
1: మీరింతవరకు భూసార పరీక్షలు, వాటి ప్రాముఖ్యత గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ కృష్ణ చైతన్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎం శశిరేఖ. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మల్బరీ సాగు గురించి కొన్ని సూచనలు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా పట్టు పరిశ్రమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్యకాలంలో ముడిపట్టు ధర తగ్గించడం వల్ల లాభాలు కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. వీటిని అధిగమించాలంటే నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నాణ్యత కలిగిన ఆకులను దిగుబడి పెంచేలా కృషి చేసి రైతులకు అధిక లాభాలు వచ్చేలా చేయాలి. ఇందుకోసం శాస్త్రవేత్తలు కొత్త హైబ్రిడ్ రకాలు వృద్ధి చేసి రైతులకు సరఫరా చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పట్టుపురుగుల పెంపకంలో ముఖ్యంగా 2 దశలుంటాయి. 1 చాకీ దశ, 2 ప్రౌఢదశ. ఈ 2 దశల పురుగుల పెంపకానికి ఆహారంగా మల్బరీ ఆకులు వివిధ సైజుల్లో కత్తిరించి ఇవ్వాలి. ఈ దశలకు కావలసిన ఆహారం కొరకు వేర్వేరుగా మల్బరీ తోటలను సాగు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు ఖర్చు తగ్గించడమే కాకుండా దిగుబడి, నాణ్యతతో కూడిన ఆకులు వస్తాయి. అందువల్ల రైతు సోదరులు ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడితో కూడిన, నాణ్యత కలిగిన మల్బరీ ఆకులను ఉత్పత్తి చేసి రైతులు అధిక లాభాలు పొందాలి. విత్తనపు మొక్కలకై ప్రత్యేక తోటలను పెంచాలి. కలుపు మొక్కలను పీకేసి స్వచ్ఛమైన మల్బరీ మొక్కల రకాలను పెంచాలి. ఎంపిక చేసిన కొమ్మలను నీడలో ఉంచి నీటిని చల్లాలి. ఆ తర్వాత కత్తితో 12 నుండి 15 సెంటీమీటర్ల పొడవు గల కడ్డీలను తయారు చేసుకోవాలి. బెరడు చీలకుండా ఒక వేటితో కడ్డీలను కత్తిరించాలి. ఈ కడ్డీలు 3 నుండి 4 ఆరోగ్యవంతమైన కనపు మొక్కలను కలిగి ఉండాలి. ఎంపిక చేసిన కడ్డీలను తడిగోనె పట్టాలతో చుట్టి నీడలో నిల్వ చేయాలి. తయారు చేసిన కడ్డీలను 0.1% డైథేన్ M45 ద్రావణంలో 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత వీలైనంత త్వరగా నాటుకోవాలి. 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడలను తయారు చేసుకోవాలి. ప్రతి హెక్టారు నేలలో 25 టన్నుల ఇసుకను, 20 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలిసేలా కలియదున్నాలి. నారుమడికి ఇరువైపులా 30 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు కాలువలను తయారు చేసుకోవాలి. విత్తన కడ్డీలను నాటడానికి ముందుగానే నారుమడిని చదును చేయాలి. ఆ తర్వాత 1-2 రోజుల ముందుగానే నారుమడికి నీరు కట్టాలి. కొలత టేపు, సన్నని తాడు సహాయంతో 20 సెంటీమీటర్ల ఎడంగల వరుసలకు గుర్తుపెట్టాలి. కడ్డీలను నిటారుగా ఒకే కనపు మొక్క ఉపరితలంపై కనిపించే విధంగా నాటాలి. నాటిన తర్వాత కడ్డీ చుట్టూ ఉండే మట్టిని గట్టిగా అదమాలి. ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి నారుమడులకు నీరు పెట్టాలి. కడ్డీలను నాటిన 45 రోజుల తర్వాత కలుపు తీయాలి. కడ్డీలను నాటిన 4 రోజుల తర్వాత ప్రతి చదరపు మీటరు నేలకు 10 గ్రాముల చొప్పిన యూరియా వేసి భూమిలో కలపాలి. శిలీంద్ర వ్యాధుల నివారణకై 0.1% బావిష్టం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కీటక నివారణకై 0.2% DDVP ద్రావణాన్ని పిచికారీ చేయాలి. నారుమడులకు ప్రతి 4 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. నారు మొక్కలను సుమారుగా 4 నెలల వరకు నారుమడుల్లోనే పెరగనివ్వాలి. నారు మొక్కలను జాగ్రత్తగా వేరు కాండం దెబ్బతినకుండా తవ్వితీయాలి. తవ్వితీసిన నారు మొక్కలను తడిగోనె పట్టాతో చుట్టి తిరిగి నాటే వరకు నీడలో ఉంచాలి. ప్రధాన పొలాన్ని 30 నుండి 40 సెంటీమీటర్ల లోతు దుక్కిపడేలా ట్రాక్టర్తో దున్నుకోవాలి. దున్నిన తర్వాత కలుపు మొక్కలు ఎండేలా 2 వారాలు దుక్కిని ఆరనివ్వాలి. హెక్టారుకు 20 టన్నుల చొప్పున పశువుల ఎరువును వేసి దుక్కిలో బాగా కలిసే వరకు దున్నాలి. నేలను ట్రాక్టర్ ద్వారా ఎడ్ల గొర్రు పలకను ఉపయోగించి చదును చేయాలి. రాళ్లను కలుపు మొక్కలను ఏరివేయాలి. ఆ తర్వాత 30 సెంటీమీటర్ల లోతు గల కాల్వలను నిలువు వరుసల్లో తవ్వుకోవాలి. నారు మొక్కలను జోడి వరుసల విధానంలో 90 సెంటీమీటర్లు మరియు 150 సెంటీమీటర్లు ఇంటూ 60 సెంటీమీటర్ల స్థలావకాశంతో నాటాలి. ట్రెంచ్ లేదా కాలువల అడుగు భాగంలో పశువుల ఎరువును వేసి పైన మట్టితో కప్పాలి. ఒకే పరిమాణం గల ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ఎంచుకోవాలి. కాలువలో నాటేటప్పుడు నారు మొక్కలను నిటారుగా ఉంచి నాటుకోవాలి. కాలువను మట్టితో పూర్తిగా కప్పివేయాలి. నారు మొక్కలు అంటుకునే వరకు ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి నీరు కట్టాలి. ఆ తర్వాత ఇసుక నేలలైతే 4 నుండి 5 రోజులకు ఒకసారి, నల్లరేగడి నేలలైతే 7 నుండి 8 రోజులకు ఒకసారి నీరు కట్టాలి. ప్రతి నారు మొక్కకు 2 నుండి 3 కొమ్మల కంటే మించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ కొమ్మలు ఒకదానితో ఒకటి తగలకుండా వేర్వేరు దిశల్లో ఉండేలా ఎంచుకోవాలి. నాటిన 2 నెలల తర్వాత మొదటి విడతగా ప్రతి హెక్టారుకు 50 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేయాలి. నాటిన 6 నెలల వరకు ఆకులను గాని కొమ్మలను గాని కోయవద్దు. సరైన నీటి పారుదలతో పెంచితే 6 నెలల్లో మొక్కలు 2 నుండి 3 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ప్రతి మొక్కకు ఒక బలమైన కాండం, దానిపై 3 బలమైన శాఖలు ఏర్పడేలా శిక్షణ ఇవ్వాలి. ఎక్కువగా ఉన్న కొమ్మలను కత్తిరించి ఎంపిక చేసిన కొమ్మలు బాగా పెరిగేలా చూడాలి. ప్రతి పంట కోత సమయంలో కొమ్మలను కత్తిరించేటప్పుడు దుంపల ఎత్తు భూమి నుంచి 20 నుండి 25 సెంటీమీటర్లు ఉండేలా చూడాలి. అన్ని కొమ్మలను భూమి నుంచి ఒకే ఎత్తులో కత్తిరించాలి. చాకి తోటలు సాగు చేసుకోవడానికి నీటి వసతికి దగ్గరగా ఉన్న ఎత్తైన చదునైన స్థలాన్ని ఎంచుకోవాలి. ప్రతి హెక్టార్కు ఒక్కో పంటకు 5 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున 8 దఫాలుగా సంవత్సరానికి 40 టన్నులు వేయాలి. కొమ్మలను కోసిన 15 నుండి 20 రోజుల తర్వాత లేదా కొమ్మల చివరలను కత్తిరించిన 10 నుండి 15 రోజుల తర్వాత రసాయనిక ఎరువులను వేయాలి. భాస్వరం కొరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, పొటాష్ కొరకైతే మ్యూరెట్ ఆఫ్ పొటాష్లను వాడడం మంచిది. చాకీ తోటకు ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి తగినంత నీరును కట్టాలి. ఆకుకోత పూర్తయిన వెంటనే బుట్టలను పట్టుపురుగుల పెంపకం గదిలోకి తీసుకెళ్లాలి. పెద్ద పట్టుపురుగుల పెంపకం కొరకు ప్రతి హెక్టారు తోటకు ప్రతి పంటకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున 5 దఫాలుగా సంవత్సరానికి

ఇరవై టన్నుల ఎరువును తోట కోసిన 3 నుండి 4 రోజుల తర్వాత వేయాలి. తోట కోసిన 15 నుండి 20 రోజుల్లో ప్రతి హెక్టారుకు ప్రతి పంటకు 70 కిలోల నత్రజని, 28 కిలోల భాస్వరం, 28 కిలోల పొటాష్ ఎరువు చొప్పున సంవత్సరానికి 350 కిలోల నత్రజని, 140 కిలోల భాస్వరం, 140 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. రోజుకు 1 నుండి 2 గంటలు డ్రిప్ ద్వారా నీరు పెడితే సరిపోతుంది. 2.5 మిల్లీలీటర్లు సెరిబూస్టును 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని రసాయనిక ఎరువులు వేసిన తర్వాత, అలాగే 1 వారం తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. పెద్ద పట్టుపురుగుల పెంపకానికి కావలసిన కొమ్మలను సీకేచర్ కత్తితో కత్తిరించాలి. కొమ్మల కత్తిరింపు సమయంలో భూమి నుంచి 20 నుండి 25 సెంటీమీటర్ల ఎత్తులో కొమ్మలను కత్తిరించాలి. కత్తిరించిన వెంటనే కొమ్మలను పట్టుపురుగుల పెంపకపు గదికి రవాణా చేయాలి. మీరింతవరకు మల్బరీ సాగు గురించి సూచనలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి, వ్యవసాయ

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:40 వస్తుంది. కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం, ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు ఉన్నారు. వీరు వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్గా సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరి ద్వారా వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై మన శ్రోతలకు వీటి ద్వారా వినిపిద్దాం. నమస్కారం అండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు.
3: నమస్కారం అండి.
2: మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ భూ సంరక్షణ గురించి మన ప్రభుత్వం హరిత వ్యూహం రచించి దాన్ని అనుగుణంగా ఆ వ్యూహాత్మకంగా దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అమల్లో కూడా జరుగుతూ ఉందండి. మరి వీటి గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
3: అలాగేనండి. భారతదేశము 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాంకేతికత, యువత, మహిళలు మరియు రైతుల భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో జత చేయడం లక్ష్యంగా చేసుకుని వృక్ష సంరక్షణ మరియు హరిత ఉద్యోగాలు వంటి స్థిరమైన పద్ధతులను అనుసంధానిస్తుంది. సహజ వనరుల సంరక్షించడం, హరిత సాంకేతికతను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం వీటిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. అదేవిధంగా సౌర పవన ఇంధనం వాడుక మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన గాలి నీరు మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం అనగా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ ఫార్మింగ్ లేదా క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అని కూడా అంటారు, ఈ నాలుగిటిని అనుసంధానిస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లు పరిష్కరించడంలో మరియు భవిష్యత్తు తరాల కోసం విస్తారమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడంతో భారతదేశం స్థిరమైన పద్ధతుల ద్వారా ముందుండటమే లక్ష్యంగా వికసిత్ భారత్ను సాధించే మార్గంలో ప్రణాళికా దశ నుండి కార్యాచరణ దశకు వెళ్ళడం గమనార్హం. సో ప్రణాళిక దశ వేసుకున్నాము, కానీ దాని కార్యాచరణ దశకు మనము ముందడుగు వేస్తున్నాము. 2047 నాటికి ఈ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. వాటికి ఈ కీలక లక్ష్యాల ద్వారా వికసిత్ భారత్ 5 కీలక లక్ష్యాల ద్వారా మనకు అందిస్తుంది. అవి హరిత ఇంధన పరివర్తన, పర్యావరణ కోసం జీవనశైలి మరియు చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామికాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం మరియు ప్రపంచ నాయకత్వం మరియు సహకారం. సో ఈ 6 కీలక లక్ష్యాలను పెట్టుకొని ముందడుగు వేస్తుంది. హరిత ఇంధన పరివర్తన అనగా 2032 నాటికి 22.5 గిగావాట్ల అణు విద్యుత్ను లక్ష్యంగా పెట్టుకుని $1 బిలియన్ పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనాలను అనగా సౌర లేదా పవన మరియు హరిత హైడ్రోజన్ను దూకుడుగా అనుసరిస్తుంది. సో ఈ విధంగా మనము ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము. పర్యావరణ కోసం జీవనశైలి అనే లైఫ్ అనే దాంట్లో సుస్థిర రోజువారీ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యక్తిగత చర్యలను ప్రవర్తనను మార్చడం తద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు కొత్త విధానాల ద్వారా భారతదేశ పట్టణ ప్రణాళికలో వ్యర్థాల తగ్గింపును మరియు వనరుల సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తూ వ్యర్థరహిత సమాజం నిర్మించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యుత్ వాహనాల వినియోగం మరియు పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాధాన్యమిస్తూ MSMEల ద్వారా గ్రీన్ స్టీల్ మరియు సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణపై దృష్టి సారిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ మార్గాలు సూచించుకున్నది. 2022 ప్రతి సంవత్సరం మనము భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో ఇతివృత్తం మన శక్తి మన గ్రహం, ఈ 2026 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్, భూమి అనేది ఒక గ్రహం అని మనం అందరికీ తెలుసు. మరి భూమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, మరి ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ గమనించుకుంటే ప్రతి సంవత్సరము 2022 భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి కోసం సానుకూల మార్పును సృష్టించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేయ సందర్భమే ఈ భూమి దినోత్సవం. కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న జీవజాతులు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఆచరణీయమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు స్థిరమైన సామూహిక చర్య నిజమైన పర్యావరణ పురోగతిని సృష్టిస్తుందని పునరుద్ఘాటించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సుస్థిరమైన పద్ధతులు మరియు విధానాల కోసం చర్చించడానికి, ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పర్యావరణ అవగాహనను, క్రియాశీలతను ప్రోత్సహించడం, తద్వారా సానుకూల మార్పును ప్రేరేపించడంలో మరియు మానవాళికి గ్రహానికి మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంలో ఈ భూమి దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భూమి దినోత్సవం 1970 ఏప్రిల్ 22 విస్కాన్సిన్కు చెందిన సెనేటర్ గైలార్డ్ నెల్సన్ మరియు యువ కార్యకర్త డెనిస్ హెయాస్తో కలిసి అక్కడ ఉన్న యువతతో భూమిని కాపాడుకునే దిశగా నిర్వహించారు. ప్రస్తుతం 190 పైగా దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రచారం స్వచ్ఛమైన శక్తిని వేగవంతం చేయడం, పర్యావరణ నష్టానికి జవాబుదారీతనాన్ని పెంచడం, సమాజ స్థాయిలో వాతావరణ సమస్యల పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రేపటి కోసం నేడే భూమిని రక్షిద్దాం. ప్రతి చిన్న చర్య ముఖ్యమైనదే. మనమందరం కలిసి పనిచే

0: చేస్తున్నప్పుడే మన సమిష్టి శక్తి మన గ్రహం కోసం మరింత ఆరోగ్యకరమైన పచ్చని మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించగలదు. అసలు ఈ దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకున్నాం, 1970 నుండి. మరి భూమి వయస్సు ఎంత? సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తున్నాము. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, శిలలలోని రేడియోధార్మిక ఐసోటోప్ల క్షయాన్ని కొలిచే రేడియోమెట్రిక్ డేటింగ్ అను పద్ధతి ద్వారా భూమి యొక్క వయస్సుని మనము నిర్ధారిస్తాము. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనము వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేస్తూ 2047 నాటికి సుస్థిరమైన సుసంపన్నమైన భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకొని వికసించిన భారతావనిని అందించే దిశగా మన భారతదేశం ఉరకలు వేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మనము ఇందుకు ప్రతి మనిషి ఏమి చేయాలి అనేది చూసుకుంటే, భూమి దినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం, మన గ్రహం కోసం ఒక మార్పును తీసుకువద్దాం అని నానుడితో మొదలు పెడితే, ప్రతి మహిళ లేదా ప్రతి మానవుడు లేదా యువత, స్కూల్ పిల్లల నుంచి చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలని ఆశిస్తుంది.
1: ఇకైతే అండి, మీరు ప్రతి సంవత్సరం April 22 భూగ్రహ దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారండి. అయితే మన శక్తి మన గ్రహం ఇతివృత్తంతో జరుపుకును ఈ భూ సంరక్షణ గురించి ఇప్పుడు వికసిత భారత్ 2047 యువత మహిళలు అంటే ప్రభుత్వం చేపడుతుందండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే కాకుండా వారి అధ్యక్షతనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి యువత మహిళలు ఇంకా ప్రతి మానవుడి పాత్ర ఏంటో, అది ఎలా జరుపుకోవాలో, ఎలా సంరక్షించుకోవాలో, మన తల్లిని మనం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తారండి.
0: అలాగేనండి, వికసిత భారత్ను సాధించే మార్గంలో ప్రభుత్వం ప్రణాళిక దశగా ముందడుగు వేసింది. సో అటువంటి ప్రణాళికలను కార్యాచరణ దిశకు తీసుకురావడం మన యువత చేతిలోనే ఉన్నది. సో కార్యాచరణ దశకు వెళ్ళాలి అని అంటే, ప్రతి మానవుడు చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలి. అది ఏ విధంగా అంటే, కొన్ని పద్ధతులు మనము పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి సామూహిక వృక్షారోపణ కార్యక్రమాలు, అంటే మాస్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఇప్పుడు మొక్కలు నాటండి మొక్కలు నాటండి అంటున్నామే కానీ, మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించినామా లేదా అనేది ఎవరు గమనించటలేదు. సో ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి దాని సంరక్షణ వారి బాధ్యతగా భావిస్తే, 1వ తరగతి నుంచి మనము 1వ తరగతి పిల్లలతో నాటించినా కూడా 10 ఏళ్ళు వాళ్ళు 10వ తరగతి వరకు వచ్చేసరికి 10 ఏళ్ళ మొక్కలు అక్కడ తయారవుతాయి. ఆ విధంగా హరితారోహణను మనము చూసుకోవచ్చు. క్లీన్లీనెస్ మరియు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, అంటే పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత ప్రచారాలు. స్వచ్ఛత డ్రైవ్స్, మనము కూడా ఎవ్రీ 3rd Saturday మనము ఈ స్వచ్ఛత డ్రైవ్ను పాటిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అని అయితేమి, లేదా స్వచ్ఛ భారత్ అని కానీ, ర్యాలీలు మారి ప్రతి విశ్వవిద్యాలయం, స్కూల్ పిల్లల నుండి విశ్వవిద్యాలయ యువత వరకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ, ప్లాస్టిక్ రహిత ప్రచారాలను చేపడుతుంది. మరి ప్రచారం చేయడమే కాదు, పాటించడం కూడా ఇక్కడ గమనించాలి. సో ప్రచారం చేయుట ఎంత ముఖ్యమో, ఆ ప్రచారాన్ని పాటించడం, మనం పాటిస్తూ ఎదుటి వారిని పాటించమని చెప్పడం, అప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది. మూడవది చూసుకుంటే వాహనరహిత దినం. ప్రతి 7 రోజుల్లో మనము ఒక రోజును వాహనరహిత దినంగా సైకిల్ ర్యాలీ, సైకిల్ వాడకము, లేదా నడుచుకుంటూ దగ్గర ఉంటే నడుచుకుంటూ వెళ్ళడము, ఈ విధంగా మనము చూసుకున్నామంటే వాహనరహిత దినంని పెట్టుకొని కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే వీధి నాటకాల ద్వారా లేదా స్కూల్లో చిన్న చిన్న స్కిట్ల ద్వారా వాతావరణ మార్పుల గురించి, పొల్యూషన్ను, కాలుష్యాన్ని నివారించేదానికి మార్గాల గురించి మనము నాటకాల రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ప్రజా ప్రచార కార్యక్రమాలు దీంట్లో ముఖ్యమైనవి. సో ప్రజలకు వరకు చేరాలి అనంటే ఈ కార్యక్రమాలను మనము చేపట్టాలి. మానవహారాలు, ర్యాలీలు ఇవన్నీ కూడా ప్రజా ప్రచార కార్యక్రమాలుగా భావించవచ్చు.

0: ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దత్తత తీసుకొనుట. మొక్కను గాని ఒక పార్కును గాని దత్తత తీసుకున్నారు అని అంటే దాన్ని మనమే సంరక్షిస్తాము. ఎప్పుడైతే మనిషి నాది అనుకున్నాడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక మొక్కను గాని ఒక పార్కును గాని దత్తత తీసుకొనుట అనేది చాలా ముఖ్యమైన విషయం. వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువుల తయారు చేయుట, ఇటువంటి కార్యక్రమాలు మనము చిన్నపిల్లల నుండి స్కూళ్ల నుండి విశ్వవిద్యాలయాల వరకు ఈ వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువులను తయారు చేసుకున్నటకు మనము ప్రోత్సహించినచో ఇక్కడ భూతాపాన్ని కూడా తగ్గించవచ్చు. రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ పద్ధతులను ప్రజలకు లేదా విద్యార్థులకు బోధించడం, తద్వారా ఆ విద్యార్థులు వెళ్లి వారి ఊర్లలో 10 మందికి తెలియజేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకు మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై ఎంతో చక్కగా మా శ్రోతలకు వినిపించినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరపున, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి మరియు శ్రోతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మెరుగైన రేపటి కోసం నేడు భూమిని రక్షిద్దాము అను నానుడితో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదములండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వినబడింది.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:00.

రుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న వారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నేవనంది నుండి కోరుతున్నవారు వసంత భారతి లాస్య హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ శ్రీనివాస్ భాగ్యలక్ష్మి సతీష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట ప్రేమలేఖ సినిమా కోసం ఎస్పి బాలు గారు పాట పాడి విందాం.

విన్న పాట సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం విజయ్ ప్రకాష్ శ్రేయ ఘోషల్ పాట పాడి విన్నారు. ఈ పాటను వినిపించిన కోరినవారు నిజామాబాద్ న్యూ ఎంజియోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీత, ఋషికేష్, అక్షయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం జరుగుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు, వాటి నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు అందిస్తారు రేపు ఉదయం 7:30

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799050505.
4: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం అవుతుంది. ఇందులో రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్, తలకు గాయాలు, చికిత్సల గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేశి మేఘరాజ్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9444004837.
2: శ్రోతలకు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న స్నేహితాలు, ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503001. చిరునామా మరొకసారి, అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503001. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న వారు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి కోరుతున్న వారు భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, హర్షిణి, శ్యామల, భారతి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి.

0: తప్పక వినండి, తరించండి.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట అసెంబ్లీ రౌడీ సినిమా కోసం కేజే యేసుదాస్ పాడిన పాటను వినిపించమని కోరుతున్న వారు నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం పడగల గ్రామం నుండి కోరుతున్నవారు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనూహ్య, లత ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై ఈ పాట విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం లలిత గీతాలు.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

నేంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మధుర గీతాలలో ముందుగా ఘంటసాల పి సుశీల ఆలపించినది సినిమా పేరు గులే బకావళి కథ.

కోసం ఎస్పీ బాలుగారు పాడిన పాట విన్నారు. తర్వాత వినమయ్య పాట ఎస్పీ బాలుగారు పి సుశీల ఆలపించింది. సినిమా పేరు చెల్లెలి కాపురం.

ബാധ പച്ചൻ സംസാരം സിനിമ കോസം പി സുശീല ഘണ്ടശാല ആലപിച്ച ഗീതം విన్నారు. మధుర గీతాలలో తర్వాతి పాట పన్నెండు కాపురం సినిమా కోసం ప్రి సుశీల ఎస్పి బాలు గారు ఆలపించిన గీతం విన్నాము.

పాట పంతులమ్మ సినిమా కోసం ఎస్పి బాలుగారు ఆలపించిన గీతం విన్నారు. తర్వాత వినబోయే పాట పెళ్లి సంబంధం సినిమా కోసం పి సుశీల ఆలపించిన గీతం.

పాట అమర దీపం సినిమా కోసం రామకృష్ణ పి సుశీల పాడిన పాట విన్నారు. శ్రోతలు మీరు విన్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమం తర్వాత పాట ప్రేమలు పెళ్ళిళ్ళు సినిమా కోసం గంధశాల పి సుశీల ఆలపించిన గీతం విందాం.

విన్న పాట మా దైవం సినిమా కోసం ఎస్పి బాలు గారు, పి సుశీల పాడిన పాట విన్నారు. శ్రోతలు మీరు విన్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాత పాట సుమంగళి సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విందాం.